ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 26వ తేదీ శనివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57:32. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం. దేశమంటే జేబీ తిరుమలాచారి గారి రచన. సంగీతం శ్రీ డి నిశ్చల్ బృందగానం.

0: తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలు విన్నారు భక్తిరంజంలో మీరింతవరకు. ఆకాశవాణి విశాఖపట్నం
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన కార్యక్రమం వింటారు వ్యాఖ్యాత శ్రీ జోషుల శ్యామసుందరం.
2: భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఆలంబనం కుటుంబ వ్యవస్థ. దానికి మూల కేంద్రం దాంపత్య జీవనం, భార్యాభర్తల అన్యోన్య జీవనం సకల సౌభాగ్యాలకు నిలయం. ధర్మార్థ కామమోక్షాలను పురుషార్థ సాధనకు చక్కని మార్గం దాంపత్య జీవనం. తమ తమ అభిప్రాయాలను ఆలోచనలను పరస్పరం చర్చించుకొని మంచి నిర్ణయాలకు వచ్చినప్పుడే కుటుంబ పురోగతి సాధిస్తారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చలాయించి మంచి స్నేహితుల వలె మంచి సలహాలు సూచనలు పాటిస్తూ నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించి శుభాలకే నడవాలి. వేదకాలం నుండి మనం పరిశీలించినట్లయితే దేవతలు మునులు రాజులు ఆదర్శ దాంపత్య జీవితాన్ని గడిపారు. భర్తను కంటి రెప్పలా కాచుకుని వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారిలో సీతాదేవి తనతో అరణ్యవాసానికి రావద్దని ఎంత వారించినప్పటికీ కూడా అందుకు సీతాదేవి అంగీకరించలేదు. పతి సేవే వ్రతంగా అనుసరిస్తూ నేను నీతో అరణ్యవాసంతో నివసిస్తాను, ఒక సంవత్సరం కాదు 14 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలైనా నేను నీతోనే ఉంటాను అని ఖరాఖండిగా శ్రీరాముని సీతాదేవి చెప్పిన అరణ్యవాసానికి బయలుదేరింది. సులోచన నాగరాజు కుమార్తె, మేఘనాథుని భార్య. ఒకనాటి రాత్రి సులోచనకు భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో భవానీమాతను తలుచుకుని సుమంగళిగా నాకు దీవించు అని ప్రార్థించింది. అంత రణభూమిలో కొన ఊపిరితో ఉన్న మేఘనాథుని భార్యను చూసి కన్ను మూశాడు. విధిరాతను తలుచుకుని తిరిగి కన్వమహర్షి ఆశ్రమానికి వెళ్ళుటకు ప్రయత్నించిన సమయంలో సభాసతులందరూ వినుచుండగా ఆకాశవాణి గతంలో జరిగిన వృత్తాంతాన్ని వివరించింది. సభికులు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. దుష్యంతుడు మహారాజు శకుంతలను పట్టమహిషిగా, భరతును తన కుమారుడిగా హర్షాతిరేకాల మధ్య స్వీకరించాడు. భర్త తిరస్కరించినప్పుడు భర్తపై ఉన్న ప్రేమను గౌరవాన్ని భర్తతో వెనిదిరిగి పుట్టింటికి వెళ్ళుటకు నిశ్చయించుకున్నదే తప్పించిగాని నానా రభస శకుంతల సృష్టించలేదు. నిషధరాజైన నరచక్రవర్తి కలిప్రభావం చేత పుష్కరునితో జూదమాడి రాజ్య సర్వస్వాన్ని పోగొట్టుకుని అరణ్యానికి భార్య దమయంతితో కూడా వెళ్ళాడు. భర్త వెంట

0: అరణ్యానికి వెళ్ళిందే కానీ నిందించలేదు, తిరస్కరించలేదు, భర్తకు ఎదిరించలేదు. పది ప్రాణాలు పోగొట్టుకుని తిరిగి దక్కించుకున్న పరమసాధ్వి సావిత్రి భర్త వలన భార్యకు సుమంగళిత్వం కలుగుతుందని యమునికి హితవ పలికి పరమ పాతివ్రతా శిరోమణైన సావిత్రి పుట్టుకతో అంధుడైన తన భర్తను చూపులేగని తనకెందుకు చూపని గాంధారి కళ్లకు గంతలు కట్టుకున్నది. దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి పిమ్మట హిమవంతునికి పుత్రికగా జన్మించి తపస్సు చేసి శివుని పతిగా పొందింది. శ్రీరామునితో యుద్ధం వద్దు, ఆయనకు సీతను అప్పగించమని, సుమంగళిత్వాన్ని ప్రసాదించమని ప్రార్థించింది మండోదరి. ఏ ఎంట భార్యాభర్తలు ఆదరిస్తారో అక్కడ దారిద్ర్యం ఉండదు. సతులపై పతులు, పతులపై సతులు ప్రేమానురాగాలు కలిగి ఉండటం చాలా అవసరం. దాంపత్య జీవితంలో పరస్పర ఆకర్షణకు అది అవసరం. వివిధ కార్యక్రమాలలో నిమగ్నులై భర్తలకు వారి చెప్పినటువంటి విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకొని సహనంతో కష్ట నష్టాలను అనుభవించి పరస్పర సాధ్వీమణులు చాలామంది ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని సంస్కృతి సంప్రదాయాలు హిమపన్నగ సమున్నత సాక్ష్యాలుగా దాంపత్య జీవితాన్ని గడపాలి. మనిషికి ప్రకృతి మాత ఇచ్చినటువంటి జీవితం ఆ ప్రకృతితో ఓ భాగమైన చెట్టు సైతం వసంతోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటుంది. మనిషికి అలాగా ఎన్నో తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా కాంతివంతమైన జీవితాన్ని దాంపత్య జీవితంలో అన్యోన్య సహాయ సహకారాలు చేసుకుంటూ పరస్పరం అవగాహన చేసుకొని ఉన్నట్లయితే జీవితం సుఖమయం అవుతుంది.
1: మీరింతవరకు చింతన కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యాత శ్రీ జోషుల శ్యామసుందరం.

0: పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ప్రస్తుత వరి, మొక్కజొన్న, పప్పుదినుసుల్లో శాస్త్రవేత్తల సూచనలు అనే అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు వింటారు.
1: మన ప్రాంతాల్లో, చాలా జిల్లాల్లో కూడా వానలు బాగా పడ్డాయి. ఈ వానల తర్వాత వివిధ రకాల పంటల్లో రైస్ సోదరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలకు సంబంధించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు, సలహాలని రైస్ సోదరులకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా వరి గనుక తీసుకున్నట్లయితే, మనము వరి పంటలో ఈ వానల తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ప్రధానంగా వానలు తగ్గిన తర్వాత పొలం నుండి నీటిని వెంటనే బయటికి పంపించాలి అని సిఫార్సు చేస్తున్నారు. ఈ బూజు తెగుళ్ళు వ్యాపించకుండా మనం దాన్ని నియంత్రించడం కోసం శాస్త్రవేత్తలు సిఫార్సు చేసేటువంటి మందులు ఏంటంటే, కార్బన్డైజిమ్ అలాగే మ్యాంకోజబ్ కలిపినటువంటి మందు దొరుకుతుంది. వాటిని 2 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పంట మీద పిచికారి చేసుకోమని సిఫార్సు చేస్తున్నారు. ఒకవేళ పంట గనక, వరి పంట గనక ఇప్పటికే పొట్టదశలో ఉన్నట్లయితే కాండం కుళ్ళు తెగులు ఆశించేటువంటి అవకాశం ఉంది. దీన్ని నియంత్రించుకోవడానికి కార్బన్డైజింగ్ మందు, దాంతోపాటుగా మ్యాంగోజబ్ కలిపినటువంటి మిశ్రమాన్ని 1 లీటర్కి 2.5 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోమని శాస్త్రవేత్తలు రైస్ సోదరులకి సిఫార్సు చేస్తున్నారు. ఒకవేళ పంట గనక మరి పొట్టదశలో మెడవిరుపు తెగులు ఆశించి ఉన్నట్లయితే, లేకపోతే మెడవిరుపు తెగులు రాకుండా చూసుకోవడానికైనా సరే, మనం ట్రైసైక్లజోల్ అనేటువంటి మందుని మరి పంట మీద పిచికారీ చేసుకోమని సిఫార్సు చేస్తున్నారు. మామూలుగా అగ్గి తెగులు మొదటి దశలో వచ్చి ఆ తర్వాత అగ్గి తెగులే మెడవిరుపుగా పరిణామం చెందేటువంటి అవకాశం ఉంది. ఈ మెడవిరుపు వస్తే గనక కంకి కింద ఈ తెగులు ఆశించి కంకికి ఆహారం పోక అది ఇరిగిపోయినట్టుగా వంగిపోతుంది. ఆ తర్వాత మనకు అన్ని తాలుగింజలు వస్తాయి. కాబట్టి పొట్టదశలో ఉన్నటువంటి పంటలో ఈ మెడవిరుపు ఆశించకుండా రాకుండా చూసుకోవడానికి ట్రైసైక్లజోల్ అనే మందు 10 లీటర్ల నీటికి 6 గ్రాముల చొప్పున ట్రైసైక్లజోల్ కలుపుకొని ఆ మందు ద్రావణాన్ని పంటంతా తడిచేలాగా పిచికారీ చేసుకోమని తెలియజేస్తున్నారు. ఇక ఈ వానల ప్రభావం వల్ల పంట మళ్లీ పుంజుకోవటం కోసం పంటకి అదనపు బలాన్ని ఇచ్చేటువంటి మరి ఎరువుల్ని వేసుకోమని సిఫార్సు చేస్తున్నారు. ఎలా? 1 ఎకరాకు 20 కిలోల యూరియా, దాంతోపాటు 1 20 కిలోల పొటాషియం వేసుకోమని వారు సిఫార్సు చేస్తున్నారు. ఇక మొక్కజొన్న పంట సంబంధించి

0: పరిశోధకులు తెలియజేసేటువంటి సూచనలు ఏంటంటే, ప్రధానంగా మొక్కజొన్న పంట ఎక్కువ నీరు కనుక ఎక్కువ కాలం నిలవుంటే పంటలో పంట తట్టుకోలేదు. కాబట్టి వెంటనే అంటే 2 రోజుల్లోపే పొలంలో పెరిగిపోయినటువంటి అదనపు నీటిని బయటికి పంపించి తీరాలి అని మొక్కజొన్న రైతు సోదరులకి శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. అలాగే నీటిని బయటికి పంపిన వెంటనే పంట మళ్ళీ తిరిగి కోలుకోవటానికి 2% యూరియాని, అంటే 1 లీటర్ నీటికి 20 గ్రాములు చొప్పున యూరియాని కలుపుకొని పిచికారీ చేసుకోవటం కానీ, లేదా పొటాషియం నైట్రేట్ 1%, అంటే 1 లీటర్ నీటికి 10 గ్రాములు చొప్పున పొటాషియం నైట్రేట్ని కలుపుకొని పిచికారీ చేసుకుంటే పంట మళ్ళీ తిరిగి కోలుకోవటానికి అవకాశం ఉంది. ఇది మటుకు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోమని మొక్కజొన్న రైతు సోదరులకి తెలియజేస్తున్నారు. అలాగే మనకి మొక్కజొన్నలో ఈ కాండం కానీ వేరుకుళ్ళు తెగులు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నీరు నిల్వ ఉండటం అలాగే గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వలన ఇలాంటి శిలీంధ్ర ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. వీటిని నియంత్రించడానికి శాస్త్రవేత్తలు సిఫార్సు చేసేటువంటి మందులు ఏంటంటే, మెటలాక్జిల్ అనే మందు 1 లీటర్కి 2 గ్రాములు చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోమని సిఫార్సు చేస్తున్నారు మొక్కజొన్న రైతు సోదరులకి. ఇక పప్పుధాన్యాలకు సంబంధించి మనము శాస్త్రవేత్తల సూచనలు కనుక గమనించినట్టయితే, ప్రధానంగా ఏ పంట అయినా శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే, వానలు తగ్గిన వెంటనే ఎక్కడైనా ఎక్కువ నీరు కనుక నిలవండి ఉన్నట్లయితే కనుక వెంటనే వాటిని బయటికి పంపించాలి. అలాగే ఈ పప్పుధాన్యం పంటల్లో ఈ వానలు ఎక్కువగా వచ్చినప్పుడు ఏమైందంటే, ఇనుపధాతు లోపాన్ని మనం గమనించేటువంటి అవకాశం ఉంది. ఈ ఇనుపధాతు లోపాన్ని మనం శాఖీ దశలో ఉన్నటువంటి పంటల్లో గమనించినట్లయితే, 1 లీటర్కి 5 గ్రాములు అన్నభేది అనే మందు, దాంతోపాటుగా 1/2 గ్రాము సిట్రిక్ యాసిడ్ అంటే నిమ్మ ఉప్పు కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఈ లేత ఆకులన్నీ కూడా తెల్లగా అయిపోయి ఉంటాయి. తిరిగి మళ్ళీ మామూలుగా ఆకుపచ్చ రంగుకు మారాలంటే కనుక ఈ విధంగా అన్నభేదిని దాంతోపాటుగా నిమ్మ ఉప్పును కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు అని వారు సిఫార్సు చేస్తున్నారు. అలాగే పప్పుధాన్యాల్లో కూడా ఈ వానలు తగ్గిన తర్వాత 1 ఎకరాకు 20 కిలోలు యూరియాని వేయండి అని సిఫార్సు చేస్తున్నారు. ఇక వారం రోజుల తర్వాత పప్పుధాన్య పంటల్లో మన పంట సాకీ దశలో ఉన్నా పూత దశలో ఉన్నా 3 పందొమ్మిదుల ఎరువును కానీ లేదా పొటాషియం నైట్రేట్ని కానీ ఏదో ఒక దాన్ని పంట మీద మందు నీళ్లలాగా సిద్ధం చేసుకుని పిచికారీ చేసుకోవాల్సినట్టు అవసరం ఉంటుంది. ఈ 3 పందొమ్మిదులు అయితే 10 లీటర్ల నీటికి 100 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పొటాషియం నైట్రేట్ అయితే 1 లీటర్ నీటికి 10 గ్రాముల నుంచి 20 గ్రాములు లెక్కన కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సినట్టు అవసరం ఉంటుంది. ఆ విధంగా చేసుకున్నట్లయితే పంట మళ్ళీ తిరిగి కోలుకోవటానికి అవకాశం ఉంటుంది. పప్పుధాన్యాల్లో కూడా ఆకు సంబంధించినటువంటి తెగుళ్ళు, ఆకు మచ్చలు అవి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదా వేరుకుళ్ళు తెగులు కూడా అక్కడక్కడ కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి చోట్ల శాస్త్రవేత్తలు సిఫార్సు చేసేటువంటి సిఫార్సు ఏంటంటే, 1 లీటర్కి 2 మిల్లీలీటర్ లెక్కన హెగ్జాకోనజోల్ అనే మందుని కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వేరుకుళ్ళుని అలాగే ఆకు మీద వచ్చేటువంటి ఆకు మచ్చ తెగుళ్ళని నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక కందులు, ఈ కందుల్లో కూడా ముఖ్యంగా మనకి కంది సాగులో మొదట మనం నీటిని అన్ని పంటల్లో తీసేసుకున్న విధంగానే బయటికి తీసేస్తాము. ఇక్కడ కూడా మనకి లేత ఆకుల్లో ఇనుపధాతు లోపం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇనపధాతు లోప నియంత్రణ కోసం మనము అన్నభేది అనేటువంటి పోషకాన్ని తెచ్చుకుంటాం. ఈ అన్నభేదిని వాడేటప్పుడు ఎప్పుడైనా సరే నిమ్మ ఉప్పును కలుపుకోవాలి. ఒకవేళ నిమ్మ ఉప్పు దొరక్కపోతే 1 ట్యాంకుకి నిమ్మకాయ దెబ్బ నీరును, ఆ నిమ్మ నీటిని పిండుకొని దాంట్లో మనం ఈ మందు ద్రావణంలాగా ఈ పోషకం ద్రావణాన్ని సిద్ధం చేసుకొని పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనం జాగ్రత్త పడాలి. ఇకపోతే నీటిని తీసేసిన తర్వాత మళ్ళీ పంటకు బలం ఇవ్వటం కోసం ఇతర పంటల్లో వేసినట్టుగానే 1 ఎకరాకు 20 కిలోలు యూరియాని దాంతోపాటుగా 10 కిలోలు మిరడ పొటాష్ కూడా వేసుకొని పంటని కాపాడుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. ఈ కందుల్లో కూడా అన్నభేదిని వాడేటప్పుడు 1 లీటర్కి 5 గ్రాములు అన్నభేది, అలాగే 1 లీటర్ నీటికి 1/2 గ్రాము నిమ్మ ఉప్పు కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కందుల్లో సాధారణంగా వచ్చేటువంటి సమస్య, నీరు ఎక్కువగా నిల్వ ఉన్నప్పుడు వడలు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని నియంత్రించుకోవడానికి మనకి కాపరాక్సిక్లోరైడ్ 1 లీటర్కి 3 గ్రాములు చొప్పున కలుపుకొని మొదళ్ళ దగ్గర పోసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ముఖ్యంగా మనము గమనించుకోవాల్సినటువంటి విషయాలు. ఈ విషయాలను రైతు సోదరులు పాటించి వాళ్ళ పంటలను వాడు కాపాడుకుంటారని ఆశిస్తున్నాం.
1: ప్రస్తుత వరి, మొక్కజొన్న, పప్పు దినుసుల్లో శాస్త్రవేత్తల సూచనలు అనే అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. ఇప్పుడు రైతులకు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి మరియు ఏలూరు జిల్లా రైతులకు వాతావరణ సమాచారం. రాగల 24 గంటల్లో 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రతీర ప్రాంతంలో మత్స్యకారులకు వాతావరణ

హెచ్చరిక. ఉత్తరాంధ్ర తీరం మరియు యానం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచన.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడ కలెక్టరేట్లో మేళా నిర్వహణపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పున్నవిఘాట్లో 600 స్టాళ్లతో మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 2500 మంది మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు, గ్రామీణ కళాకారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని తెలిపారు. చేనేత, హస్తకళలు, ఆహార పదార్థాలు, సహజ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరిస్తూ,
1: 10 లక్షలు 20 లక్షల పైన ఆదాయం సంపాదించే వాళ్లను కూడా మహిళలను తయారు చేయాలి, గ్రామాల నుంచి స్వయం ఉపాధి కల్పించాలనేటువంటిది మరొక ఉద్దేశం రూరల్ ఆంటర్ప్రెన్యూర్స్. నేషనల్ సరస్ మేళా ఇప్పుడు కూడా ఢిల్లీలో జరుగుతుంది. ఫస్ట్ టైం మొన్న గుంటూరులో మనం అవుట్ సైడ్ ఒక స్మాల్ స్కేల్లో 300 స్టాల్స్ తో చేశాం, చాలా సక్సెస్ అయింది. నెక్స్ట్ విజయవాడలో ఈరోజు 600 స్టాల్స్ తోటి మొట్టమొదటిసారిగా నేషనల్ ఈవెంట్ ని విజయవాడలో కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఈ అక్టోబర్ 8వ తారీఖు నుంచి మొదలవుతుంది.
0: వికసిత భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో నిన్న జరిగిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో గుజరాత్ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని కోరారు. వేగం, విధానాల్లో స్థిరత్వం, మెరుగైన సేవలు పెట్టుబడిదారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 23 రంగాల వారీగా క్లస్టర్లను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఇంధన, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా, రక్షణ, డ్రోన్లు, ఆక్వా తదితర రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి పనిచేస్తే మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చని మంత్రి అన్నారు. ఆర్యదాన్ మొహమ్మద్ స్ఫూర్తితో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళంలోని నిలంబూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆర్యదాన్ మొహమ్మద్ 2026 అవార్డును నిన్న స్వీకరించారు. అలప్పుజా పార్లమెంటు సభ్యులు కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్యదాన్ మొహమ్మద్ గొప్ప రాజకీయ నాయకుడని, 8 సార్లు శాసనసభ్యులుగా, 4 సార్లు మంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు.

0: దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర ఆర్థిక, వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులకు లేఖలు రాశారు. తెలంగాణలో 129,000 హెక్టార్లలో 88,621 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల దేశీయ పామాయిల్ ధరలు, తద్వారా రైతులకు లభించే ఎఫ్ఎఫ్బి ధరలపై ప్రభావం పడే అవకాశముందని పేర్కొన్నారు. రైతులను ఆయిల్ పామ్ వైపు ప్రోత్సహిస్తూ ధరలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలోని 3-4 వార్డుల్లో 13,26,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ,
1: రామచంద్రపురం టౌన్ లో ప్రత్యేకించి 75 కోట్లతో 2.5 సంవత్సరాలు వివిధ వర్క్లు ఇవ్వడం జరిగింది. అలాగే సిఎస్ఆర్ కూడా పెట్టడం జరిగింది. సుమారు 75% టౌన్ లో డెవలప్మెంట్ పూర్తిగా చేయడం జరిగింది. మిగిలిన 25% రానున్న కాలంలో కంప్లీట్ చేసి సువర్ణ రామచంద్రపురం టౌన్ గా తీర్చిదిద్దామని మీకు తెలియజేసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఏఐ సాంకేతికను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ రాష్టస్థాయి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్టంలోని 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. వీటి ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటకులకు సమాచారం అందుతుందన్నారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ది గోదావరి కాల్స్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జాతీయవాది, దేశభక్తుడు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి ఈరోజు. 1867 సెప్టెంబర్ 26వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. లక్ష్మీనరసింహం సంఘసేవతో పాటు దేశమాత, మనోరమ, సరస్వతి వంటి పత్రికలను స్థాపించి వాటిని సాంఘిక, రాజకీయ చైతన్య అస్త్రాలుగా వినియోగించి స్వాతంత్రోద్యమం పట్ల ప్రజలను జాగృతం చేశారు. పత్రికా నిర్వహణతో పాటు పలు రచనలు చేశారు. ఆయన రచించిన గయోపాఖ్యానం నాటకం, గణపతి నవల బహుళ ప్రాచుర్యం పొందాయి. సామాజిక పరిణామాలను చరిత్రకారుడిగా తన రచనల్లో పొందుపర్చిన చిలకమర్తి లక్ష్మీనరసింహం 1946 జూన్ 17వ తేదీన తన 79వ ఏట కన్నుమూశారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్లోని నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 4.11 లక్షల క్యూసెక్లుగా ఉందని చెప్పారు. ఈరోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశముందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశముందన్నారు. కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతున్న మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్లో వైజాగ్ ఫైర్బర్డ్స్ను 27 పరుగుల తేడాతో ఓడించి గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు ఫైనల్కు చేరింది. సాయంత్రం జరిగిన మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టుపై రాయలసీమ జెన్స్టార్స్ 32 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్లో గోదావరి గోల్డెన్ ఈగల్స్, రాయలసీమ జెన్స్టార్స్ జట్లు పోటీ పడనున్నాయి.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా న్యూస్ ఆన్ ఏఐఆర్ .gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝా. अथ वार्ताः. मेक इन इंडिया अभियानस्य द्वादश वर्षे सम्पूर्णे सति प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना अस्याः योजनायाः अभूतपूर्वाः उपलब्धयः सम्प्रख्यापिताः. सामाजिकान्तर्जालीय पटले एकं सन्देशं यच्छन् प्रधानमन्त्रिणा एतत् प्रोक्तं यत् अभियानेनानेन भारते स्वदेशी निर्माणं, वैदेशिक निवेशः, निर्यातः च भूरिशः सम्प्रवर्धितः. तेन प्रोदीरितं यत् एषः परिवर्तन प्रवाहः सर्वेष्वपि क्षेत्रेषु प्रत्यक्षीक्रियते. आधारभूत संरचना नवोन्मेषयोः बलेन भारतस्य निरन्तर समृद्धिः एव मेक इन इंडिया इत्यभियानस्य मुख्यमुद्देश्यमस्ति. आकाशवाण्याः लोकप्रिये मन की बात इति मासिक प्रसंगे प्रधानमंत्री नरेन्द्र मोदी श्वः राष्ट्रस्य जनैः सह आत्मीयं विचार विनिमयं विधास्यति. अष्टत्रिंशदुत्तर शततम प्रसंगस्य कार्यक्रमस्यास्य समग्र देशे दूरदर्शन आकाशवाणी जालपुटेन सह डिजिटल माध्यमेषु साक्षात् प्रसारणाय सर्वप्रबन्धः समनुष्ठितः. हिन्दी वाचनानुपदमेव समस्त प्रादेशिक भाषाष्वपि अस्य रूपांतरणं आकाशवाणी केन्द्रैः प्रसारयिष्यते. उत्तर प्रदेश प्रशासनम् आयुष्मान योजना नियमानाम् उल्लंघनं कुर्वताम् चिकित्सालयानाम् उद्दिश्य कठोरं कार्याचरणं विधास्यति. एतदर्थं राज्य स्वास्थ्य एजेंसी इति संस्था चतुः सदस्यीयं निरीक्षण दलम् अरचयत्. अवधेयं यत् इदं दलं पंजीकृत चिकित्सालयानां परीक्षणं प्रारभत. विदेशमन्त्री डॉ एस जयशंकरः सम्प्राह यत् संयुक्त राष्ट्र संस्थायाः परिष्काराय पाठाधारित वार्ता अतीवावश्यकी वर्तते. न्यूयॉर्क इत्यत्र संयुक्त राष्ट्र महासभायां भाषमाणः विदेशमन्त्री अवोचत् यत् पाठम् अन्तरेण क्रियमाणा वार्ता केवलं समययापनमेव अस्ति. परिष्कार विरोधिनः अस्याः संस्थायाः दुरुपयोगं कुर्वन्ति इत्यपि असौ स्पष्टम् उक्तवान्. जलसुरक्षा सर्वैः नागरिकैः प्रशासनेन उद्योगैः च सहभागितां विधाय एव साध्यते इति जलशक्ति मन्त्रिणा सीआर पाटिलेन सबलं प्रोक्तम्. ह्यः नवदिल्ल्यां नवम भारत अन्ताराष्ट्रिय जल सप्ताहस्य समापन सत्रे सम्भाषमाणेन मन्त्रिणा एतत् ख्यापितम् यत् जल संरक्षणाय जनसहभागिता अतीवावश्यकी वर्तते. मन्त्रिणा सविशेषं प्रोदीरितं यत् वैश्विक सहयोगेन एव जल सम्बद्ध समस्यानां परिहारः सम्भविष्यति. जल संरक्षणं न हि केवलं एकस्य कर्तव्यं प्रत्युत प्रत्येकस्य उत्तरदायित्वं इत्यपि असौ सबलं न्यगादीत्.

0: ఉత్తరప్రదేశే ప్రాదుర్భూతయా అతివృష్ట్యా జనజీవనం సంజాతం అస్తవ్యస్తం. ఆసన్నాం భీషణ వృష్టిం విలోక్య ప్రశాసన పక్షతః బహుషు జనపదేషు పాఠశాలాః పిహితాః సంతి. చక్రవాత ప్రభావేన రాజధాన్యాం లఖనౌ నగర్యాం అవిరతం జలవృష్టిః ప్రచలతి. అత్రావధేయం యత్ రవివాసరం యావత్ పూర్వ్యోత్తరప్రదేశే అతిభీషణా వృష్టిః విద్యుత్పాతః తీవ్రసమీరశ్చ సంభవిష్యతీతి సంచేతనాం అయచ్చత్ ఋతువిజ్ఞాన విభాగః. నాగోయా ఏషియాయీ క్రీడాసు భారతస్య పదకానాం సంఖ్యా 23 సంప్రాప్తా. లక్ష్యభేదస్పర్ధాయాం కమలజీతసురుచి యుగ్మేన స్వర్ణం గులవీరసింహేన చ రజత పదకం ప్రాసాధి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముహు, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభృతయః సర్వేభ్యః విజేత్రీ క్రీడకేభ్యః వర్ధాపన సందేశం అయచ్ఛన్. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమం వింటారు. ఇందులో నేటి మాట అంశంలో ప్రముఖ తెలుగు రచయిత శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో కవన విజయం సమస్య పురాణం వింటారు. నిర్వహణ శ్రీ రాంభట్ల నరసింహశర్మ. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వింటారు. ఇందులో వైద్య మంత్రం, మాటే మంత్రం, ఫ్యాషన్ మంత్రం ఆధారిత చిత్రగీతాలు వింటారు. స్వచ్ఛత హై సేవ, వాల్ ఆఫ్ చారిటీ అవేర్నెస్ కోసం ఈరోజు వింటారు. ఈ ఉదయం 9:00 పాటల పలికి, 9:30 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియన్ గేమ్స్ 2026కు సంబంధించి అవర్లీ అప్డేట్స్ వింటారు. 10:00 వసుదైక కుటుంబం వారాంతపు వార్తా సమాచారం. 11:00 మధురిమ కార్యక్రమం. 11:30 స్టంప్డ్ ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. 12:10 మధుమంజరి తెలుగు చిత్రగీతాలు వింటారు. 12:40 లలిత సంగీతం, శ్రీ కల్లేపల్లి వేణు ఉమామహేశ్వరరావు పాడిన లలిత గీతాలు, కీబోర్డ్ శ్రీ ఆర్ దుర్గాప్రసాద్, తబల శ్రీ బండారు రమణమూర్తి. ఈ మధ్యాహ్నం 1:37 మహిళావాణి కార్యక్రమం వింటారు. హలో బాగున్నారా అంటూ 2:31 సైనిక్ మాధురి గ్రామీణ భారత్ ఔర్ రేడియో అనే అంశంపై శ్రీమతి కె చందన గారి ప్రసంగం వింటారు. 3:35 మధురమే సుధాగానం కార్యక్రమం వింటారు. 4:00 సరదాగా కాసేపు శ్రోతలతో వివిధ అంశాలపై జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ సాయంత్రం 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 5:35 మా పదం మీ భావం, ఈ కార్యక్రమంలో మీకు ముందుగా ఇవ్వబడిన పదం ఆధారంగా మీ భావాలను కవిత్వాల రూపంలో మాతో పంచుకోవచ్చు. 6:35 మిక్స్డ్ మస్తీ కార్యక్రమం ఉంటుంది. 7:45 మెలోడీ మ్యాచ్. 8:00 దార్శనిక్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో వింటారు. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఉంటుంది. ఈ రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియన్ గేమ్స్ 2026కు సంబంధించి అవర్లీ అప్డేట్స్ వింటారు. అనంతరం ఆపాత మధురాలు. ఇవి ఈనాటి ప్రసారం కాబోతున్న కొన్ని ముఖ్య కార్యక్రమాలు.

0: గుర్తించుకోండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమాపేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమాపేశాన్నుద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. ఇక వివరాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడగా దేశంలోని మహిళల్లో స్వావలంబన కూడా పెరిగిందని, ఆర్థిక సాధికారత భారతీయ మహిళల సొంతమవుతోందని అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా, కాశీ ఆ విలువలను, సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. మాటామంతి సందర్భంగా సేవాయాత్రికులు ప్రధానమంత్రితో తమ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. ఈ అనుభవాలను డైరీలలో నిక్షిప్తం చేసుకోవాలని ప్రధాని వారికి సూచించారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమాపేశాల్లో పాల్గొంటున్న భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఉన్నత స్థాయి సమాపేశాన్నుద్దేశించి మంత్రి ప్రసంగిస్తారు. సదస్సు నేపథ్యంలో జయశంకర్ ఇప్పటికే పలు బహుముఖ ద్వైపాక్షిక సమాపేశాల్లో పాల్గొన్నారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండటం పట్ల ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 81వ సదస్సు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ప్రారంభ సదస్సులో చెప్పారు. నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని ఈ సందర్భంగా జయశంకర్ చెప్పారు.
1: India and Liberia joined hands to propose the idea of establishing a group of friends on safety and security of shipping and seafarers. This would be a group that focuses on various aspects of maritime trade, safety and security. This group of friends consists of major ship owning member states, countries with the largest number of ship registries, and those who provide the maximum numbers to seafaring. We would like to chart a trajectory for the group in a consultative manner.
0: ఐక్యరాజ్యసమితి సంస్కరణల్లో ఎంతమాత్రం పురోగతి లేకపోవడంపై జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రప్చర్స్ అండ్ ర్యాంపార్ట్స్ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ ఎ చేంజింగ్ వరల్డ్ పేరిట న్యూయార్క్ ఐరాస సర్వప్రతినిధి సభ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రతిబింబించేలా ఐరాస మారవలసిన అవసరం ఎంతైనా ఉందనన్నారు. సంస్థ ప్రవేశపెట్టే సంస్కరణలను బలపరచకుండా వ్యతిరేకత తెలుపుతూ సంస్థను వినియోగించుకునే సభ్యుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయం ద్వారానే సంస్కరణలు సాధ్యమన్న వాదనను జయశంకర్ తోసిపుచ్చారు. ప్రజాస్వామ్య పద్దతిలో తీసుకునే నిర్ణయాలతో పోలుస్తూ దేశాలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించాలని, తదనంతరం ఓటింగ్ ద్వారా నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారు. అర్థవంతమైన సంస్కరణలకు స్పష్టమైన ముసాయిదా అవసరమని అన్నారు. 1945లో 15 సభ్యులతో ఏర్పాటైన భద్రతా మండలి నేటి భౌగోళిక, రాజకీయ వాస్తవాలను ధీటుగా ప్రతిబింబించడం లేదని భారత్ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఇందుకోసం శాశ్వత, తాత్కాలిక సభ్యుల సంఖ్యను పెంచాలని చెబుతూ వస్తోంది. ఇటీవల హిమాలయ ప్రాంతాల్లో మెరుపు వరదలు సృష్టించిన విధ్వంసం నేపథ్యంలో హిమాలయన్ క్లైమేట్ రీజియన్స్ మెకానిజం పేరిట నేపాల్, భారత్, చైనా దేశాలు హిమాలయ ప్రాంత భద్రతకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. సున్నితమైన హిమాలయ పర్యావరణాన్ని వాతావరణ మార్పులు విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయని ఐరాస సర్వప్రతినిధి సభ 81 సమావేశంలో నిన్న

0: రాత్రి ప్రసంగించిన నేపాల్ ప్రధాని అన్నారు. శాటిలైట్ డేటా మార్పిడి, సాంకేతిక సమాచార వినిమయం, ముందస్తు హెచ్చరికలు వంటివి ఈ మూడు దేశాలు పంచుకోవాలని కోరారు. వరదల విలయం నేపథ్యంలో నేపాల్ దేశానికి సహాయం చేసిన భారత్ సహా అనేక దేశాలకు ఈ సందర్భంగా షా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవంలో మంత్రి ప్రసంగించారు. జల సమస్యలను పరిష్కరించేందుకు దేశాల మధ్య, సంస్థల మధ్య సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. క్షేత్రస్థాయికి పరిశోధన, అభివృద్ది ఫలితాలు చేరేందుకు వాటి అమలు తీరు కీలకమని మంత్రి చెప్పారు. జలజీవన్ మిషన్, నమామి గంగే, స్వచ్చ భారత్ మిషన్, జల సంచయ్ వంటి ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యేందుకు జన భాగీదారీ ఎంతో ముఖ్యమని మంత్రి అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.
1: आज जलवायु परिवर्तन के कारण कहीं बाढ़ की चुनौती बढ़ रही है, कहीं सूखे और पानी की कमी का दबाव हो. ऐसे समय में हमें जल प्रबंधन को केवल आज की आवश्यकता नहीं बल्कि आने वाली पीढ़ियों की सुरक्षा से जोड़कर देखना होगा.
0: కార్యక్రమంలో పాల్గొన్న జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న, నీటి సంరక్షణ పథకాలు కుటుంబాలకు పరిశుద్ధమైన, సురక్షితమైన తాగునీటిని అందించడంలో కీలకమని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ ద్వారా కోట్లాది గ్రామీణ భారతీయులకు పరిశుభ్రమైన నీరు అందుతోందని చెప్పారు. మరొక సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి మాట్లాడుతూ, అభివృద్ది చెందిన భారత్ లక్ష్య సాధనలో సమర్థవంతమైన, సురక్షితమైన, సుస్థిరమైన నీటి వ్యవస్థలు అత్యవసరమని చెప్పారు. కేంద్రం మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లోని కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. నిర్ణయం 1 అక్టోబర్ అమల్లోకొస్తుంది. మణిపూర్లో 13 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలను మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఏఎఫ్ఎస్పీఏను విస్తరించింది. నాగాలాండ్లో 9 జిల్లాల్లో ఏఎఫ్ఎస్పీఏను విస్తరించారు. ఈ జిల్లాలు దీమాపూర్, నియూలాండ్, చుమౌ కెడిమా, మోన్, కిఫోరే తదితరాలు. ఇక అరుణాచల్ ప్రదేశ్లో తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలు, అస్సాం సరిహద్దులో ఉన్న నమ్సాయ్ జిల్లాలోని నమ్సాయ్, మహదేవ్పూర్, చౌకం పోలీస్ స్టేషన్లోకి పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో చట్టాన్ని విస్తరిస్తారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోస్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెలుపల విలేకరులతో మాట్లాడిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ, అమెరికా తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే 7 రోజుల గడువు మొదలవుతుందని చెప్పారు. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్చలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. మరోవైపు సౌదీ అరేబియా మాత్రం తాజా పరిణామాలు ఆశాజనకంగా లేవని స్పందించింది. క్రీడలు. జపాన్లో కొనసాగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. 10,000 మీటర్ల పరుగు పందెంలో భారత రన్నర్ గుల్వీర్ సింగ్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. మహిళల పోల్ వాల్ట్ ఈవెంట్లో మన క్రీడాకారిణి బరనికా ఎలంగోవన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. షార్ట్ పుట్లో మన్ప్రీత్ కౌర్ కూడా కాంస్యాన్ని దక్కించుకున్నారు. కబడ్డీలో మన పురుషులు, మహిళల టీంలు ఫైనల్స్ కు చేరుకున్నాయి. అటు స్క్వాష్ ప్లేయర్లు కూడా పతకాలను ఖరారు చేసుకున్నారు. జోష్నా చిన్నప్ప, వేలవన్ సెంథిల్ కుమార్ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్స్ కు చేరుకోగా, అనాహత్ సింగ్, అభయ్ సింగ్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరుగుతున్న ఫిడే చెస్ ఒలింపియాడ్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ జర్మనీ ఆటగాడిపై 2.5, 1.5 పాయింట్ల తేడాతో గెలిచి పోటీలో భారత్ను 2వ స్థానానికి తీసుకెళ్లారు. దాంతో ఉజ్బెకిస్తాన్తో టైటిల్ పోరు సులభంగా మారే అవకాశం ఉంది. ప్రగ్గానంద, అర్జున్ ఎరిగైసి, నిహాల్ సరీన్ల మ్యాచ్లు డ్రాగా ముగియగా, మహిళల విభాగంలో బి సవితా శ్రీ వరుస 7 విజయాల జోరుకు తెరపడింది. కోనేరు హంపి ఉజ్బెక్ క్రీడాకారిణి చేతిలో ఓటమి చవిచూడగా దివ్యాదేశ్

0: దేశ్ముఖ్ వెంటిక అగర్వాల్ తమ తమ పోటీల్లో గెలిచి భారత్కు 3-1 ఆధిపత్యాన్ని కట్టబెట్టారు. ముఖ్యాంశాలు మరోసారి. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఐరాస 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వామ్యుల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: పర్సనల్ లోన్ ఆఫర్
4: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
3: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
4: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఎలా బ్లాక్ చేయాలరా?
5: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
4: మరి ఏం చేయాలి?
5: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుందంతే.
4: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
5: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

ఉదయ సమీరాల కార్యక్రమానికి స్వరాహ్వానం. నేటి మాట ముందుగా మహావిద్యావేత్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. ఈశ్వరచంద్ర బందోపాధ్యాయ పూర్తి పేరు. 1820 ఇదే నెల ఇదే తేదీన బిర్సింగా అనే ఊళ్ళో బెంగాల్ ప్రెసిడెన్సీ, అప్పట్లో బ్రిటిష్ ఇండియా, అక్కడ ఆయన జననం. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి పేరు చెప్పుకోగానే మహిళల జీవనగతి మెరుగుపరచడానికి అలుపెరుగని ఉద్యమం సాగించిన ప్రజాపక్షీయ వీరునిగా గుర్తుంటారు. అప్పట్లో బ్రహ్మ సమాజ నాయకులు రాజా రామ్మోహన్ రాయ్, కేశవ చంద్రసేన్, దేవేంద్రనాథ్ ఠాగూర్, అలెగ్జాండర్ డఫ్, కృష్ణమోహన్ బెనర్జీ, లాల్ బెహారీ డే వీళ్ళంతా కూడా సమాజ సంస్కరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. అణగదొక్కబడిన మహిళల స్థితిని మెరుగుపరచాలన్నది ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆశయం. 1856 వితంతు పునర్వివాహ చట్టాన్ని ప్రతిపాదించి దాని అమలుకి కృషి చేశారు. అలాగే డిసెంబర్లో సంస్కృత కళాశాలలో విద్యాసాగర్ సహోద్యోగి అయిన శ్రీశ్చంద్ర విద్యారత్న చట్టం కింద మొదటిసారి ఒక వితంతువుని పరిణయం ఆడాడు. అలాగే నిర్విరామ కృషితో ఆయన సంస్కృత ముద్రణాలయాన్ని స్వాతంత్రం రావడానికి 100 ఏళ్ల ముందు సంస్థాపించారు. అంటే 1847 తాడపత్ర గ్రంథాలన్నీ భద్రపరిచే డిపాజిటరీని కలకత్తాలో 600 రూపాయల అప్పుతో ప్రారంభించి ఆనంద మంగళకావ్యం, భేతాళ పంచవింశతి అంటే విక్రమ భేతాళ కథలు ఇవన్నీ కూడా ఆయన అందరికీ పఠనీయంగా ముద్రణలోకి తీసుకొచ్చారు. ఆయన వారసత్వంగా సొంతంగా ఏ ఆస్తి లేకపోవడం వల్ల సంస్కృత ముద్రణాలయం విజయానికి ఇతోధికంగా ఆయన రచనలు చేసి తద్వారా వచ్చినటువంటి ఆదాయంతో

విద్యాసాగర్ మేళా ఆయన జ్ఞాపకార్థం 1994 నుండి జరుపుతున్నారు. విద్యాసాగర్ అనగానే మహిళల ప్రగతికి చేసిన సాధన, అలాగే రచయితగా, సంఘ సంస్కర్తగా, ఉపాధ్యాయునిగా భారతీయులందరికీ కూడా పూజనీయులయ్యారు. 1991 జూలై 29 కలకత్తాలో తన 70వ ఏట పరమపదించారు.

నేటి మాటలో రెండవ అంశం. అది ఓ చల్లటి సాయంత్రం. స్థలం రాజమహేంద్రవరం. అక్కడ జరుగుతున్నది ఓ నాటక సమాజ సభ్యుల సరదా కబుర్ల సమావేశం. ఇంతలో అందులో ఉన్న ఒక ఆయన కాలంతో పాటు నవలేయడానికి వీలుగా కరకరలాడే పకోడీలు తెప్పించి ఎదురుగా ఉన్న కవిగారిని చూస్తూ, "ఈ పకోడీలు మీ పద్యాలు చెప్పండి" అన్నాడు ఆయన. కవులకు అక్షరలక్షలిచ్చే కాలం గతించి పద్యానికి పకోడీలిచ్చే దుర్దినాలు వచ్చాయి అంటూనే, "ఆ కమ్మదనమును నా రుచి ఆ కరకరయా ఘుమఘుమయా పొంకములా రాకలు పోకలు ఒడుపులు నీకేదగునెందులేవు నిజము పకోడి" అని ఆశువుగా పకోడీ మీద ఓ అరడజన కమ్మటి కందపద్యాలు చెప్పి శభాష్ అనిపించుకున్నారు ఆ కవిగారు అనుకుంటూ ఆ పకోడీలు నవ్వులతో. ఆయన చేత అంత చక్కని పకోడీ పద్యాలు చెప్పించిన ఆయన హనుమంతరావు నాయుడు గారు. ఆ పద్యాలకు పరవశులైన వారు ఆంధ్రకేసర టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈ ఇద్దరినే కాక ఆనాడు అక్కడున్న సదస్యులందరినీ తన పద్య ప్రతిభతో వశ్యులుగా చేసుకున్న ఆ కవి హాస్యరచన కళారవి ఈరోజు జయంతి వారిది. ఆయన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఇంకా చెప్పాలంటే కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఇదే తేదీ ఇదే నెల 1867 పుట్టారాయన. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా ఖండవల్లిలో. అక్కడ కన్ను తెరిచిన చిలకమర్తి వారి విద్యాభ్యాసం వీరవాసరం నరసాపురం రాజమహేంద్రవరాల్లో జరిగింది. అప్పుడు పడిన సాహిత్య బీజానికి నరసాపురం మిషన్ స్కూల్ అధ్యాపకులు ఏలేశ్వరపు వెంకటప్పయ్య శాస్త్రి గారు ఇచ్చిన శిక్షణ చాలా దోహదపడింది. ఆయన వద్ద ఛందో విషయసార సంగ్రహాన్ని సాకల్యంగా అధ్యయనం చేయడం వలనే పద్యం మీద చిలకమర్తికి అంత పట్టు. 1898 సరస్వతి పత్రికకు సహాయ సంపాదకత్వం వహించడం ద్వారా పాత్రికేయునిగా కూడా రంగప్రవేశం చేసిన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు 1910 స్వతంత్రంగా దేశమాత పత్రికను స్థాపించి స్వాతంత్ర్యోద్యమానికి అక్షర సహకారాన్ని అందించారు. స్వతంత్ర సంగ్రామ ప్రసక్తి వచ్చింది కనుక ఇక్కడ ముచ్చటించుకోవలసిన ఒక ముఖ్యాంశం, 1905 బెంగాల్ దేశ విభజన జరిగిన సందర్భంగా బ్రిటిష్ ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ ఏర్పాటైన బహిరంగ సభల్లో పాల్గొనే నిమిత్తం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ రాజమహేంద్రవరం వచ్చారు బ్రహ్మమత ప్రచారకులు బిపిన్ చంద్ర పాల్. సమావేశం అక్కడ టౌన్ హాల్లో వరుసగా 5 రోజుల పాటు. ఆంగ్లంలో ఉత్తేజకర ఉపన్యాసకుడు ఆయన. మరి తెలుగులో అందరికి అర్థం అవ్వాలి కదా, ఎవరు అనువదిస్తారు? అంత అనర్గళంగాను ప్రసంగించిన ఏకసంతాగ్రహి చిలకమర్తి. ఈ సందర్భంగా ఆసుగా ఆయన, "భరత ఖండంబు చక్కని పాడియావు నువ్వులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారనుగడు సరిగొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి" అని ఆనాటి కాలమాన పరిస్థితులకు తగినట్టుగా చెప్పిన ఆ పద్యం సాహిత్య చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకుంది. అంతకుముందు 1894 గోదావరి మండలంలో జరిగిన సభల్లో చిలకమర్తి చెప్పిన 14 పద్యాలు ఎంత ప్రాచుర్యం పొందాయంటే వాటిని మహాకవి గురజాడ ఆంగ్లంలోకి అనువదించారు. అదే ఏడాది చింతామణి పత్రిక నవలల పోటీలో చిలకమర్తి రాసిన రామచంద్ర విజయం ప్రథమ బహుమతి పొందింది. తర్వాత హేమలత నవలు రాశారు, దానికి బహుమతి వచ్చింది. అక్కడి నుండి కర్పూరమంజరి, సౌందర్య తిలక, శాపం, కృష్ణవేణి, రాజరత్నం రచనలతో వాసికెక్కిన ఆయనలోని సంఘ సంస్కరణాభిలాషకు చిహ్నంగా 1909 విరిసిందే రామ్మోహన పాఠశాల. నిమ్నజాతుల కోసం ప్రత్యేకంగా నెలకొల్పారు దీన్ని ఆనాటి పిఠాపురం మహారాజా వారి సహకార ప్రోత్సాహాలతో. మహిళాభ్యుదయం పట్ల కూడా ఎంతో ఆసక్తి చిలకమర్తి వారికి. అప్పట్లో తోడైన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆయనతో కలిసి చురుగ్గా సమాజ సంస్కరణ కార్యకలాపాల్లో పాల్గొంటూనే మరోపక్క తన ఆశయ వ్యాప్తికి భావ ప్రకటనకు రచనా వ్యాసంగాన్ని ఆయుధంగా వినియోగించే చిలకమర్తి దేశభక్తి కవిత్వం చెప్పారు లేదా స్వీయాసక్తితో రచన చేశారే గాని ఆంగ్లేయ కంపెనీ ఒకటి అడిగింది,

డబ్బులు ఇస్తాం రాస్తారా అని. ఆయన ఏం ఆశపడలేదు, రాయను పొమ్మన్నారు. ఆత్మాభిమానం అంతటిది రచయితగా. వారి ఆత్మగౌరవ ప్రకటనను, దేశాభిమానాన్ని తెలియజేసే సంఘటనలు ఇలాంటివి ఎన్నో. ఓసారి లాలా లజపతిరాయ్ గారిని కారణం లేకుండా మాండలే జైల్లో పెట్టినప్పుడు భరత కంఠంభే యొక్క బంధికాన్ అందులోనున్న ఖైదీలు హిందూజనుడు ఒక్క గది నుండి మార్చి వేరొక్క గదిని పెట్టుటేగాక చెరయంచు వేరెగ్గాలది అని చెప్పిన పద్యం కూడా ప్రఖ్యాతమైంది. ఇలా చెప్పిన పద్యాలు, రచనలు, రాసిన నవలలు, వ్యంగ్యబాణాల్ని సంధించి వదిలిన ప్రహసనాలు, కీచకవధ, ద్రౌపది వస్త్రాపహరణం, నరకాసురవధలాంటి నాటకాలు మొదలైనవి, ఇవన్నీ ఒక ఎత్తైతే హాస్యరచనా చక్రవర్తి చిలకమర్తిని చిరకాల కీర్తి కిరీటధారణిగా చేసిన రచనలు రెండున్నాయి. ఒకటి జీవఫలం విషభరితం కాకుండా చేసే శక్తిధనానికి ఇక ఉత్తమ విద్య అంటూ ఏముంటుంది? ఆ శక్తియే ధనం. కాబట్టి హాస్య నేపథ్యంలో సాగిన గణపతి నవలొకటి. మరొకటి 1990 నుండి ఇప్పటికీ ఇంకా నిరంతరాయ ప్రదర్శన కావ్యంగా అభినయించబడుతున్న గయోపాఖ్యానం. మామూలు మధ్యతరగతి తెలుగు కుటుంబాల్లో ఉండే మాట విరుపులు, ఆట విడుపులు, బావామరదలు, ఎత్తిపుడుపులు అన్నీ రంగరించుకొని ఆనాడే 150,000 ప్రతులకు పైగా అమ్ముడుపోయిన మహత్తర పౌరాణిక నాటకం గయోపాఖ్యానం. గణపతిలో ఎంత పాత్రోచితమైన సరళమైన భాష వాడారో గయోపాఖ్యానంలో, అది ఆయన వయస్సు 2 దశాబ్దాలు ఇంకా పూర్తిగా దాటలేదంటే 21 22 ఇంచుమించు అప్పుడే రాశారు. అందులో కృష్ణుడికి రాసినటువంటి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడానికి వెళ్ళి అర్ఘ్యం ఇస్తూ ఉండగానే పైనుంచి ఆయన దోసిట్లో ఎవరో ఉమ్మిన ఆ కిళ్ళి ఉమ్ము అంటే తాంబూలం నవిలినటువంటిది పడుతుంది. పడగానే ప్రాతకాలంలో సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్న వేళ ఇలా జరుగుతుందా అని ఒక్కసారి శ్రీమత్ చతురానన పంచానన షడానన సహస్రానన వజ్రాయుధ పంచాయుధ సిద్ధ సాధ్య యక్ష గరుడ కిన్నెర కింపురుష విద్యాధరాజ్యాభిజేశర సమూహంబులు తద్రక్షణార్థము ప్రతిఘటించి నిలిచిన నిలుతురుగాక. దైత్యరాగర్భ నిర్భేదక సుదర్శన మహాభిదార్థమై వృందారకేంద్ర త్రిదివ సామ్రాజ్యైక సంరక్ష బంధురమై ప్రళయ సమయ కృషానుశిఖ ప్రతిమానసోజ్వల మహాకీలికా శోభితం వయ్యలను నిర్వక్ర పరాక్రమ స్ఫురిత చక్రాయుధంబుచే అద్దురాత్మున్ నిశాంత కృతాంతంబునకు అతిథిన్ కావించద. ఇంత సమాసం రాశారు. ఎందుకంటే అబ్బా ఎవరికి అర్థమవుతుందని కాదు, ఆనాడు అందరికీ కూడా ఇది కృష్ణుడి యొక్క ఆవేశంలో వస్తున్న మాటలు అన్నది బోధపడింది. తర్వాత తెలుసుకుంటారు. మనం కంప్యూటర్ వంటివి కొత్తగా వచ్చినప్పుడు మాకు తెలియదని అనలేదే, నేర్చుకున్నాం కదా, తెలుసుకున్నాం కదా. అలాగే చిలకమర్తి వారు కూడా భవిష్యత్ దర్శనం ఏమిటి అంటే ఇవన్నీ కూడా తప్పకుండా తెలుసుకుంటారు అని. అంత తేలిగ్గాను అల్లుడారమ్మని ఆదరమ్మున పిల్వ పంపు మామను పట్టి చంపగలమే జలకేళి సవరించు జవరాండ్ర కోకల నెత్తుకపోయి చెట్లెక్కగలమే. ఇలాంటి సులువైన పద్యాలు కూడా ఎత్తిపడు పద్యాలు. అందుకే గయోపాఖ్యానం అంటే తెలుగువారికి చాలా ఇష్టం. ఒకప్పుడు రేడియో ఆడిషన్ పరీక్షకి ఇందులో మనం ఇప్పుడు చెప్పుకున్న వచనం పెట్టేవారు. స్పష్టంగా శుభ్రంగా నాలిక తిరిగేటట్టు ముందు నుంచే అభ్యాసం చేసిన వారు దాన్ని పలకగలిగితే అది ఒకప్పుడు రేడియోకి పెట్టేవారని పెద్దల మాట. ఎవరు? బందా కనకలింగేశ్వరరావు గారు, మునిమాణిక్యం భమిడిపాడి కామేశ్వరరావులతో కలిసి హాస్యత్రయంలో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు తమ రచనలతో మనల్ని కడుపుబ్బా నవ్విస్తూ హఠాత్తుగా కంటతడి పెట్టిస్తూ కన్ను మూసిన తేదీ 1940 జూన్ 17. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు విన్నారు. నేటి మాటలో 2వ అంశంగా

కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ.

చిన్ అవ్వతద్భావమిరింగి సిగ్గు తడబాటున మోమరవంచు భారతీదేవి యొసంగుగాత పరిదీప్త కవిత్వవచో విచిత్రతన్ శకుంతలా పరిణయం ప్రబంధ అవతారికలు పెద్దాడ నాగయామాత్యులు వారు విరచించిన సరస్వతి స్తుతితో కవన విజయం కార్యక్రమానికి స్వరాహ్వానం. గత పక్షం ఇచ్చిన సమస్యకు వచ్చిన పూరణల్ని ఆస్వాదించడానికి ముందుగా వచ్చే పక్షానికి సమస్య. ధాతపదమ్ములంటే తను ధాత్రివియత్తల దానమందగన్. ధాతపదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. ధాతపదమ్ములంటే తను ధాత్రివియత్తల దానమందగన్. ఇది వచ్చే పక్షానికి సమస్య. గత పక్షం ఇచ్చిన సమస్యకు వచ్చిన పూరణలు. మలక నారాయణ రెడ్డి గారు బాలప్పగారి పల్లి నుండి. నాకులును జమించరహి నాగడు దేవగురుండు మేకొనన్ శ్రీకమలాసనుండు విధి శ్రీధవళాంగిని మండపమ్మునన్ ప్రాకటవాజ్యఘోషకడు వర్తిల కన్యనుదారగొనెన్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్ కొనన్. భైరవట్ల శివరాం గారు కొక్కిరాపల్లి గ్రామం అనకాపల్లి జిల్లా. ఆకాశమందు దేవతలు హర్షముతో సుమవృష్టినివ్వగా లోకమునందు దుర్గకును లోకులు ముక్కులనందజేయగా ప్రాకటమైన రీతిగను ప్రాభవమందెను శ్రీనివాసుడున్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగునన్. అప్పాజోస్యుల శ్రీనివాసరావు గారు బెతెస్తా అమెరికా సంయుక్త రాష్ట్రాలు. పాకుని మించు తేజముగ పార్వతి నందనుడడ్డగింపగా తాకెను వాని శీర్షమును త్ర్యక్షుడు శూలములోడుగాననిన్ శాకిని ప్రీతిగూర్చగను శంకరు ప్రాణము నింపి బాలకున్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగునిన్. సూర్యదేవర్ రవికుమార్ గారు లక్ష్మీపురం గుంటూరు నుండి. ఆకసమంటూ విగ్రహమునాకృతి చేసి మహావినాయకున్ లోకులు హైదరానగరిలోకడు వైభవమొప్ప పూజలన్ చేకొనిరన్న వార్త విని చేరిరి ఉత్సుకులై భుజంగమ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగునన్. వచ్చే పక్షానికి సమస్య. ధాతపదంబులంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. రాకుమార గోదావరికన్ నుండి. ప్రాకట కాణిపాక నిజవాస వినాయక సూక్తి మౌక్తి కన్ శ్రీకాళహస్తి. పద్యం గుణసంయుక్తంగా ఉంది, గణభంగం లేకుండా ఉంటే బాగుంటుంది. ధూర్జటి విశేష మహత్తర పద్యమంజిరిన్ ప్రాకట కాణిపాక నిజవాస వినాయక సూక్తి మౌక్తి కన్ శ్రీకరమైన ధూర్జటి. ఇలా మార్చుకోండి. విశేష మహత్తర పద్యమంజరిన్ శ్రీకరుడున్. అర్థభేదం చెప్పుకోవచ్చు ఆ మీద శ్రీకరహస్తికి ఇక్కడ శ్రీకరుడున్కి. శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగునన్ నాకపురంబును వేడి తపనంబున జేరి మర్త్య లోకమున్. చివుకుల అచ్యుత దేవరాయలు గారు న్యూజెర్సీ అమెరికా నుండి. మేకొని దేవదానవులు మీరి మధించగ పాలసంద్రమున్ సాకను లోకముల్హరుడు శంకరియొప్పగ ద్రావెనంజున్ చేకు.

శ్రీకరుడు శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగనన్. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు, భాగ్యనగరం. ప్రాకట విఘ్ననాయక విలాసముచాటడి భక్తి పూజలే లోకములోచలంగన్ అవలోకన జేయ కృపాత్మ భోగిరాట్ శ్రీకరుడున్ భోగిరాట్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగొనన్. ఆకాశవీధిలోన మొయిలై మెరుపై నడయాడిరి ఉత్సుకోత్సేకులైరి. బాగుంది, ఉత్సుక ఉత్సేకులు. సహర్షవరదీప్తిన్ భాద్రపదైక వర్షమై. నల్లమబ్బులు ఎంత గాఢంగా కమ్ముకొని ఎంత చిక్కటి వృష్టిని కురిపించి సృష్టిని సస్యశ్యామలం చేస్తుందో అలాగా మంచి బిగింపుతో రాశారు వెంకటేశ్వర శర్మ గారి రామడుగులోంచి వికసించిన పద్య కమలం. గణవర్భు సూర్యనారాయణమూర్తి గారి కొల్లి వలస నుండి. పాఠము చేసి షడ్రుచుల భక్తితో పూజలు సల్పి మానవాని కముగొల్వగా భువి గణేశుని మంగళ దివ్య రూపమౌ రాకనుగాంచి సూర్యును లక్ష్మి సరస్వతి వచ్చ బ్రహ్మతో శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగనన్. గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారి కడప నుండి. ప్రాకటమైన చైత్ర నవరాత్రుల రాముని రావణంతకున్ లోకులు గొల్వగా విమల రూపున శారద రాత్రులందునన్ భీకర విక్రమాన్విత గప్రీతిని దుర్గను గొల్వ వెల్గెడున్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలందగన్. వచ్చే పక్షానికి సమస్య. ధాత పదంబులంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. పాతూరు సుబ్రహ్మణ్య కవి గారు. ఆకరమై చలంగ తెనాలి తెనాలి నుండి ఆకరమై చలంగదయ నక్షరుడౌ సురనాయకుండు యాకేకర దృష్టినంతయును కిల్బిషముల్ తొలగించు వేల్పు చామీకర భాసితుండు ధరమేలు చతుర్థిని నిల్చె కాంచగా శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగొనన్. నాగమంజరి గుమ్మ శృంగవరపు కోట నుండి రాస్తున్నారు. లోకములెల్ల మెచ్చగ విలోల సువర్ణరథాలనికియున్ శ్రీకరలీలనాశ్వయుజ సీమల వేట్కలు నిండ భక్తులన్ చేకొని కావనించి దయచేయుచు నిచ్చలు దర్శనం విడన్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగనన్. తూములూరు శేషయ్య శాస్త్రి గారు హైదరాబాద్ నుండి. సంకటహారి విఘ్నపతి సాక్షి గణేశుని భక్తి తోడుతన్ వేకువ నుండి పూజలను ప్రీతికరంబుగ చేయుచుండగా నాకము వీడి దంపతి వినాయకు చూడగ వచ్చే లక్ష్మితో శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగునన్. శ్రీమతి ఏ యశోధర్రావు గారు, హ్యూస్టన్, టెక్సాస్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. శ్రీకిని నిష్ఠుడావరద చిచ్చర కంటికి నువ్వుడేనని శ్రీకునునాథుడాహరిని సింహపు వాహిని తోడుగా నిటన్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతన్ ఉత్సవ శోభలంగొనన్. శ్రీకిని దగ్గరౌ విధము సిద్ధిగణేశుని కొల్చువాడనే. శ్రీకర పద్యధర్మాన్ని నాలుగు పాదాలు నడిపించారు. రామునాయుడు గారు, జమ్ము రామునాయుడు గారు. శ్రీకరునుత్సవంబులను చేయుదురందరు విఘ్నముల్ నడన్ ఆకాశమంత చామరులన్ అద్భుత భత్రుడు పూవులన్ సహా శాఖము పాకముల్ మొదలు చక్కగా పేర్వగ చూడనుచ్చిరే శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగనన్. జయలక్ష్మి పిరాట్ల, హైదరాబాద్. శ్రీకిని గౌరీమాత దరిచేరి గణేశుడు రమ్యమంచు వేచే కొని వచ్చి భక్షములు చిక్కని తీయని వెన్న మీ గడల్ పాకుడు బొక్కులీలగని బాగుగా నవ్వుచు నుండిరేనని శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రమునుత్సవ శోభ.

వచ్చే పక్షానికి సమస్య. ధాత పదమ్ములంటే తను ధాత్రివియత్తల దానమందగన్. ఈశ్వరప్ప గారు, శ్రీకరుడుత్సవాలు తగు సేవల చేయ దలంచి భక్తితో వేకుమనందు బస్సునకు వెంటనే ముగ్గురు వెళ్ళిపోయిరా శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగనన్ నాకొను బాధలునుందరు మయాశయ సిద్ధిని గుర్చు దైవమే. కాజులూరు నుండి లక్ష్మణ శాస్త్రి గారు, భీకర నక్రముందునిమి ప్రీతిని గాచ గజేంద్ర భక్తునిన్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలందెడున్ శాకములన్ ధరించుచు శారద రాత్రుల భూషలోయనన్ ముకల దైత్యులందునిమి భూమిని మోదము నొందజేసగా. ప్రబల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉండవల్లి సెంటర్ నుండి, వేకముతోడ దక్షుని నిరీశ్వర యాగము చేయ రాధనెన్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్ గొనన్ శాకము చూడ వెళ్ళగ విచారము గల్గే శివాపరాధమున్ వీకగ జేయ దక్షుగని వీడెను ప్రాణము యోగ వన్హిలు. నడిమింటి మార్కండేశ్వరరావు గారు, విశాఖపట్నం, నాకము దగ్గరవును హరినామము కీర్తన జేయు వారికి వ్యాకుల మానసంబునకు స్వస్థత గుర్చక సంతసంబులే శోకము తీరిపోవగను శోభితమెంతయు గుర్చు నెల్లెడన్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభనన్ గనన్. పివిఎస్ మల్లికార్జునరావు గారు సత్తుపల్లి నుండి, ఈ కలికాలమందు నిలనెట్టి విధంబు గణేశు పూజలన్ ప్రాకటమందు రీతిగను పందిరులందున నిర్వహింతురో నాకము నుండి జేరిరి అనంతును గూడి గజాననుండునౌ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగనన్. వేగరాజు సాయి వరప్రసాద్ గారు హైదరాబాద్ నుండి, వారి పద్యాన్ని వినే ముందు వచ్చే పక్షానికి సమస్య. ధాత పదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. ఇప్పుడు వేగరాజు సాయి వరప్రసాద్ గారి పద్యం, శ్రీకరమై పండుగల సేవల వత్సర రీతులైచనన్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్ గొనన్ లోకులు గూడిజేయుదురు ప్రోక్తములైన విశిష్ట పూజలన్ సాకుగా దీక్ష తీసుకొని సాధకులీయ సమర్పణంబులన్. తణుకు నుంచి సోమంచి పురుషోత్తం గారు, ప్రాకటమైన దివ్య మహిమాన్విత మోహన రూపమున గన్ శ్రీకరుడైన కేశవుడు శ్రీశివుడొక్కటిగా వెలుంగగన్ శోకము బాపుచున్ వెలుగు సోన్బుర పట్టణమందు నింపుచున్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్ గుణన్. శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు తణుకు నుండి, ఆకసమంత పందిరులనందముజింతక బెండ్లి వేడు కల్యేకమునై వధూవరులకెంతయో ముచ్చడదీరు కారమున్ ప్రాకటమైన బంధుతతి భాసుర దీప్తిని చేరి రచ్చటన్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్ గొనన్. చావలి శేషాద్రి సోమయాజులు గారు, జిల్లా విద్యాశాఖ శిక్షణ సంస్థ విజయనగరం. లేఖను విఘ్నములు శుభములెస్సగజేసడి వక్రతుండు నిన్ లోకములన్నీయున్ విజయలోహిత సంకటనాశకుండనిన్ లేఖను విఘ్నముల్ శుభములెస్సగ చేసడి వక్రతుండు నిన్ లోకములన్నీయును విజయలోహిత సంకటనాశకుండనిన్ మూకగనాధిపత్యమును మోజుగ నివ్వగ వచ్చిరే రమా శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగనన్. పశుమర్తి భగవంతం గారు పెదప్రోలు కృష్ణా జిల్లా నుండి, ఆకును యార్తభక్త జనయాత్రము సత్వరమార్చు తండ్రియౌ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్ గుణన్ ఆ కమలేశుడున్ భగిని హస్త సుభోజనముంది తృప్తినిన్ శ్రీకమలా సుచేలకర శీతల వాతిన సెదదీరెగా. వచ్చే పక్షానికి సమస్య. ధాతపదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. ధాత పదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. ధాత పదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమ

దగన్, ఇది వచ్చే పక్షానికి సమస్య. ఎప్పట్లా మీ చక్కని సమర్థమైన సమర్థమైన పూరణల్ని కవన విజయం సమస్య పూరణ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిరిపురం కూడలి 5300003 చిరునామాకి తప్పకుండా పంపించండి. మెయిల్స్ ద్వారా కూడా వచ్చే పక్షం కవన విజయంలో కలుసుకునే వరకు ఘననీలముల చొప్పులును పోలగల కొప్పు చిన్ని జాబిలి పువ్వు చెన్ను మీరా కపురంపు మగమాని కపురంపు నగుమేని తళతళు వెన్నెలలుగాయా అరవింద తత బృంద వరసుందర తనింద పరచు కన్గవ తెల్వి పాదుకొల్ప పసమించు నలమంచు హసియింప తలపించు తెరిపట్టు పుట్టంబు తేటగులుక నలుబ నలుబైన నలువాల చెలువు మెరయ విలువగానున్న పలుకుల వెలది మిన్న కృతివధూనాథుడగు రామ నృపతి వర్యు రసన కసమాన సరస వాగ్విజన ముసగు. రావువంశ ముక్తావళిలో సరస్వతి స్తుతితో కవన విజయం కార్యక్రమాన్ని ఈ పక్షానికి శుభ సమాప్తి చేస్తూ వచ్చే పక్షం నాడు మరిన్ని పూరణలతో కలుసుకునే వరకు స్వస్తి. కవన విజయం సమస్యాపూరణ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ. ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఇప్పుడు భక్తిరంజని. దొరికితే దొంగలు చిత్ర నుండి మంగళంపల్లి బారములుడి కృష్ణ, పి సుశీల, బి లతల గాత్ర యువళం.

వెంగమాంబ చిత్రగానం విన్నారు. వినబోతున్నది విప్రనారాయణ చిత్రం నుండి.

భానుమతి గళంలో శ్లోకగానం విన్నారు, పుష్పాంజలి విన్నారు. స్వచ్ఛత ఈ సేవ లఘు వివరణ. పనికిమాలిన వస్తువులన్నీ, అంటే ఎవరికి పనికిరావు అనుకున్నవి తుడిచేయడం, వాటిని చెత్తా చెదారం కింద జమ చేసేయడం, సరే వాటిని పట్టుకెళ్ళే వాహకులు వస్తే వాళ్ళకి ఇచ్చేయడం ద్వారా శుభ్రత పాటిస్తాం. ఇంకొన్ని రకాల వస్తువులు ఉంటాయి, ఉదాహరణకి ఓ చొక్కా, ఓ ప్యాంటు, లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇలాంటివి ఉన్నాయనుకోండి, అవి మనకి సరిపోవు. ఎక్కడో చోట చిన్న పిసరు చిరగచ్చు, లేదా కొత్త బట్టలు ఇంట్లో ఎక్కువైపోయి పాత బట్టలు ఏం చేయాలి అని, ఇంకా కొంతమంది బాబాకరం చావగా ఇంకా నా తమ్ముడు వేసుకుంటాడు, లేకపోతే మా చిన్నాన్న కొడుకు మనవడు ఉన్నాడు, మా తాతగారి అన్నగారు ఇంకెవరో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు బక్క చిక్కు పేరు పెద్దవాళ్ళైనా వాళ్ళకి సరిపోతాయి అని, ఇలాగా ప్రతి బట్ట ముక్క చింకిపాత కూడా ఓ చోట చేర్చేస్తారు, ఇల్లంతా చెత్తలా తయారవుతుంది. కానీ అందులో పనికొస్తుంది కదా, అస్సలు లేని వాళ్ళు ఉంటారు, పాపం చలికి వణుకుతూ వానకి తడుస్తూ ఇలా. అదొక్కటైనా వస్త్రాలే కాదు, కూడు గూడు గుడ్డ అని అన్నారు పెద్దలు. మనం ఏదైనా ఒక వస్తువు తినేదనుకోండి, అది బాగా వాసన వచ్చాక అప్పుడు ఎవరికైనా ఇవ్వచ్చనో, ఇలాంటి కొన్ని దురభిప్రాయాలు ఉంటాయి. మనం తిన్నాక మిగిలిందను, మనం తినాలనుకున్నప్పుడే కొంత అదనంగా ఉండడం అది చాలా ఎక్కువ గొప్ప ఆలోచన. అలా కాకుండా ఏదైనా మిగిలితే దాన్ని ఆమూలా ఏమూలా పెట్టకుండా ఆమూలాగ్రం దాన్ని ఒకసారి పరిశీలించి ఓ చోట పెట్టి, ఈ వస్తువులు అలాగే చిన్న చిన్న విరిగిపోయినవి ఏవైనా ఉంటే అవి ఎందుకైనా ఉపయోగపడతాయి కదా ఇతరులకి, ఇవన్నీ కూడా మేము ఇస్తాము వచ్చంటే మేము పుచ్చుకుంటామని రావడానికి కొంతమందికి చిన్నతనం అనిపించవచ్చు పాపం. కాబట్టి ఇచ్చే చెయ్యి పుచ్చుకునే చెయ్యి అని రెండు ఉండకుండా ఎలాగో అలాగ అవతల వాళ్ళకి ఇచ్చేయి. అది ఎలాగా అంటే అదిగో దానికి దానాల గోడ, వాల్ ఆఫ్ చారిటీ, వాల్ ఆఫ్ కైండ్నెస్ అన్నారు. అక్కడ తీసుకెళ్ళి పెడితే ఒక నిర్దేశిత స్థలంలో బట్టలు కానీ వస్తువులు కానీ అవి అవసరమైన వాళ్ళు తర్వాత వచ్చి వాటిని పట్టుకెళ్తారు. ఎవరిచ్చారో వారికి అక్కర్లేదు.

హలో, గుడ్ మార్నింగ్. మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102.5 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది వలరించే గరటం, మాలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఒక 4-5 రోజుల తర్వాత ఈ రోజు కొంచెం సూర్యుడిని చూస్తున్నాం. మోస్ట్లీ వర్షాలు పడేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఒక ప్రాబ్లం ఏంటి తెలుసా? బట్టలు ఆరవు. ఎంతమంది ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశారు? అమ్మ, ఎండ వస్తే వాడు చాలా బట్టలు ఉన్నాయి, ఆరాలి, అవ్వో అనుకుని లేడీస్ చాలా మంది టెన్షన్ పడ్డారు. బట్ ఈ రోజు మాత్రం మీ టెన్షన్ అందరికి ఒక ఎండ్ కార్డ్ వచ్చింది. సో మీకు ఏదైనా పెండింగ్ లో ఉండిపోయిన పనులన్నీ రెడీ చేసుకోండి, లైక్ బట్టలు ఆరేసుకోండి, లేదంటే ఒడియాలు పెట్టుకోలేని చేస్తారు కదా. సరే, కానీ బాగుంది, హ్యాపీగా ఈరోజు కొంచెం సూర్యుడు అలా పలకరిస్తున్నాడు. మరి ఈ టైంలో మనం ఇంకొంచెం ఎనర్జెటిక్గా ఎలా ఉంటుంది? అరే, ఈ టైంలో ఏంటి, ఏ టైంలో అయినా ఎనర్జెటిక్గా ఉంటేనే బాగుంటుంది. మన షో స్టార్ట్ చేద్దాం. ఈ టైం ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో అంటూ. మరి దానికన్నా ముందు ఆర్యా 2 ఫిలిం నుండి ఉప్పినంత ఈ ప్రేమకి అంటూ సూపర్ హిట్ ట్రాక్ వస్తుంది కేకే వాయిస్లో.

0: నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, అరే ప్రపంచంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, బట్ నాకెందుకు ఇంత సిల్లీ కూడా ఒక పెద్ద ప్రాబ్లంలా అనిపిస్తుంది అని. అరే ఇంతకీ ఏంటా ప్రాబ్లం, ఎందుకు అంత సిల్లీ అనుకుంటున్నావు అంటారా? చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ఈ మోటిమల్కి సంబంధించింది ఉంది చూసారా? ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉంది అంటే చాలు, స్కిన్ మీద పింపుల్ వస్తుంది, లేదంటే మనకి ఏదైనా ఇంపార్టెంట్గా బాగా రెడీ అవ్వాలి, ఒక ఫోటోషూట్ చేద్దాం అన్నప్పుడు వస్తుంది. ఎందుకు నాకు అసలు అర్థం కాదు, అప్పుడే ఎందుకు వస్తుంది? నాకు అసలు నచ్చిన విషయం ఏంటంటే పింపుల్స్ రావడం. సో జనరల్ నాకే కాదు, మోస్ట్లీ అమ్మాయికి పింపుల్స్ వస్తుంటాయి. సో ఎందుకు వస్తుంటాయి? ఏవైనా మనం అన్హెల్దీగా తింటున్నామా అని డౌట్ వస్తాయి కదా. సో అలాంటివి ఏమున్నాయి తెలుసుకుందాం డెర్మటాలజిస్ట్ వై స్వప్న ప్రియ గారిని అడిగి.
1: అందరికీ నమస్కారం అండి. మొటిమల గురించి అందరూ హైరాణ పడిపోతారు, టెన్షన్ పడతారు, కానీ మొటిమలు అనేది సర్వసాధారణమైన విషయము. వయసులో ఉన్న వాళ్ళకి వస్తాయి, దానికి ట్రీట్మెంట్ అది జాగ్రత్తగా తీసుకోవడం, జాగ్రత్తలు తీసుకుంటే పోతాయి. మొటిమలకి పెద్ద విలన్ ఏమన్నా ఉంది అంటే అది మన హైరాణ పడిపోవడం, అయ్యో మొటిమ వచ్చిందని అనుకోవడమే అనుకుని స్ట్రెస్ తీసుకోవడము. రెండోది మన లైఫ్ స్టైల్ అండి. ఈ రోజుల్లో చాలా లైఫ్ స్టైల్ చేంజెస్ మనందరికీ ఉన్నాయి. టైంకి స్లీప్ లేదు, టైంకి ఫుడ్ లేదు, దానికి తోడు రకరకాలైన జంక్ ఫుడ్ అవైలబిలిటీ, కూల్ డ్రింక్లు, చాక్లెట్లు, ప్యాకెడ్ ఫుడ్స్, చిప్స్ ప్యాకెట్లు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఈ అన్నిటి దీస్ ఆర్ ద మెయిన్ విలన్ ఫర్ యాక్నీ అండి.
0: సో ఆల్మోస్ట్ చేయకుండా అన్నీ చేస్తున్నాం అనమాట, అందుకే పింపుల్స్ వస్తున్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్పినట్టు హెల్దీ ఫుడ్ తీసుకోండి, అట్ ద సేమ్ టైం ఎక్కువ నాలా టెన్షన్ పడకండి అని చెప్తున్నారు. ఎస్ మన కోసం సూపర్ హిట్ సాంగ్ వెయిట్ చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి అండ్ వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

0: జనరల్ గా మండే స్టార్ట్ అయిందంటే చాలు, అరే ఆఫీస్కి వెళ్ళబుద్దే, కొంచెం స్కూల్కి వెళ్ళబుద్దే. కానీ ఈరోజు ఎందుకో సాటర్డే కూడా అలానే అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ 3-4 డేస్ నుంచి కొంచెం క్లౌడీగా హాయిగా ఉంది. ఇవాళ వెళ్ళాలా, అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అనిపించేలా ఉంది. బట్ తప్పదు వెళ్ళాలి, ఎందుకంటే మనం ఏది వండొచ్చినా వానొచ్చినా ఏమొచ్చినా సరే కంటిన్యూగా మనం వర్క్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి అట్ ద సేమ్ టైం ఆఫీస్కి ఏదైనా వెళ్ళాలి అంటే ఒక్క డౌట్ అబ్బా నాకు ఏంటి అంటే, ఇన్ని డ్రెస్సులు ఉన్నాయి, ఇది ఆల్రెడీ మన వాళ్ళు చూసేశారు, వేసేసుకున్నాను, మళ్ళీ ఇంకేం డ్రెస్సులు తీసుకోవాలి, ముఖ్యంగా అమ్మాయిలు, అరే నాకు ఏ డ్రెస్సు లేదు, ఏ ఫంక్షన్ వచ్చినా నాకు ఏ డ్రెస్సు లేదు అనుకుంటాం. బట్ మన ఇంట్లో అంటారు అరే అన్ని డ్రెస్సులే కదా ఏం చేస్తున్నావు అంటారు. సో ఈ ప్రాబ్లం మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేనైతే మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తాను, వేసుకోవడానికి ఏ డ్రెస్సులు లేవు అని. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు, పైగా మన దగ్గర బట్టలు ఉండి లేవు అనుకున్న క్యాండిడేట్స్ మనమైనప్పుడు ఏం చేయొచ్చు, ఉన్న బట్టలను రీయూజ్ ఎలా చేసుకోవచ్చు అనే క్వశ్చన్ నాకు వచ్చింది. సో అడుగుదాం డిజైనర్ నీలిమ ఏమంటున్నారు.
1: హలో ఫ్యాషన్ ఫ్యామిలీ, ఈరోజు ఒక నిజం మాట్లాడుకుందామా? మనలో చాలామంది బోర్డర్ ఫుల్గా ఉన్న బయటకు వెళ్లే ముందు మాత్రం వేసుకోవడానికి ఏమీ లేవని అంటుంటాం. నిజానికి ప్రాబ్లం క్లోత్స్ తక్కువ ఉండటం కాదు.

0: మన దగ్గర ఉన్న క్లోత్స్ని ఎలా స్టైల్ చేయాలో తెలియకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సింపుల్ షర్ట్ని ఒకరోజు జీన్స్తో, ఇంకొక రోజు ట్రౌజర్స్తో, మరొక రోజు స్కర్ట్తో స్టైల్ చేయొచ్చు. ఒకే అవుట్ఫిట్ని డిఫరెంట్ వేస్లో ఉపయోగించడం నేర్చుకుంటే వార్డ్రోబ్ వెంటనే పెద్దదిగా అనిపిస్తుంది. మరి ఫ్యాషన్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ట్రెండ్ని ఫాలో చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో చూసింది అందరికీ సూట్ అవ్వదు. మీ హైట్, బాడీ టైప్, కంఫర్ట్, లైఫ్ స్టైల్కి ఏది సూట్ అవుతుందో అదే బెస్ట్ ట్రెండ్. ఇక యాక్సెసరీస్, చాలామంది యాక్సెసరీస్ని లాస్ట్ మినిట్లో చూస్ చేస్తారు. కానీ ఒక సింపుల్ అవుట్ఫిట్ని స్టైలిష్గా మార్చేది చాలాసార్లు యాక్సెసరీస్ని. ఏ స్లీక్ వాచ్, ఏ డెలికేట్ చైన్, ఏ స్ట్రక్చర్డ్ హ్యాండ్ బ్యాగ్ లేదా నీట్ హెయిర్ క్లిప్, ఇలాంటి చిన్న డీటెయిల్స్ లుక్ని ఎలివేట్ చేస్తాయి. ఇక స్కిన్ కేర్, చాలామంది ఫేస్ కేర్ చేస్తారు కానీ నెక్, లిప్స్, హ్యాండ్స్ని పూర్తిగా మర్చిపోతారు. ఫేస్ గ్లోయింగ్గా ఉండి, లిప్స్ డ్రైగా ఉంటే లుక్ కంప్లీట్ అనిపించదు. అందుకే లిప్ బామ్, హ్యాండ్ క్రీమ్, సన్స్క్రీన్ని రొటీన్లో భాగం చేసుకోండి. ఇంకొక కామన్ మిస్టేక్, ఒక కొత్త ప్రోడక్ట్ వాడగానే 2 రోజుల్లో రిజల్ట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. స్కిన్ కేర్ అనేది ఇన్స్టెంట్ నూడిల్స్ కాదు, ఇది పేషెన్స్ గేమ్. రెగ్యులర్గా కేర్ తీసుకుంటేనే రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇక సమ్మర్లో చాలామంది హెవీ మేకప్ కంటే లైట్ వెయిట్ ప్రొడక్ట్స్ వాడితే ఫేస్ ఫ్రెష్గా అనిపిస్తుంది. కొన్నిసార్లు హెల్తీ స్కిన్ ఉంటే మేకప్ కన్నా న్యాచురల్ గ్లోనే ఎక్కువ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. ఇంకొక బోనస్ ఫ్యాషన్ టిప్, కొత్త డ్రెస్ కొనడానికి ముందు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడిగి చూడండి. ఇది నా వార్డ్రోబ్లో ఉన్న కనీసం 3 ఐటమ్స్తో మ్యాచ్ అవుతుందా? ఆన్సర్ ఎస్ అయితే అది స్మార్ట్ పర్చేజ్, లేకపోతే అది వార్డ్రోబ్లో వేలాడే ఇంకో డ్రెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. మీ క్లోసెట్కి స్టైల్ ఇవ్వండి, మీ స్కిన్కి కేర్ ఇవ్వండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక యూస్ఫుల్ ఫ్యాషన్ అండ్ స్కిన్ కేర్ బైట్తో.
1: అంటే మన వార్డ్రోబ్లో చాలా బట్టలు ఉన్నాయి, మనకే తెలియక వాడుకోవట్లేదు అన్నమాట. ఈసారి ట్రై చేద్దాం పక్కాగా, ఉన్న వాటిని రీయూజ్ ఎలా చేసుకోవాలో బాగా చెప్పారు నీలిమ గారు. మరి మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వస్తుంది జాతిరత్నాల ఫిలిం నుండి, రామ్ మిర్యాల వాయిస్లో.

స్వచ్ఛత హి సేవ. మన దగ్గర అవసరం లేని ఐటమ్స్ చాలా ఉండొచ్చు, మేబీ అవి మనకి ఉపయోగపడచ్చు పడకపోవచ్చు, కానీ ఇంకెవరికైనా ఉపయోగపడచ్చు. చాలా అనుకుంటాం, అరే ఇది నాకు యూజ్ లేదు, ఎవరికైనా ఇస్తే బాను అని మనలో చాలా మందికి ఉంటాయి. వీటి కోసం, ఇలాంటి ఆలోచనలు ఉన్నవారి కోసమే రూపొందించబడింది నేంకికి దివార్, వాల్ ఆఫ్ చారిటీ. మీరు వినే ఉంటారు, ఒక ప్లేస్ ఉంటుంది, ఈ ప్లేస్లో మనకు అవసరం లేని వస్తువులు కానీ బట్టలు లేదంటే బుక్స్ ఏదైనా సరే, ఒక ఫుడ్ ఏదైనా పెట్టచ్చు, అది వాళ్ళు ఎవరైతే అవసరం ఉంటారో వాళ్ళు వచ్చి తీసుకుంటారని. సో నీకుగా దివ్యార్ అంటే ఇదే అనమాట. ఉపయోగపడిన అన్నీ కూడా ఆ ప్లేస్లో పెట్టవచ్చు. అండ్ ఇందులో గొప్ప విషయం ఏంటి అంటే, ఇక్కడ ఇచ్చేవారికి నేను సాయం చేశానన్న ఆనందం ఉంటుంది, అట్ ద సేమ్ టైం తీసుకున్న వారికి వాళ్ళ అవసరం తీరిందనే సంతోషం ఉంటుంది. సో అనవసరంగా వస్తువులను ఎక్కడో పడేయకుండా వాటి ఒకరికి యూజ్ అవుతున్నాయి కదా, అండ్ ఉట్టిగా పడేయడం వల్ల అదొక వేస్ట్ కింద అవుతుంది, బట్ ఇక్కడ ఇంకొకరికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మనం పరిశుభ్రంగా ఎక్కువ వేస్టేజ్ని క్రియేట్ చేయకుండా ఉండాలని అవుతాం. సో ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే, మనం ఒకరికి ఇచ్చేస్తున్నాం కదా, ఇది అసలు పనికిరాదు, అస్సలు వేస్ట్, దీనివల్ల ఏ ఉపయోగం లేనివి, అలాంటి ఐటమ్స్ మాత్రం అస్సలు ఇవ్వకండి. శుభ్రంగా ఒక మంచి యూస్ఫుల్ కండిషన్లో ఉన్న అలాంటి వస్తువులు మాత్రమే ఇవ్వండి. అండ్ దీంతోపాటు ఇంట్లో ఒకసారి చూడండి, ఈరోజు ఈ వస్తువు నాకు అవసరం లేదు కదా, మేబీ సమ్మన్ ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ బుక్స్, పర్టికులర్గా బుక్స్ కానీ డ్రెస్సెస్ కానీ లేదా ఫుడ్, వీటన్నిటిని చూసి మీ దగ్గరలో ఉన్న నేకికే దివార్కి వెళ్ళి ఆ వస్తువులను అక్కడ అందించండి. చేసిన చిన్న సాయం అయినా మరొకరి జీవితంలో పెద్ద మార్పు కావచ్చు, అది మనకి అవసరం లేకపోవచ్చు, వాటి అవసరం ఇతరులకు ఎంతో ఉండొచ్చు. సో ఆలోచించండి, ఏమంటారు, మంచి మనసుతో మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ అవసరంలో ఉన్న వారిని కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం.

3 డేస్ పిల్లలకి స్కూల్ సెలవు వచ్చాయి. ఈ 3 డేస్ కూడా రే స్కూల్ ఉంటే ఎంత బాగుండు అని పేరెంట్స్ ఎంతమంది అనుకున్నారు. అది వాన వచ్చినా వర్షం వచ్చినా వరద వచ్చినా అలా ఫస్ట్ డే ఉన్నప్పుడు బాగానే అనిపిస్తుంది, సెకండ్ టైం ఏంటబ్బా ఎలా అనిపిస్తుంది, థర్డ్ టైం కూడా స్కూల్ సెలవిస్తే అరే ఎందుకు వర్షం తగ్గి అర్జెంటుగా స్కూల్ ఓపెన్ చేయండి ప్లీజ్ అన్నట్టుంటుంది. సేమ్ ఫీలింగ్ మీలో ఎంతమందికి ఉంది? ఆల్మోస్ట్ మోర్ దెన్ ఆఫ్ పీపుల్కి ఇలానే ఉండి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఉన్న మమ్మీలకి ఇలా అల్లరి పట్టించలేకపోతున్నాం, చదవరు చేయరు ఆడతారు, బట్ దాంతోపాటు ఉన్న మమ్మల్ని పడుకోనివ్వరు వీళ్ళు పడుకోరు అని అనుకుంటాం కదా. సో ఈ రోజుతో ఒక చెక్ మార్క్ అనమాట, బట్ రేపు ఎలాగో హాలిడే కాబట్టి బ్యాక్ టు నార్మల్. ఈ టైంలో మనం ఉన్నాం పాటల పల్లకి అంటూ. సో ఎన్ని వర్క్లు ఉన్నా ఏం చేసినా ఎలా ఉన్నా సరే ఒక మంచి పాట వింటే కొంచెం రిఫ్రెష్ అవుతాం అవునా కదా. సో మోస్ట్లీ మనం ఏం చేసే పని ఏంటి, బస్సులో కూర్చున్న ఏం కూర్చున్న ఒకసారి పాటలు పెట్టుకుందంట. సో ఒక పాట అయితే మైండ్లో ఎప్పుడు రన్ అవుతుంది. ఒక్కొక్కసారి కొంతమంది ఎలా అంటే పాటని అరిగిపోయేంత వరకు ఫస్ట్ 2 లైన్సే పాడతారు. సో అలా మీరు ఎవరైనా ఉన్నారా? అలాంటి పాట ఏదైనా ఇప్పుడు మీరు వినాలి అనుకుంటున్నారా? మరి లేట్ చేయకుండా మా నెంబర్ 6304767436 అనే నెంబర్కి పంపించండి. వచ్చిన పాటలు బెస్ట్ సాంగ్స్ సెలెక్ట్ చేసి నేను ప్లే చేస్తాను. మరి ఇంకెందుకు లేటు, చాలా మంచి పాటలు మీ దగ్గర ఉన్నాయో నాకు తెలుసు. మీతో పాటు మా అందరికీ వినిపించండి. రైట్ నౌ దసరా నుంచి ఓ సూపర్ హిట్ సాంగ్ వస్తుంది ధూమ్ ధామ్ అంటూ.

మా మామగారు చెప్పుడు సరే, మీరు కొట్టుడు సరే, అరే ఓ 90, ఇలాగ ఇంకో 90 వేరా, ఎట్లా కొట్టరో చూద్దాం నీయా.

0: బ్యాంచర్
1: ఫుల్ థీన్ మార్ కదా ఈ మధ్య రీసెంట్ గా 1 వీక్ నుంచి ఎక్కడ చూసినా గణేష్ నిమజ్జనంలోనే ఈ థీన్ మార్లే వినిపిస్తున్నాయి. హీరో విశ్వక్సేన్, సో ప్రతిది డిఫరెంట్ డిఫరెంట్ గా స్టోరీ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, కొన్ని అనుకున్న హిట్ రావచ్చు, కొన్ని మాత్రం ఓకే ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోవచ్చు, బట్ పాటలు మాత్రం ఖచ్చితంగా ఆయన తీసిన ఫిలిమ్స్లో పాటలు మాత్రం హిట్ అవుతాయి. సో మేబీ అంత చూసిగా ఉంటారేమో డైరెక్టర్స్. సో ఈ ఆల్మోస్ట్ పడిపోయిన పాట మాకు చాలా ఇష్టం అండి, పాటల పల్లకిలో మా కోసం ప్లే చేయండి అంటూ ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు. డెఫినెట్గా మరి మీరు కోరిన ఈ సూపర్ హిట్ ట్రాక్ ఆదిత్య ఆర్కే లియో జేమ్స్ వాయిస్లో మీకోసం రెడీగా ఉంది, వింటూ ఎంజాయ్ చేయండి.

నాకు తెలుగు మూవీస్లో ఒక విషయం నచ్చుతుంది అబ్బా, ఏదైనా కొంచెం యాక్సిడెంట్ కానీ లేదంటే ఒక కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి కదా యాక్షన్ సీన్స్, అలాంటివి కొంచెం సెన్సిటివ్గా చూపిస్తారు. బట్ అదేంటో తెలియదు, తెలుగు కాకుండా తమిళ్లో ఉంటుంది కదా మూవీస్, అవి రియాలిటీకి చాలా దగ్గరగా తీస్తారు. ఎంతలా అంటే మనం ఇన్వాల్వ్ అయిపోయి ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నామా అని ఎమోషనల్ అయ్యేంతలా వాళ్ళు తీస్తారు. అలానే అనిపించింది నాకు ఈ జర్నీ ఫిలిం చూసినప్పుడు. ఫస్ట్ హాఫ్ అంతా ఓకే, సెకండ్ హాఫ్ కూడా ఓకే. అండ్ ఏదైతే క్లైమాక్స్లో సీన్ జరుగుతుందో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా కళ్ళకు కట్టినట్టు చూపించారు. అదే మన సినిమాకి రియల్గా జరుగుతున్న సీనే చూసినట్టు అనిపించింది. అంత బాగా తీశారు డైరెక్టర్ ఎం శర్వణ్ అని. మరి ఈ సినిమాలోని ఆల్మోస్ట్ అన్ని పాటలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి. ఈవెన్ ఇప్పటికీ కూడా వినాలనుకుంటున్న పాటల లిస్టులో ఇది ఖచ్చితంగా ఉంటుంది. మరి అందుకేనేమో పాటల పల్లకిలో జర్నీ మూవీ నుంచి ఒక పాట మా కోసం ప్లే చేయండి అంటూ శ్రీనివాసరావు రామలక్ష్మి జంగారెడ్డి గూడ నుంచి మనకి మెసేజ్ చేశారు. డెఫినెట్గా మరి మీకోసం గోవిందా గోవిందా అంటూ ఈ సూపర్ హిట్ ట్రాక్ వస్తుంది విజయ్ ప్రకాష్ రైనారెడ్డి వాయిస్లో.

ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ పిల్లల్ని కొన్ని సాంగ్స్ మాకు తెలుసు, కొన్ని సాంగ్స్ మాకు తెలియదు అని అంటారు కదా. సో ఏదైతే రీసెంట్గా రిలీజ్ అయ్యో ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ వాళ్ళు కవర్ చేస్తారు. బట్ కొంచెం బ్యాక్ వెళ్ళేసరికి ఈ సినిమా కోసం మాకు అసలు తెలియదు, బట్ ఈ పాట తెలుసు, ఈ పాట చాలా ఫేమస్ కదా, మాకు తెలుసు, నోటెడ్ అయింది అంటారు. అలాంటి పాటల్లో ఈ పాట ఖచ్చితంగా ఉంటుంది. కదా, ఇది ఇన్ని ఇయర్స్ అవుతున్నా ఎప్పుడు ఓల్డ్ అవుతుంది ఎందుకో. కొన్ని పాటలు వినేశాక బాగా బోర్ కొట్టేస్తాయి, మళ్ళీ మనకి ఎంత ఇష్టమైనా సరే వినబుద్ది కాదు. బట్ ఈ పాట అలా కాదు, చాలా మీనింగ్ఫుల్గా రాశారు వేటూరు గారు. చూడాలే ఉంది సినిమా నుంచి ఈ పాట. మరి ఈ పాట మేము చాలా ఫ్యాన్ అండి, ఈ పాట మాకు ఎంతో ఇష్టం. సో ఈ పాటని పాటల పల్లకీలో ప్లే చేస్తారా అంటూ గాజువాక నుండి మెసేజ్ చేస్తున్నారు కేవరాలు. డెఫినెట్గా మరి మీరు కోరిన ఈ సూపర్ హిట్ ట్రాక్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుజాత వాయిస్లో మీకోసం వెయిట్ చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి పాటల పల్లకీ.

మరికొద్ది క్షణాల్లో జపాన్లో జరుగుతున్న 20వ ఆసియన్ గేమ్స్ 2026 సంబంధించి అవర్లీ అప్డేట్స్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. దాని తర్వాత పాటల పల్లకి కంటిన్యూ అవుతుంది.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామర
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: పర్సనల్ లోన్ ఆఫర్
4: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
3: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
4: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
5: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
4: మరి ఏం చేయాలి?
5: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
4: దీని వల్ల అందరికి స్పామ్ తగ్గుతుందా?
5: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
6: వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం మాలికించు ఆనందించు అందరికి పంచు. మనం ఉన్నాం పాటల పల్లకి అంటూ, మరి ఈ టైంలో మంచి మంచి పాటలు రిక్వెస్ట్ చేస్తున్నారు. బట్ నాకు ఒకటి అనిపిస్తుంది అబ్బా, రీసెంట్ టైంలో వచ్చిన పాటలు మనం బాగా బైహాట్ చేస్తాం. మనం స్పెషల్గా టైం తీసుకుని బైహాట్ చేయాల్సిన లేదు, ఆల్మోస్ట్ మనకు గుర్తుంటాయి. బట్ 2011లో కంద్రీగా ఒక ఫిల్మ్ వచ్చింది, మోస్ట్లీ అందరూ చూసే ఉంటారు. ఇందులో ఒక పాట ఉంటుంది చాలా క్యాచీగా ఉంటుంది, లైక్ కస్టమర్ లిరిక్స్ కాదు బట్ అందరు ఈజీగా పాడుకునే పాట. ఆ పాటే ఈ పాట. మరి ఈ పాట సూపర్ గా ఉంటుంది కదా, మరి పాటల పల్లకి ఒకసారి ప్లే చేసి చూడండి అంటూ మెసేజ్ చేస్తున్నారు అనంతపూర్ నుండి మహేష్. డెఫినెట్ గా మరి మీరు కోరిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం వెయిట్ చేస్తుంది, చంపకమాల అంటూ కార్తీక్ సుచిత్ర వాయిస్ లో.

కొన్ని ప్లేసులు తెలిసిన ప్లేస్లే, చూసిన ప్లేస్లే, ఎన్నోసార్లు వెళ్ళిన ప్లేస్లే, అయినా సరే ఎందుకో ఒక్కసారి సినిమాలో చూసేసరికి ఇంత బాగుందా ఈ ప్లేస్ని మనం ఎలా మిస్ అయ్యా అనుకుంటాం. బట్ ఆల్రెడీ మనం విజిట్ చేసిన ప్లేస్ అయ్యి ఉంటుంది అది. మజ్ను సినిమాలోని ఈ పాట ఉంటుంది, ఇద్దరు అరకు వెళ్తారు కదా, చూసినంత సేపు అరే నేను వెళ్ళిన అరకు ఇదేనా, ఇంత బ్యూటిఫుల్ గా ఉంది, బట్ నేనెందుకు మిస్ అయ్యానో అనిపించింది. అంత బ్యూటిఫుల్ గా పిక్చరైజేషన్ చేశారు సినిమాలోని. మరి ఈ సినిమాలోని ఈ పాట చాలా బాగుంటుంది. దట్ లాస్ట్ 2-3 డేస్ ఉన్న క్లైమేట్ కి ఇది పర్ఫెక్ట్ సాంగ్ అని చెప్పాలి. మరి ఈ పాటని మాకోసం ప్లే చేయండి అంటూ మెసేజ్ చేస్తున్నారు రమణారావు, అరవింద్, లక్ష్మీ ప్రసన్న మధురవాడ నుండి. డెఫినెట్ గా మరి మీరు కోరిన హే మేఘంలా అనే పాట రెడీగా ఉంది చిన్మయి వాయిస్లో.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

జనరల్గా హీరోనో హీరోయిన్నో వీళ్ళని చూసి సినిమాకి వెళ్తాం, బట్ చాలా వరకు ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం డైరెక్టర్ కృష్ణవంశీ అంటే చాలు, ఫ్యామిలీ మొత్తం థియేటర్కి వెళ్ళి చూస్తారు. ఎందుకంటే తను తీసిన మోస్ట్లీ అన్ని సినిమాలని ఫ్యామిలీ ఎంటర్టైనర్గానే ఉంటాయి. అండ్ మరీ ముఖ్యంగా మురారి, ఈ సినిమా మ్యాక్సిమం అందరూ చూసే ఉంటారు ఎందుకంటే సూపర్ డూపర్ హిట్ అయింది. 2001లో వచ్చింది, ఈవెన్ ఇప్పటికీ కూడా మనం ఈ సినిమా పాటలు అంటే టక్ మనం గుర్తొచ్చేవి పెళ్లి సిడీస్. ఎవరు పెళ్ళైనా సరే ఈ పాట లేకుండా ఆల్బమ్ అస్సలు ఉండే ఉండదు కదా. మరి అంత సూపర్ హిట్ పాట ఈ సినిమాలో ఉంది. మరి అన్ని పాటలు బాగుంటాయి, మరి అందులోని ఎక్కడెక్కడ ఉన్న పాట నాకు చాలా ఇష్టమండి, ఆ పాటని ఈ టైంలో మా కోసం ప్లే చేయండి అంటూ గాజువాక్ నుండి మెసేజ్ చేస్తున్నారు రేఖ. డెఫినెట్గా మరి మీరు కోరిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం వెయిట్ చేస్తుంది పాటల పల్లకిలో. మరి ఇంటూ ఎంజాయ్ చేయండి అండ్ వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వసుదైక కుటుంబం వారాంతపు ప్రపంచ వార్తా సమాచారం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. ఈ కార్యక్రమం అనంతరం పాటల పల్లకి కంటిన్యూ అవుతుంది.

ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికగా మంగళవారం ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి 81వ జనరల్ అసెంబ్లీ సమాపేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమాపేశాల్లో దాదాపు 130 దేశాలకు చెందిన నాయకులు, ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్దాలు, అంతర్జాతీయ చట్టాలు, బహుపాక్షిక వ్యవస్థ భవిష్యత్తు

0: భవిష్యత్తు, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాల పెరుగుదల, ప్రపంచ ఆరోగ్యం వంటి అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో యుద్ద పరిస్థితి, గాజా సంక్షోభం, యుక్రెయిన్ యుద్దం వంటి అంశాలు కూడా ప్రపంచ నాయకులు ప్రస్తావిస్తున్నారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని, ఆ దేశం ముప్పుగా మారుతోందన్నారు. అలాగే ఇరాన్పై అమెరికా తీసుకుంటున్న సైనిక చర్యలను కూడా ఆయన సమర్థించుకున్నారు. హార్మో జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ కావాలనే కాలయాపన చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
1: Maybe one of the greatest in the Middle East or even the world. Or do I annihilate the Islamic Republic and do it quickly, never giving them a chance to kill and destroy people and countries again? Do I drive them into hell with no chance of survival and no hope of future greatness or generations? But I believe we'll make a deal right after the election, because it doesn't make sense for them not to. They're waiting to see how I do in the midterm election. I call on all nations to join us in enforcing the complete economic isolation of Iran until they stop their attacks on commercial shipping, relinquish their nuclear ambitions, and cease their support of terror.
0: అదేవిధంగా రష్యా యుక్రెయిన్ యుద్దాన్ని కూడా త్వరలోనే ముగిస్తానని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ ప్రతినిధుల బృందం ఆయన ప్రసంగిస్తుండగానే సభ నుంచి వాకౌట్ చేసింది. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజెష్కియాన్ బదులిచ్చారు. తమ అణు కేంద్రాలను తనిఖీ చేసేందుకు అంతర్జాతీయ సంస్థలను అనుమతిస్తామని తెలిపారు. ఎలాంటి కారణం లేకుండానే అమెరికా తమపై దాడులకు దిగుతోందని చెప్పారు. నిరంతరం దాడులు చేస్తూ చర్చలు జరగకుండా అమెరికా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అమెరికా దాడులు, ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటూనే ముందుకు సాగుతామని తెలిపారు. తమ దేశ మనుగడ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా భరిస్తామన్నారు. యుద్దాన్ని ముగించాలా వద్దా అనేది అమెరికా చేతుల్లోనే ఉందన్నారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలకడానికి తాము 7 రోజుల ప్రణాళికను ప్రతిపాదించామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్షి తెలిపారు. ఈ ప్రణాళికలో హార్మో జలసంధిని తిరిగి తెరవడంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమంపై కూడా సమగ్ర చర్చలు జరపడం వంటి అంశాలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రతిపాదన కూడా ఈ ఏడాది జూన్లో అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం తరహాలోనే ఉంటుందని చెప్పారు. పశ్చిమాసియాలో భద్రతను పునరుద్ధరించాలంటే ఇరాన్పై అమెరికా జరిపే దురాక్రమణ చర్యలకు ముగింపు పలకాలని ఆయన ఉద్ఘాటించారు. పశ్చిమాసియాలో ఓవైపు ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుంటే మరోవైపు యమన్లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను ఉధృతం చేస్తున్నారు. రియాద్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల హౌతీలు దాడులు జరిపారు. ఈ క్రమంలో సౌదీలోని అతిపెద్ద చమురు శుద్ది కేంద్రాల్లో ఒకటైన అరామ్కో రిఫైనరీపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. అయితే ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని, హౌతీ దాడులకు గట్టి బదులిస్తామని సౌదీ అరేబియా హెచ్చరించింది. దక్షిణ తైఫ్ ప్రావిన్స్ ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు ప్రాంతాల్లో హౌతీలు ప్రయోగించిన 6 బాలిస్టిక్ క్షిపణులను తమ బలగాలు అడ్డుకున్నాయని వెల్లడించింది. అలాగే హౌతీ దాడుల నేపథ్యంలో పవిత్ర మక్కా నగరంతో సహా పలు ప్రాంతాలకు సౌదీ మరోసారి అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఇక గాజాలో మానవతా పరిస్థితి అంతర్జాతీయ సమాజానికి ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా గాజా పరిస్థితిపై ప్రపంచ నాయకులు తీవ్రంగా స్పందించారు. కాల్పుల విరమణ, మానవతా సహాయం, పౌరుల రక్షణ, భవిష్యత్తులో రాజకీయ పరిష్కారం వంటి అంశాలపై వివిధ దేశాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్ గాజాపై జరుగుతున్న దౌత్య ప్రయత్నాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గాజాలో శాంతి స్థాపన జరిగిందంటూ చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో నెలకొన్న భయానక వాస్తవాలకు మధ్య పొంతన లేదన్నారు. కనీసం మానవతా సహాయం కూడా అందలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది పాలెస్తీనాను కొన్ని దేశాలు గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా మాక్రాన్ ప్రస్తావించారు. కేవలం గుర్తింపుతోనే సమస్య పరిష్కారం కాదన్నారు. అలాగే హార్మో జలసంధిపై కూడా ఎమాన్యుయల్ మాక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హార్మో జలసంధిని ఏ దేశం కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని మాక్రాన్ హెచ్చరించారు. ప్రపంచ దేశాల ఆర్థిక స్థిరత్వానికి, వాణిజ్య నౌకల రాకపోకలకు ఈ జలమార్గాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా తక్షణమే తెరవడం అత్యంత ప్రాధాన్యతాంశమని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని ఉద్ఘాటించారు. ఇక గాజా ఆర్థిక వ్యవస్థపై కూడా ఐక్యరాజ్యసమితి నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారీ విధ్వంసం కారణంగా ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతినడంతో ఆర్థిక పునరుద్దరణ, పునర్నిర్మాణానికి సుమారు 71.5 బిలియన్ డాలర్ల అవసరం ఉంటుందని ఆ నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితి కేవలం తక్షణ మానవతా సహాయంతో పరిష్కరించలేనిదని, దీర్ఘకాలిక పునర్నిర్మాణం, మౌలిక వసతుల పునరుద్దరణ కూడా అవసరమని వెల్లడించింది. ఇక ఈ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా కీలక ప్రసంగం చేశారు. ఇరాన్ అణుముప్పుపై ఆయన తీవ్రస్థాయిలో

అందించారు. తమ దేశ మనుగడ కోసం ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడం అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. గత మూడేళ్లుగా హమాస్, హిజ్బుల్లా, హౌతీలు, ఇరాన్ మద్దతు గల మిలీషియాలతో సహా 7 వేర్వేరు యుద్దాల్లో ఇజ్రాయెల్ ఒంటరి పోరాటం చేసిందని గుర్తు చేశారు. న్యూజెర్సీ రాష్టం పరిమాణంలో ఉన్న ఇజ్రాయెల్ 7 యుద్దాలను సమర్థవంతం

0: 3% మాత్రమే ఉందని బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కృత్రిమ మేధస్సుపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన చర్చ ఈ వారం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రపంచంలోని ప్రముఖ ఏఐ సంస్థల అధిపతులు ఈ భద్రతా మండలి సమావేశానికి హాజరై ఏఐ వ్యవస్థ వల్ల కలిగే భద్రతా ప్రమాదాలపై ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఏఐను సక్రమంగా నిర్వహించకపోతే మానవాళికి విస్తృతమైన ప్రమాదాలు ఏర్పడే అవకాశముందని ఆంథ్రోపిక్ సంస్థ సీఈఓ డారియో అమడోయ్ హెచ్చరించారు. కృత్రిమ మేధస్సు ఇప్పుడు కేవలం సాంకేతిక రంగానికి సంబంధించిన అంశంగా కాకుండా అంతర్జాతీయ శాంతి, భద్రత, ఆర్థిక వ్యవస్థ, సైబర్ భద్రత, సమాచార వ్యవస్థలతో ముడిపడిన అంశంగా మారుతోందన్నారు. ఏఐ సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలు, బాధ్యతాయుత వినియోగం, అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థలపై చర్చలు మరింత వేగంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు.
1: I believe that this is the most important global security issue facing the world today. For all the differences of the people in this room, we must put aside those differences in order to confront this global opportunity and global threat that is being presented to us at the same time. No leader, no company, and no nation can manage this alone. We commit to working with governments in this room on this urgent work.
0: ఏక ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ ఏఐలో అపారమైన అవకాశాలతో పాటు ఆందోళన కలిగించే అంశాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఏఐ ద్వారా కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు, ఔషధాలు, మెరుగైన వైద్యం, విద్య, ఉత్పాదకతకు ఊతమిచ్చే అవకాశాలున్నాయని వివరించారు. కొద్దిమంది వ్యక్తులు లేదా సంస్థల చేతుల్లో అత్యంత శక్తివంతమైన ఏఐ కేంద్రీకృతమైతే అది మరో సమస్యగా మారుతుందని పేర్కొన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఏఐ సంస్థల మధ్య పోటీ పెరుగుతున్నప్పటికీ పోటీలో గెలవాలనే ఉద్దేశంతో భద్రత విషయంలో రాజీ పడకూడదని, ఏఐ అభివృద్ది వేగంగా సాగినప్పటికీ ఏం జరుగుతోందో మనుషులు అర్థం చేసుకోలేని పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత పరిశ్రమపై ఉందని చెప్పారు.
2: I believe there are two ways that AI progress could go very badly that we have to avoid. First, we could lose control of the future to AI. The risk is that it moves so fast that people can no longer follow what's happening or intervene when needed. This would obviously be terrible. The industry must not accept too much technological risk just because the benefits are too great and that they feel too important to slow down. Beating companies in a competitive race is not a reason to make rash decisions.
0: వాతావరణ మార్పుల ప్రభావం కూడా ఈ వారం అంతర్జాతీయ చర్చల్లో ప్రధానంగా నిలిచింది. నేపాల్లో ఇటీవల సంభవించిన తీవ్ర వరదలను ఆ దేశ ప్రధానమంత్రి బాలేందర్ షా ప్రపంచానికి హెచ్చరికగా అభివర్ణించారు. వాతావరణ మార్పుల కారణంగా విపరీత వర్షాలు, వరదలు, కొండచర్యలు విరిగిపడటం వంటి విపత్తుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ది చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ సహకారం, వాతావరణ నిధులు, విపత్తు నిరోధక మౌలిక వసతులు అవసరమని ఆ దేశం తరపున ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకొచ్చారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సముద్ర మట్టాల పెరుగుదలపై గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశం కూడా ఈ విస్తృతమైన వాతావరణ సంక్షోభాన్ని కూడా ప్రస్తావించింది. సముద్ర మట్టాలు పెరగటం వల్ల తీర ప్రాంతాలు, చిన్న ద్వీప దేశాలు, తక్కువ ఎత్తులో ఉన్న జనావాసాలు ఎదుర్కొనే ప్రమాదాలను తగ్గించేందుకు దీర్ఘకాలిక అంతర్జాతీయ కార్యాచరణ అవసరమని ఐక్యరాజ్యసమితి వేదిక స్పష్టం చేసింది. ఇక ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశం సందర్భంగా జరిగిన పార్ట్నర్స్ ఫర్ మల్టీ లేటరలిజం సదస్సులో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొని ప్రసంగించారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పోటీ, ఉద్రిక్తతలు, సంఘర్షణల నేపథ్యంలో ప్రపంచ వ్యవస్థ ప్రస్తుతం ఒత్తిడిలో ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అనేక దేశాలు కలిసి నిర్ణయాలు తీసుకునే విధానం మరింత బలంగా నిలబడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంస్థలను మరింత భాగస్వామ్యయుతంగా, పారదర్శకంగా మార్చేందుకు సంస్కరణలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
3: లెఫ్ట్ అన్చెక్డ్ ఇట్ వుడ్ కాల్ ఇంటూ క్వశ్చన్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ సో ఎసెన్షియల్ దట్ మల్టీలాటరలిజం అసర్ట్స్ ఇట్ సెల్ఫ్ స్ట్రాంగ్లీ అట్ దిస్ జంక్చర్ అట్ స్టేక్ హియర్ ఆర్ వెరీ రియల్ ఇష్యూస్ not just words and expressions. The future of peace and international security, of climate action and climate justice, of emerging technologies and development finance, of countering terrorism and strengthening supply chains, and of ensuring disaster resilience and preparing for pandemics. All depend
0: అంతర్జాతీయ వ్యవస్థ సాధించిన విజయాల్లో చాలా వరకు సామూహిక కృషి వల్లే సాధ్యమైందని జయశంకర్ గుర్తు చేశారు. మరింత మెరుగుదల దిశగా కృషి చేస్తూనే ఇప్పటికే సాధించిన విజయాలను పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంధనం, ఆహారం, ఎరువులు, ఆర్థికమనే సంక్షోభాలపై దృష్టి పెట్టాలన్నారు. రష్యాలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ విజయం సాధించింది.

0: ఉక్రెయిన్పై యుద్దం ప్రారంభించిన తరువాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రష్యా దిగువ సభ అయిన స్టేట్ డూమాకు జరిగిన ఎన్నికల్లో యునైటెడ్ రష్యా పార్టీ భారీ ఆధిపత్యం సాధించింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ఎన్నికల తుది ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసింది. మొత్తం 450 స్థానాలకు గాను పుతిన్ నేతృత్వంలోని యునైటెడ్ రష్యా పార్టీ ఏకంగా 349 స్థానాలను కైవసం చేసుకుని 3 వంతుల మెజారిటీని సాధించింది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 60% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రష్యా అధికార వర్గాలు వెల్లడించాయి. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసారి 3 రోజుల పాటు ఆఫ్లైన్తో పాటు పలు ప్రాంతాల్లో ఆన్లైన్ ఓటింగ్ కూడా అవకాశం కల్పించారు. ఇక రష్యా ఆక్రమించుకున్న 4 యుక్రెయిన్ ప్రాంతాలతో పాటు 2014లో విలీనం చేసుకున్న క్రిమియాలోనూ పోలింగ్ నిర్వహించారు. దీనిని యుక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ ఈ ఘన విజయం తమ విధానాలకు ప్రజా మద్దతును తెలియజేస్తోందని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇక ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ యుక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడులు చేసింది. పోలింగ్ సమయంలో రష్యాపై 1100 డ్రోన్లతో దాడులు చేసింది. మాస్కో నగరంపై 450 డ్రోన్లతో దాడి చేయగా వాటిని గాల్లోనే అడ్డుకున్నామని మాస్కో మేయర్ తెలిపారు. ఒక చమురు శుద్ది కర్మాగారం ధ్వంసమైందని, అలాగే 3 పౌరులు ప్రాణాలు కోల్పోగా 38 మంది గాయపడ్డారని రష్యా అధికారులు వెల్లడించారు. యుక్రెయిన్ జరిపిన ఈ దాడుల్లో 6 పోలింగ్ సిబ్బంది మృతి చెందారని, 75 పోలింగ్ కేంద్రాలు ధ్వంసమయ్యాయని రష్యా ఎన్నికల సంఘం వెల్లడించింది. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ అమెరికాలో పర్యటించి సెప్టెంబర్ 24న ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్యం, కృత్రిమ మేధస్సు, తైవాన్, అంతర్జాతీయ భద్రత, ఇరాన్ యుద్దం వంటి అనేక అంశాలు ప్రస్తావనకొచ్చాయి. అయితే ఈ సమావేశం అనంతరం తక్షణ కీలక ఒప్పందం ఏదే కుదిరినట్లు అధికారికంగా వెల్లడించలేదు. కానీ అమెరికా చైనా ట్రేడ్ అగ్రిమెంట్ను జనవరి 10 వరకు పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని మాత్రం ఒక ప్రకటన వెలువడింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, ఆర్థిక సేవల రంగంలో మరిన్ని ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా చైనా సంబంధాల్లో వాణిజ్యమే కాకుండా కృత్రిమ మేధస్సు, సాంకేతిక ఆధిపత్యం, తైవాన్, సరఫరా గొలుసులు వంటి అంశాలు కూడా కీలకంగా మారాయి. అయితే ఈ పర్యటన సందర్భంగా చైనా అమెరికా సంబంధాలను ముందుకు నడిపేందుకు పలు అంశాలపై తామిరువురం ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చామని చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్తో లోతైన చర్చలు జరిగాయని ఆయన వివరించారు. పలు అంశాలపై ఇరు దేశాధినేతలం ఉమ్మడి అవగాహనకు వచ్చామని పేర్కొన్నారు. ఇది వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన చైనా అమెరికా సంబంధానికి కొత్త బలాన్ని చేకూర్చుందని చెప్పారు. చైనా అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా షీ జిన్పింగ్ పిలుపునిచ్చారు. తూర్పు ఆసియాలో కూడా సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉత్తర కొరియా సెప్టెంబర్ 20న తూర్పు తీర ప్రాంతం నుంచి 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ప్రకటించాయి. సుమారు 1 వారంలోనే ఇది 2వ సారి క్షిపణి పరీక్షలు జరగడమని ఆ దేశాలు వెల్లడించాయి. ఉత్తర కొరియా క్షిపణి కార్యక్రమం కారణంగా కొరియా ద్వీపకల్పంలో భద్రతా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ఈ వారం కూడా తీవ్రంగా ప్రభావం చూపాయి. మధ్యప్రాచ్య యుద్దం కారణంగా చమురు సరఫరాపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అమెరికా చైనా వాణిజ్య సంబంధాల్లో తాత్కాలిక సంధి పొడిగింపు ప్రపంచ మార్కెట్లకు కొంతమేర ఉపశమనం కలిగించాయి. ఇక ఐరోపాలో కూడా ఆర్థిక సవాళ్లు కొనసాగుతున్నాయి. ఫ్రాన్స్ భారీ బడ్జెట్ లోటును తగ్గించేందుకు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రయత్నిస్తోంది. ఇంధన భద్రత, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ రుణభారం వంటి అంశాలు యూరోపియన్ ఆర్థిక విధానాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరింతవరకు వసుదైక కుటుంబం కార్యక్రమం విన్నారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఎస్ ఎగ్జాక్ట్గా టైం అయితే 10:15 దాటి అలా ముందుకెళ్తున్నాం. అరే నిన్నటి వరకు అంత చలి అంత వర్షం ఉంది కదా, ఈ రోజు ఏంటి అబ్బా ఇంత ఎండ అని చెప్పి మీలో ఎంతమంది అనుకుంటున్నారు. మోస్ట్లీ బయటికి వెళ్ళే వాళ్ళు అరే వెదర్ ఏంటి ఇంత చేంజ్ అయిపోయింది సడన్గా ఇంత ఎండ అనుకుంటున్నారు. మరి ఏది ఏ టైం అయినా సరే ఒక మంచి పాటతో మీ డేని కంటిన్యూ చేయండి, ఎందుకంటే ఆ పాట మనకి ఎంతో రిలాక్స్గా అనిపిస్తుంది, ఎంతో ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది కదా. మరి ఏమంటారు సౌజు నువ్వు ఇలానే మాట్లాడుతావు, ఇలా కాకుండా ఇంకేం చేయాలో చెప్పు అంటారా? మరి మీరు వినాలి అనుకుంటున్న పాటని మీతో పాటు మా అందరికీ వినిపించండి. మీ మైండ్లో రన్ అవుతున్న ఆ పాట ఏంటి అని నేను వెయిట్ చేస్తున్నాను తెలుసుకోవడానికి. మరి సింపుల్గా మా వాట్సాప్ నెంబర్ 6304767436 అనే నంబర్కి మీరు వినాలి అనుకుంటున్న పాటను పంపించండి. ప్లే చేయడానికి నేను ఇక్కడ రెడీగా ఉన్నా. అయితే శేఖర్ కమ్ముల సినిమాలు మాత్రం ది పర్ఫెక్ట్ అని చెప్పుకోవాలి, ముఖ్యంగా వర్షం పడినప్పుడు. ఎందుకో తెలీదు చాలా న్యాచురల్గా ఎక్కువ హడావిడి బీజియమ్స్ లేకుండా రియాలిటీకి దగ్గరగా తీస్తారు సినిమాలు, అందుకే సూపర్ డూపర్ సక్సెస్ అవుతాయి ఈయన ఫిల్మ్స్. మరి ఆయన ఫిల్మ్లో ఒక మార్క్ పడిన సినిమా అంటే ఆనంద్ అనే చెప్పుకోవాలి. మరి ఆనంద్ సినిమాలో నువ్వేనా అనే పాట చాలా బాగుంటుంది, సో మా కోసం ప్లే చేస్తారా అంటూ లక్ష్మీ విశాల్ వైజాగ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. డెఫినెట్గా అండి మరి మీకోసం ఈ పాట రెడీగా ఉంది, నువ్వేనా అంటూ శ్రేయ ఘోషల్ రాధాకృష్ణన్ వాయిస్లో.

మిరాయి ఫిలిం నుండి అర్మాన్ మాలిక్ వాయిస్ లో ఈ సూపర్ హిట్ ట్రాక్ రిక్వెస్ట్ చేస్తున్నారు వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ టౌన్ నుండి.

సమయం 10:30 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో జపాన్లో జరుగుతున్న 20వ ఆసియన్ గేమ్స్ 2026కు సంబంధించి అవర్లీ అప్డేట్స్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈ కార్యక్రమం తర్వాత పాటల పల్లకి కంటిన్యూ అవుతుంది.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఈ టైంలో మనం ఉన్నాం పాటల పల్లకి అంటూ మంచి మంచి పాటలు రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతే మంచి సాంగ్స్ నేను కూడా ప్లే చేస్తున్నాను. సో ఇవన్నీ కాదు, నా దగ్గర ఇంకో సూపర్ హిట్ సాంగ్ ఉంది, అదే నా పేరు మీదుగా ప్లే చేయంటారా? మరి ఇంకెందుకు లేటు, మా వాట్సాప్ నంబర్ 6304767436 అనే నంబర్కి పంపించండి. వచ్చిన వాటిలో బెస్ట్ సాంగ్స్ సెలెక్ట్ చేసి నేను ప్లే చేస్తాను. ఇంకెందుకు లేటు, చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి, ఇందులో సెలెక్ట్ చేసుకోలేకపోతున్నావు అంటారు, కొంచెం టైం ఇస్తాను, ఆలోచించుకోండి. ఇంతలోకి కలుసుకోవాలని సినిమా నుంచి ఉదయించిన సూర్యుని అంటూ ఈ సూపర్ హిట్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి.

వెళ్ళి. కొన్ని కొన్నిసార్లు మూవీ టైటిల్స్ చూస్తారు, ఎందుకు ఈ టైటిల్ పెడతారు అని అనుకుంటాం కదా, అలానే అనుకున్నాను మ్యాడ్ అనే టైటిల్ విని. నేనే కాదు మోస్ట్లీ అనుకుంటారు మ్యాడ్ ఏంటి, ఓకే ఏదో వేరే మామూలు రెగ్యులర్గా వచ్చే మీనింగ్ అనుకుంటారు. బట్ సినిమాలోనే తెలుస్తుంది ఆ ముగ్గురు హీరోలు ఉంటారు కదా వాళ్ళ స్టార్టింగ్ నేమ్స్తో అది మ్యాడ్ అయ్యిందని. ఈ సినిమాలోని రెండు పాటలు ఉంటాయి, రెండు పాటల్లో నువ్వంటే అనే పాట నాకు చాలా ఇష్టమండి, ఈ టైంలో మా కోసం ప్లే చేస్తారా అంటూ మెసేజ్ చేస్తున్నారు మ్యాడ్ సినిమా నుండి అంటూ. కాకినాడ జిల్లా పాతకొట్టం నుండి పలక సత్యనారాయణ కృష్ణకుమారి అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు. డెఫినెట్గా మరి మీకోసం ఈ పాట రెడీగా ఉంది, వింటూ ఎంజాయ్ చేయండి అండ్ వింటూ ఉండండి కపిల్ అండ్ వాయిస్లో.

0: యూటర్న్ తీసుకునేటప్పుడు జీబ్రా క్రాసింగ్స్ దగ్గర స్లోగా వెళ్లడం చాలా అవసరం. అలాగే రోడ్డు సరిగ్గా కనిపించినప్పుడు, రోడ్డు స్ట్రైట్గా లేకుండా వంకరగా ఉన్నప్పుడు టర్నింగ్స్ దగ్గర స్పీడ్గా వెళ్ళడం సేఫ్ కాదు. కొన్ని చోట్ల రోడ్లపై మ్యాన్ హోల్స్పై మూతలు ఉన్న ప్రదేశాల్లో ఎత్తుపల్లాలు ఉండడం వల్ల కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్.
1: వీలైనంత తక్కువగా హార్న్ యూజ్ చేయండి. ఎక్కువ సౌండ్ వచ్చేవి తికమక పెట్టే వింత హార్న్స్ వాడకండి. ఒరిజినల్ కంపెనీ హార్న్ మాత్రమే వాడాలి. రోడ్డు దాటేవారిని అతిగా హార్న్ మ్రోగించి గాబరా పెట్టకండి. వారికి ముందుగా దారివ్వండి.

మధ్యకాలంలో ప్రదీప్ రంగనాథన్ సినిమాలకి యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. మేబీ అతను ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి బాగా క్లోజ్ గా ఉన్న స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాడా, మేబీ అదే రీజన్ కావచ్చు. దాంతో పాటు పాటలు కూడా చాలా క్యాచీగా ఉంటాయి. ఎంతలా అంటే సినిమా రిలీజ్ కు ముందే మనందరం పాటలు బైహార్ట్ చేస్తాం, అంతలా తన మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మరి 2025 డూడ్ అనే ఒక ఫిలిం వచ్చింది, మరి ఈ ఫిలిం లోని ఈ పాట చాలా బాగుంటుంది, సో మా కోసం ఈ కొత్త పాటను ప్లే చేస్తారా అంటూ మెసేజ్ చేస్తున్నారు. రాము, లక్ష్మణ్ అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేస్తున్నారు. డెఫినెట్గా అండి, మరి మీకోసం ఈ పాట రెడీగా ఉంది, వింటూ ఎంజాయ్ చేయండి.

ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? సో ప్రతిసారి మేము వీకెండ్ ప్లాన్ చేయము, ఫ్లోలో అలా వెళ్ళిపోతాం అనుకుంటారా? బట్ ఏదో ఒకసారి మన కోసం ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి. అది అయినా అవ్వకపోయినా ముందు రోజు ప్లానింగ్ చేస్తాం చూసారా, ఆ కిక్ వేరేలా ఉంటుంది. మోస్ట్లీ రేపు సండే, మాక్సిమం అందరికీ హాలిడే కాబట్టి కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, అలా బయటికి వెళ్ళండి. బట్ చాలా కేర్ఫుల్గా ఉండండి ఎక్కడికి వెళ్ళినా సరే. అండ్ రైట్ నో మనం ఉన్నాం మధురిమ అంటూ. మరి మీకు తెలుసు కదా ఈ టైంలో మనకి ఎంతో ఇష్టమైన పాటలు, మాకు ఇష్టమైన పాటలతో పాటు మీకు ఇష్టమైన పాటలు కూడా ప్లే చేస్తాం. అందులో

మీకు ఏ పాట నచ్చిందో అది సెలెక్ట్ చేసి నాకు పంపించండి, అంతే సింపుల్. ఈరోజు ఏం పాటలు ఉన్నాయంటే ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న అన్ని పాటలు, ఇప్పుడు కాదు కొంచెం బ్యాక్ వెళ్తే అప్పట్లో మంచి ఫుల్ ట్రెండ్ అయిన పాటలు ఈరోజు ఉన్నాయి. మరి ఫస్ట్ సాంగ్ మన కోసం వెయిట్ చేస్తుంది, ఆప్షన్ 1 అంటూ

0: ఇది చాలా మందికి ఇష్టం కదా ఈ పాట. సో నచ్చితే ఆప్షన్ 1 అని పంపించండి, 6304767436. లేదు నెక్స్ట్ ఆప్షన్లో ఏ సాంగ్ ఉంది అంటారా? ఇది ఇంకా సూపర్ హిట్ సాంగ్.
1: నేను రాసే
2: ఉత్తరం
1: ఉత్తరం లెటర్ లెక్క కాదు ఉత్తరమే అనరా.
0: ఈ పాటకి పాట లిరిక్స్ ఏం అవసరం లేదు, డైలాగ్ వింటే చాలు, పాట ఆటోమేటిక్గా మనమే పాడేస్తాం. మరి గుణా ఫిలిం నుండి ఈ పాట ఆప్షన్ 2లో ఉంది, కమ్మని ఈ ప్రేమ లేఖలే అంటూ. మరి చాలా మందికి ఇష్టమైన పాటలు ఈ పాట కూడా ఉంది. సో మెసేజ్ చేయండి, నెంబర్ చెప్పాను కదా. మరి నెక్స్ట్ పాట ఆప్షన్ 3లో మన కోసం వెయిట్ చేస్తుంది, ఇంకో సూపర్ డూపర్ హిట్ ఫిలిం

ఏమైనా యాక్టింగ్ చేస్తుంది అబ్బా రమ్యకృష్ణ ఈ సినిమాలోని. మరి ఈ ఫిలిం నరసింహ, నరసింహలోంచి ఈ సాంగ్ కావాలి అంటే ఆప్షన్ 3 అని పంపించండి, లేదు ఇంకా ఆప్షన్ 4 వెళ్తాము అని అంటే వెళ్దాం, బట్ ఈ 3 ఆప్షన్స్లోనమాట. మరి 4 ఆప్షన్ అయితే తమ్ముడు ఫిలిం నుండి ఏదోలా ఉంది ఈవేళ అంటూ ఈ ఫస్ట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. మరి మీరు మెసేజ్ చేస్తుండండి నెంబర్ 6304767436.

ఆదిత్య 369 మూవీ నుంచి జానహులే అనే పాట ఆప్షన్ వన్ లో ఉంది. మరి ఈ పాటని రిక్వెస్ట్ చేస్తూ రామలక్ష్మి జంగారెడ్డిగూడెం నుంచి మెసేజ్ చేశారు, ఈ పాట మా కోసం ప్లే చేయండి అంటున్నారు. డెఫినెట్గా మరి ఇదే పాట కోసం సత్తిరెడ్డి పసలపూడి విలేజ్ నుంచి మెసేజ్ చేశారు. వీరితో పాటు దొన్నిపూడి ప్రమీల, సూర్యనారాయణమూర్తి మద్దెలపాలెం నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఆప్షన్ వన్ అంటూ చింతలపూడి రాంబాబు, కాకి అప్పారావు, తుమ్మలపల్లి వారి వీధి నుండి మెసేజ్ చేశారు. డెఫినెట్గా అండి, మరి మీతో పాటు ఇదే పాటని రిక్వెస్ట్ చేస్తున్నారు రామారావు, అమ్మాజీ, సావిత్రి అండ్ ఫ్యామిలీ విజయనగరం నుండి. వీరితో పాటు రేసవానిపాలెం నుండి శివ మెసేజ్ చేశారు, ఆప్షన్ వన్ అంటున్నారు. మరి ఆప్షన్ వన్కి వచ్చిన నెక్స్ట్ మెసేజ్ 6లోవ శ్రీకాంత్ నగర్ నుండి విజయ, రమణమ్మ, వెంకటేశ్వరరావు అండ్ ఫ్యామిలీ రిక్వెస్ట్ చేశారు, ఆప్షన్ వన్ అంటున్నారు. మరి వన్ కోసం వచ్చిన నెక్స్ట్ మెసేజ్ వైజాగ్ నుండి తులసిరావు మెసేజ్ చేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు ఇదే పాట కావాలి అంటున్నారు. మరి మధురిమలో మా కోసం ఆప్షన్ వన్ అంటున్నారు. భానుచందర్ మెసేజ్ చేశారు, ఏ ఏరియా మెసేజ్ అనేది యాడ్ చేయలేదు. మరి ఆప్షన్ వన్ అంటూ వచ్చిన మెసేజెస్ ఇవే. మరి మీ అందరి కోసం జానవలే నెర జానవలే అంటూ ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం రెడీగా ఉంది. ఎస్పీ శైలజ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జిక్కీ వాయిస్లో. పాటకి సాహిత్యం అందించిన వారు వేటూరి.

0: రాయి.
1: ఏం రాయాలి?
0: లెటర్.
1: ఎవరికి?
0: నీకు.
1: నాకా?
0: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
1: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
0: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
1: ఐ లైక్ ఇట్. చెప్పు.
0: నా ప్రియా, ప్రేమతో నీకు.
1: నీకు
0: నే
1: రాసే.
0: నేను రాసే
1: ఉత్తరం.
0: ఉత్తరం లెటర్ లేక కాదు, ఉత్తరమే రా. చదువు.
2: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
0: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
0: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
0: అదే
2: తొలి కలల కవితలే మాట మాటలో.
0: అదే ఆహా బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమి కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ జానకి వాయిస్ లో ఈ సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. మరి ఈ ఆప్షన్ టూను రిక్వెస్ట్ చేస్తూ మనకు వచ్చిన మెసేజెస్, రాంబాబు, అనుష, అమ్మాజీ అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేస్తున్నారు ఆప్షన్ టూ అంటున్నారు. మరి వీరితో పాటు ఆప్షన్ టూ కోసం వచ్చిన మెసేజెస్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి ప్రతాప్ మెసేజ్ చేస్తున్నారు. మరి ఇది ఆప్షన్ టూ అంటూ వచ్చిన నెక్స్ట్ మెసేజ్, లక్ష్మి విశాల్ వైజాగ్ నుంచి వీరితో పాటు ఆరులవ కాలనీ నుండి అన్నపూర్ణ సుదర్శన్ సాయి మెసేజ్ చేశారు ఆప్షన్ టూ కోసం.

జనరల్గా ఏదైనా సూపర్ హిట్ మూవీ కోసం మాట్లాడుకున్నట్టయితే హీరో హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ లేదంటే డైరెక్టర్, చాలా వాటి కోసం మాట్లాడతాం కదా. బట్ ఒక ఆపోజిట్ క్యారెక్టర్లో ఉన్న క్యారెక్టర్ కోసం ఏదైనా మాట్లాడాలి అంటే అది ఖచ్చితంగా నరసింహ సినిమా అయి ఉంటుంది. మరి కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో వచ్చింది ఈ ఫిలిం. ఈ ఫిలిం అప్పటే కాదు, ఇప్పుడు కూడా ఎంతో ట్రెండ్, ఈవెన్ ఇప్పుడు చూసినా చాలా బాగుంది అనిపిస్తుంది. మరి ఆ క్యారెక్టర్కి అంతలా నేమ్ తెచ్చారు రమ్యకృష్ణ గారు. మరి ఈ సినిమాలోని ఈ పాట కూడా అంతే వైబ్నిస్తుంది ఈ టైంలో కూడా. మరి ఈ పాట ఆప్షన్ 3లో ఉంది. మరి ఈ పాటను రిక్వెస్ట్ చేస్తూ వచ్చిన మెసేజెస్

అనుష సంతోష్ కుమార్ గీతశ్రీ భవ్యశ్రీ పరవాడి నుంచి మెసేజ్ చేస్తున్నారు. మరి ఆప్షన్ త్రీ అంటున్నారు, ఉమా మహేష్ లోహిత విజయనగరం నుండి. మూర్తి చేస్తున్నారు చిన్నవాళ్ళ నుంచి, ఆప్షన్ త్రీ అంటున్నారు. మరి వీరితో పాటు ఆప్షన్ త్రీ కోసం వచ్చిన నెక్స్ట్ మెసేజ్ ధనంజయ రెడ్డి, రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు మనకి. త్రీ పాట కావాలి అంటున్నారు కనకారావు పార్వతి, కృష్ణా జిల్లా పెడన నుండి. మరి ఇదే ఆప్షన్ త్రీ కోసం అనంతపూర్ నుండి మహేష్ మెసేజ్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్గా కాకినాడ నుండి ఆప్షన్ త్రీ అంటూ మెసేజ్ చేశారు ప్రిన్స్. మరి మీ అందరి కోసం కూడా ఈ పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో స్టంప్డ్ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, విని వెంటనే ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: తర్వాత 10 సెకండ్లు ఆగి మళ్ళీ స్టార్ట్ చేయండి. దీనివల్ల ఇంజిన్ ఆయిల్ అన్ని భాగాలకి సప్లై అయ్యి లైఫ్ పెరుగుతుంది.
1: చూడండి సార్, మన సూపర్ స్టార్
2: రఘువరన్ బీటెక్ ఫిలిం నుండి చందర్ హేమ్ చంద్ర వాయిస్ లో ఈ సూపర్ హిట్ ట్రాక్.

కాలంలో రాష్టంలోని ఇతర జిల్లాలకు విస్తరిస్తారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ సింగ్ అనేక సంవత్సరాలు ప్రజాసేవలో గడిపారని, అంకితభావంతో దేశాభివృద్దికి కృషి చేశారని సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు.

0: చేసుకుంది. వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒరిస్సా ప్రాంతాల్లో నెలకొన్న అల్పపీడన వాతావరణ పరిస్థితుల వల్ల ఛత్తీస్గఢ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. తుఫాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ పతకం లభించింది. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, న్యూస్ ఆన్ ఎయిర్ GOV.in, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు, పంట నష్టం, నదులు, రిజర్వాయర్లలో నీటి ప్రవాహంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 5 రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలోని హీరా మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద స్థానిక వరదను నిల్వ చేసేందుకు పులిచింతల దిగువన బ్యారేజీ ఎగువన కొత్త బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. తాజా వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు 50 నుంచి 31% తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలోని వైఎస్సార్ కడప, కర్నూలు, ఏలూరు, అనంతపురం జిల్లాలలో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగం 24 గంటల బాధ్యతతో కూడుకున్నదని, ప్రజలకు కష్టం భయం వచ్చినప్పుడు పోలీసులనే ఆశ్రయిస్తారని చెప్పారు. ఆధునిక శిక్షణతో సైబర్ ఆర్థిక నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనే స్మార్ట్ పోలీసులుగా ఎదగాలని మంత్రి గుట్టిపాటి రవికుమార్ సూచిస్తూ,
1: నేను కోరేది ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు దాదాపు మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పి

0: కోరుకుంటూ ప్రతి పౌరుడితో కూడా గౌరవంగా బాధ్యతతో సానుభూతితో వ్యవహరించాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధత మరియు విలువలు పాటించండి. మీ సేవా ప్రమాణం విజయవంతంగా సాగుతూ మీ కుటుంబానికి, పోలీస్ శాఖకి మరియు రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తా ఉన్నాము.
1: తుఫాను ప్రభావంతో వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించనున్నట్లు చెప్పారు. బియ్యం పంపిణీకి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. కాగా కాకినాడ నుంచి చేపల వేటకు వెళ్లిన మోటరైజ్డ్ పడవ ఈరోజు ఉదయం ఒడిశాలోని పారాదీప్కు సురక్షితంగా చేరుకుందని, పడవలో ఉన్న 9 మంది మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. కళ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్దరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సాంస్కృతిక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ,
2: ఏదైనా మనం పర్యాటక రంగం, సాంస్కృతిక రంగం, మీరు చూస్తున్నారు సాంస్కృతిక పరంగా కూడా ఈ రాష్ట్రంలో ఎవరైతే లబ్ధ ప్రతిష్ఠలు అయినటువంటి పెద్దలు ఉన్నారో వారందరినీ గుర్తించే విధంగా రాష్ట్ర పండుగలు నిర్వహిస్తున్నాం. ఈ మధ్య కాలంలో గురజాడ అప్పారావు గారి జయంతిని రాష్ట్ర పండుగగా కూడా గమనించి మొన్న 21వ తారీఖున గురజాడ అప్పారావు జయంతిని కూడా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర పండుగగా చేయడం జరిగింది. కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కట్టుబడంతో కార్యక్రమాలు కూడా చేస్తాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తయారీ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. వ్యాపార నిర్వహణను సులభతరం చేసే దిశగా దేశంలో చేపట్టిన సంస్కరణలు గణనీయమైన మార్పులకు దారితీశాయి. 2014లో ప్రపంచ బ్యాంకు వ్యాపార నిర్వహణ సౌలభ్య సూచీలో భారత్ 142వ స్థానంలో ఉండేది. నేపాల్, పాకిస్తాన్ కంటే కూడా భారత్ వెనుకబడి ఉంది. అప్పట్లో ఒక కంపెనీని నమోదు చేసుకోవటానికి దాదాపు 4 రోజుల సమయం పట్టేది. 3 రాష్ట్రాల మీదుగా వెళ్లే ఒక లారీకి 3 రకాల పనులు చెల్లించడంతో పాటు ప్రతి రాష్ట సరిహద్దుల్లోనూ తనిఖీలు, జాప్యాలను ఎదుర్కోవలసి వచ్చేది. దీన్ని వ్యాపార వర్గాలు దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణల భారంగా అభివర్ణించేవి. జీఎస్టీ అమలుతో రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పన్నుల అవరోధాలు తొలగి సరుకు రవాణా మొత్తం ఒకే పన్ను వ్యవస్థ పరిధిలోకి వచ్చింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, కొత్త ఎక్స్ప్రెస్ వేలు, మెరుగైన రహదారుల నిర్మాణంతో సరుకుల రవాణా సమయం తగ్గింది. కౌంటర్ల వద్ద కాగితపు ప్రక్రియకు బదులుగా డిజిటల్ అనుమతుల విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ సంస్కరణల నేపథ్యంలో 2020 నాటికి వ్యాపార నిర్వహణ సౌలభ్య సూచిలో భారతదేశం 63వ స్థానానికి చేరుకుంది. ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ సాధించిన గణనీయమైన పురోగతుల్లో ఇది ఒకటిగా నమోదైంది. వ్యాపార ప్రక్రియలను సరళీకరించడం ద్వారా పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని భారతదేశం కల్పిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
3: भारत आज विश्व की फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी है. जल्द ही भारत $5 ट्रिलियन इकोनॉमी बन जाएगा. इस बात में कोई संदेह नहीं कि आने वाले वर्षों में भारत विश्व का ग्रोथ इंजन होगा. पिछले कुछ वर्षों में हमने मिशन मोड में जो रिफॉर्म्स किए हैं उनसे भारत में ईज ऑफ डूइंग बिजनेस में लगातार बढ़ोतरी हुई है. हमने कंप्लायंस बर्डन को कम किया है.
1: జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణపతకం లభించింది. ఈరోజు జరిగిన కబడ్డీ ఫైనల్ పోటీల్లో ఇరాన్ను 37-33 పాయింట్ల తేడాతో భారత జట్టు ఓడించింది. దీంతో భారత్కి బంగారు పతకం లభించింది. కాగా ఇప్పటి వరకు మహిళల T20 క్రికెట్లో తొలి పసిడి రాగా రెండో షూటింగ్ పోటీల్లో వచ్చింది. ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు భారతదేశానికి 27 పతకాలు వచ్చాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్

0: బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 500,000 క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. ఈ రోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. తుఫాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ పతకం లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: The 20th Asian Games, about 500 strong contingent of Indian athletes is competing in about 36 sports, and therefore it is not easy to keep a tap of each and every performance, and therefore we appear in front of you on your radio sets after every 1 hour to give you the live updates. And here we are. First of all, if you missed our updates from earlier in the morning, let us tell you that the big breaking news is that the Indian women's team from the Kabaddi world has won a gold medal, giving India its 3rd gold medal. There are a few more medals we have to talk about. I am Darpan Tikiya. Alongside me is Mohammad Shahid Azmi.
2: Bilkul Darpan, batana chahunga shooting mein jo bharatiya mahila nishanebazon ne shandar pradarshan karte hue 50 meter rifle 3 position mein jo team event ka tha wahan par rajat padak jeet liya. Wahin par baat karenge jo ek aur padak aaya hai bharat ke Saman Barwal ne men's marathon mein 2 ghanta 11 minute 37 second ka samay lekar silver medal jeet liya jo ek record hai. लंबे अंतराल के बाद भारत ने मैराथन में एशियन गेम्स में मेडल जीता है.
1: And some similar news coming from the squash arena as well, because earlier we told you that Joshna Chinnappa and Senthil Kumar had won the bronze medal in the mixed team event. Now the news coming in is that Anahat Singh and Abhay Singh, both in their individual events, have confirmed at least a silver. Both have entered the grand finale. Will they be able to convert it into a gold medal? We will know soon.
2: बात करते हैं बैडमिंटन की, जहां पीवी सिंधु का शानदार प्रदर्शन देखने को मिला. भारतीय स्टार ने चीनी जो ताइपे की खिलाड़ी है च्यू पिन च्यान को सीधे गेमों में हराकर अगले दौर में जगह पक्की कर ली है. सिंधु ने पहले गेम में 21-18 से कड़ा मुकाबला जीता, दूसरे गेम में 21-14 से शानदार जीत के साथ अगले मैच में जो अपना है वो जगह बना ली. सिंधु ने बेहतरीन नियंत्रण और आक्रामक खेल दिखाते हुए मुकाबले को 2-0 से जीत कर जो अगला मुकाबला होगा उसके लिए टिकट हासिल कर लिया है.
1: राइट, सो कंट्रोल एंड एग्रेशन बोथ गोइंग हैंड इन हैंड, एंड करंटली ऑल्सो ऑन द बैडमिंटन कोर्ट we are seeing that unfold as the pair of Gayatri Gopichand Pulela and Teresa Jolly are in action against a Japanese pair. So the home crowd is obviously behind the Japanese pair, but it is the Indians who are currently having their noses ahead. It's been a pulsating contest. The first game or the first set went down the wire, and eventually the Indian pair came out on top by 24-22, and the second set currently is at level at 4-4. So this could go anywhere.
2: बिल्कुल, गायत्री और त्रिशा ने जो भारत में वर्ल्ड चैंपियनशिप के मुकाबले थे वहां भी अपनी जो छाप थी वो छोड़ी थी। खैर बात करते हैं एशियन गेम्स में घुड़सवारी की, जहां पर व्यक्तिगत ड्रेसेज स्पर्धा के दूसरे क्वालिफायर के बाद भारत के खिलाड़ियों ने अपनी स्थिति जो है बिल्कुल साफ नजर आ रही। हृदय विपुल छेदा और दोनों डी मैग्यो की जोड़ी ने

0: 135.09 अंकों के साथ 11वें स्थान पर रही थी। वहीं जयसूद और गुफी ला परले ने 133.559 अंक हासिल कर लिए और 13वें स्थान पर है, जबकि भारत की श्रुति बोरा 129.941 अंकों के साथ 24वें स्थान पर रहे थे।
1: Right, coming to men's hockey, the Indian team is in action against Japan over here as well. This is a Pool A match where the Indian team has taken the field in their saffron kits. Japan is playing in their blue kits. And the interesting thing is that Shiladhan Lakra, Amit Rohidas and Vivek Sagar Prasad, these three men have not started for India. They're not a part of the starting 11. Currently, the match is into its fourth minute and we are yet to see a goal being scored.
0: भारत और जापान के मुकाबले की बात करते हैं तो दर्पण एक और मुकाबले की बात करें जो भारत और जापान के बीच में खेला गया था, पोकेमॉन यूनाइट में ई स्पोर्ट्स का यह मुकाबला है, पोकेमॉन यूनाइट, जिसमें भारत को जापान के खिलाफ अपने दूसरे और अंतिम ग्रुप स्टेज के मुकाबले में 2-0 से हार का सामना करना पड़ा। इससे पहले भारत को दक्षिण कोरिया से 2-0 से शिकस्त का सामना करना पड़ा था।
1: राइट, सो द इंडियन कंटेंडर्स आर नाउ आउट ऑफ दिस particular category in esports, but there's plenty more coming. In about an hour's time, the men's kabaddi final will begin where India will lock horns with Iran. Will they be able to secure a gold medal? We will find out soon. Currently, Unnati Hooda is also in action on the badminton court going against an Indonesian opponent. The match is currently into its first set. Unnati is leading by 8-5. Plenty more in store, and me, Darpan Tikia, and my colleague Mohammad Shahid Azmi will be coming again and again to give you the live updates. Stay tuned to Akashvani.
2: Asian Games 2026, Aichi Nagoya.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరింతవరకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియన్ గేమ్స్ 2026కు సంబంధించి అవర్లీ అప్డేట్స్ విన్నారు.
4: పర్సనల్ లోన్ ఆఫర్
5: మళ్ళీ దీన్ని బ్లాక్ చేస్తున్నా,
4: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
5: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా, ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
6: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
5: మరి ఏం చేయాలి?
6: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుందంటే.
5: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
6: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
7: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
8: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
7: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
9: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
10: ఫెమిలియర్ రోడ్స్ పై డ్రైవింగ్స్ కి పెద్దగా ఇబ్బంది అనిపించకపోవచ్చు, కానీ అంతగా అలవాట్లేని ప్రదేశాల్లో డ్రైవ్ చేయాల్సి వచ్చినప్పుడు, పర్టికులర్గా రాత్రి వేళల్లో స్లోగా వెళ్లడం చాలా అవసరం. ఇలాంటి రోడ్లపై వెళ్లేటప్పుడు వే క్లియర్గా ఐడియా లేనప్పుడు 20 కిలోమీటర్స్ వేగానికి మించి ప్రయాణించకండి.

0: హలో, బాగున్నారా?
1: హలో,
0: నమస్కారం అండి. హలో, బాగున్నారా?
1: బాగున్నామండి.
0: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: పిఠాపురం నుంచి చేస్తున్నామండి.
0: మీ పేరండి?
1: జ్యోతి అండి.
0: ఏ సినిమా నుంచి పాట కావాలి?
1: గోరింటాక్ మూవీ అండి.
0: అలాగేనండి,
1: సన్నయ్య సాంగ్.
0: అలాగేనండి, తప్పకుండా వినండి.
1: థ్యాంక్స్ అండి.

0: హలో, బాగున్నారా?
1: హలో,
0: హలో, బాగున్నారా?
1: బాగున్నామండి. మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. మీ పేరు?
1: నా పేరు అనురాధ అండి, గోపాలపట్నం నుంచి మాట్లాడుతున్నాను.
0: అనురాధ గారు, ఏ సినిమా నుంచి పాట కావాలి?
1: కలిసుందాం సినిమా నుంచి నువ్వే నువ్వే పాట కావాలండి.
0: అలాగేనండి, తప్పకుండా వినండి.

0: హలో, బాగున్నారా?
1: హలో, నమస్తే సార్ జీ. బాగున్నా అండి.
0: నమస్తే అండి.
1: బాగున్నాను.
0: బాగున్నానండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: పులి బొబ్బిలి మూవీలో
0: పులి బొబ్బిలి సినిమా నుంచి. అలాగేనండి, అలాగే. మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో, బాగున్నారా?
1: బాగున్నాం సార్.
0: మీ పేరండి?
1: నా పేరు లత.
0: లత గారు. అలాగేనండి. ఎక్కడ ఏ సినిమా నుంచి పాట కావాలండి?
1: కుమార్ రాజా సినిమా నుంచి సార్.
0: కుమార్ రాజా నుంచి ఏం పాట అండి?
1: అనురాగ దేవత.
0: అలాగేనండి, వినండి.
1: థ్యాంక్ యూ.

మీరింతవరకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ శీర్షికన మహిళలు కోరిన పాటలు విన్నారు.

మీరు ఇంతవరకు సైనిక్ మాధురి విన్నారు గ్రామీణ భారత్ ఆర్ రేడియో అనే కార్యక్రమంపై అనే టాపిక్పై విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇది వలరించే కెరటి మాలకించు ఆనందించు అందరికి పంచు. ప్రజెంట్ మరి మన స్టూడియోలో క్లాక్ చూపించేస్తోంది 3:01:22 కావస్తోంది. మరి మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర కార్యక్రమాలు ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, ఇంకా రాజమండ్రి శ్రోతలు కూడా వినేయవచ్చు. శ్రీకాకుళం శ్రోతలు 102.7 MHz పై, అలాగే రాజమండ్రి శ్రోతలు 102.9 MHz, కాకినాడ శ్రోతలు 100.1 MHz ఫ్రీక్వెన్సీపై వినేయచ్చు. అలాగే మన కార్యక్రమాలను, ప్రసార భారతికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ నుండి కూడా మీరు ఎక్కడి నుంచి అయినా

ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఈ కార్యక్రమాలు వినేయొచ్చు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మీ గూగుల్ ప్లేస్టోర్ నుండి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ న్యూస్ని. ఇక మరి ప్రస్తుత కార్యక్రమం మీకు నచ్చిన, మీ మనసుకు హత్తుకున్న ఆ పాత మధుర గీతాలను వినిపించే పాత పాటల ప్రత్యేక కార్యక్రమం మధురమే సుధాగానం. ఇక మధురమే సుధాగానం కార్యక్రమంలో మీరు కూడా మీ మనసు మెచ్చిన పాత పాటలు వినాలి అని అనుకుంటే 6304767436 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేస్తే మీకు నచ్చిన పాత పాటల్ని నేను వినిపించేస్తాను మన మధురమే సుధాగానంలో. సో అలాగే ప్రతిరోజు సాయంత్రం 5:30 నుండి 6 వరకు వస్తుంది ఒక కార్యక్రమం, అదే మా పదం మీ భావం. మేమిచ్చే పదంపై మీ భావాలను కవితల రూపంలో పంపించే కార్యక్రమం. మరి మీరు కూడా, మీలో కూడా ఒక కవి గనక ఉంటే ఇక మీకోసం ఈ ప్రోగ్రాం, అదే మా పదం మీ భావం. 5:30 వస్తుంది, కానీ మీరు 4 నుండే మెసేజ్ చేయాల్సి ఉంటుంది. కనుక ఇప్పుడే ప్రిపేర్ అయిపోండి. పంచదార అనే పదం ఈరోజు. పంచదార, ఈ పంచదార అనే పదంపై మీరు కవితల్ని టైప్ చేసి రాసి ఫోటో తీసి వాట్సాప్ చేయండి నేను చెప్పే నెంబర్కి. మరి వాట్సాప్ నెంబర్ ఏంటంటే 6304767436. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 6304767436 అనే ఈ నెంబర్కి 4:00 నుండి 5:30 మీరు ఇప్పుడు నేను ఇచ్చిన పంచదార అనే పదంపై కవితల్ని రాసి పంపించేయండి. మీ కవితల్ని నేను చదివేస్తాను, అలాగే దానికి సంబంధించిన పాటల్ని కూడా ప్లే చేస్తాను. ఇక ప్రస్తుత కార్యక్రమం మధురమే సుధాగానం. ఈ కార్యక్రమానికి చాలామంది అభిమానులే ఉన్నారు, చాలా మెసేజెస్ కూడా మనకి ఇప్పటికే వచ్చేసాయి. ఇక మన మధురమే సుధాగానంలో ఎప్పట్లాగే ఈరోజు కూడా మన ఇండియాకి సంబంధించి ఒక మంచి ప్లేస్ కోసం నేను చెప్పబోతున్నాను.

ఎస్, మరి ఈ ప్లేస్ ఏంటంటే మనకి ఈ రాష్ట్రం పేరు చెప్తేనే చాలు, మనకి ఒంటెలు గుర్తొస్తాయి, ఇంకా రకరకాల రంగురంగుల క్లాత్ గుర్తొస్తుంది. అంటే వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు వేసుకునే తలపాగాలు, ఒంటెలు, ఇసుక, ఎడారి ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఇంకా మంచి మంచి హస్తకళలు కూడా గుర్తొస్తాయి. ఏంటి అంటే మనం మీకు ఈ పాటికి ఒంటెలు అంటే గుర్తొచ్చేసే ఉంటుంది. సో చిన్న క్లూ ఇస్తే చాలు, మీరు అల్లుకుపోతారని నాకు తెలుసు. సో అదేనన్నమాట, అదే రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రం అంటేనే చాలా అందమైన రాష్ట్రం అని చెప్పొచ్చు. అందులో రాజస్థాన్లో ఉన్న జిల్లాలు కానీ, అక్కడ ఉండే మిగతా ఊర్లు కానీ, వాళ్ళ కల్చర్ కానీ చాలా చాలా బాగుంటుంది. ఇక అందులోనే రాజస్థాన్లో ఉన్నటువంటి జోధ్పూర్ కోసం ఈరోజు తెలుసుకుందాం మనం. జోధ్పూర్ నగరం ఇది ఎక్కడుందంటే మధ్య రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఎత్తైన ఇసుక దిబ్బలతో కప్పి సారం లేని భూభాగంలో ఉంటుంది ఈ ప్లేస్. ఇంక ఈ ప్లేస్లోని ఎలా అంటే కఠినమైన ఎడారి పరిస్థితులు ఉంటూ ఉంటాయి, అందుకని దీన్ని మార్వార్ అని కూడా పిలుస్తారు. అసలు మార్వార్ అంటే ఏంటి? మార్వార్ అంటే మరణ ప్రాంతం అని అంటూ ఉంటారంట. అంటే అంతటి డిఫికల్టీస్గా ఉండేటటువంటి ఏరియా అనమాట, అందుకోసం దీన్ని మార్వార్ అంటారు. ఇక జోధ్పూర్ ఉత్తర మరియు వాయువ్య ప్రాంతాలు థార్ ఎడారి గురించి మనం విన్నాం కదా, ఈ థార్ ఎడారిలో ఒక భాగంగా ఉన్నాయి. ఇక జోధ్పూర్ నగరాన్ని ఎవరు స్థాపించారు అంటే రావు జోధా అనేటటువంటి రాజపుత్రుడు 1459లో స్థాపించారంట ఈ జోధ్పూర్ నగరాన్ని. ఇక జోధ్పూర్లో మెయిన్ ఏంటంటే ఇక్కడ వ్యవసాయం, ఉన్ని, పశువులు, ఉప్పు, తోళ్ల వాణిజ్య కేంద్రం ఇలాంటి వాటి మీద ఎక్కువగా వీళ్ళు ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఇంకా చాలా ఆసక్తికర విషయాలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. అందుకంటే ముందు మన శ్రోతలు ఈ పాటికి చాలా మెసేజెస్ పంపించేశారు, వారి పాటల లిస్ట్. ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం. మాకోసం కత్తుల రత్తయ్య సినిమా నుంచి మాకోసం పాట వినిపించండి అంటూ శ్రీను నర్రా డాబా గార్డెన్స్ ఈశ్వరరావు జగన్నాథపురం నుంచి పంపిస్తున్నారు. మీకోసం మీరు కోరిన పాట వస్తుంది. అలాగే మరొక మెసేజ్ కూడా చూసేద్దాం. ఏజెంట్ గోపి అనే సినిమా నుంచి మాకోసం పాట వినిపించండి అంటూ సుధాకర్ అరుణ, కౌండిన్య, ప్రవల్లిక, తేజ, సూర్యకుమారి గోపాలపట్నం నుండి రిక్వెస్ట్ చేస్తున్నారు. మీకోసం కూడా మీరు కోరిన పాట వస్తుంది. ఈ పాటలు వినేద్దాం మన మధురమే సుధాగానంలో. స్టే ట్యూన్ టు 102 FM రెయిన్బో సాగరిక.

0: పర్సనల్ లోన్ ఆఫర్.
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్,
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఎలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికి స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదాలరించే గరిట మాలికించు అనిందుచు అందరికీ పంచు మనమున్న మధురమే సుధాగానంలో. ఇక ఈరోజు మనం శ్రోతలు కోరుకున్న పాటలతో పాటు జోధ్పూర్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటున్నాం. ఇక ఇక్కడ జోధ్పూర్లో ఎలాంటి వస్తువులు ఉంటాయి?

వచ్చాయి అని అంటే కనుక, జనరల్గా మనం ఏదైనా ఊరు కోసం వెళ్ళామనుకోండి, ఆర్ తెలుసుకోవాలనుకుంటే ముందు అక్కడ ఏం దొరుకుతాయి అనేదే కదా మనం చూసుకుంటాం. ఇక్కడ కూడా పత్తి వస్త్రాలు, ఇంకా ఇత్తడి, ఇనుప పాత్రలు, సైకిళ్ళు, సిర ఇలాంటివి వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఇంకా జోధ్పూర్ కోసం చెప్పాలి అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ హస్తకళలు, ఈ హస్తకళ ఉత్పత్తులు అయితే చాలా చాలా ఫేమస్ అయ్యాయి ఇక్కడ. ఏంటంటే గాజులు, కత్తులు, ఇంకా కలర్ఫుల్ బట్టలు, లక్క పని, ఉన్ని, తోలు ఉత్పత్తులు, ఇంకా పాలరాతి శిల్పాలు, తివాచీలు ఇలాంటి వీళ్ళు చాలా నిష్ణాతులు అన్నమాట. వీటిలో వీళ్ళు చాలా బాగా తయారు చేస్తారు ఇలాంటివన్నీ కూడా. ఇంకా మెయిన్ ఇక్కడ ఏంటంటే పర్యాటకం ఈ నగర ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. అంటే ఎక్కువగా టూరిస్టులు చూడడానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. దీని ద్వారా వీళ్ళకి ఎక్కువగా ఇన్కమ్ కూడా వచ్చేది కూడా టూరిజం ద్వారానే. ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మనకు తర్వాత. పాటల రిక్వెస్ట్లు ఎవరు పంపించారో చూసేద్దాం.

శుభ మధ్యాహ్నం అంటూ మెసేజ్ పంపిస్తున్నారు. మా కోసం ఆలు మగలు చిత్రం నుంచి మంచి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. మన్మథరావు, మహిమ, చరిష్మా, ధర్మరాజు, లోవరాజు, రామారావు, ఈశ్వర్రావు, కేఆర్కే రావు, గంగరాజు, కుమార్, వీరేంద్ర, రెల్లి విధి, జబ్బర్ తోట నుంచి పంపిస్తున్నారు. మీకోసం మీరు కోరిన పాట వస్తుంది. మరొక మెసేజ్ చూద్దాం. మాకోసం విచిత్ర బంధం అనే చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు సత్యారావు, లక్ష్మి, సంతోష్, ప్రసన్న, అభిరామ్, తుమ్మపాల నుండి. మీకోసం కూడా మీరు కోరిన పాట వస్తుంది. ఈ పాటలు వినేద్దాం మన పాత పాటల ప్రత్యేక కార్యక్రమం మధురమే సుధాగానం.

ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇది అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. ప్రజెంట్ మనమున్న పాతపట్ల స్పెషల్ ప్రోగ్రామ్ మధురమే సుధాగణంలో ఇక ఈరోజు

మనం జోధ్పూర్ కోసం కూడా తెలుసుకుంటున్నాం. ఇంకా ఇప్పుడైతే ఇక జోధ్పూర్లో హైకోర్టు కూడా ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరమైనటువంటి ఈ జోధ్పూర్లో రాజస్థాన్ రాష్ట్ర హైకోర్టుకి కేంద్రంగా ఉంది ఈ జోధ్పూర్. ఇంకా జోధ్పూర్లో మెహరన్గఢ్ కోట అనేది ఉంది. ఇదైతే చాలా చాలా ఫేమస్. ఇక్కడ మ్యూజియం కూడా ఉంది జోధ్పూర్లో. ఇంకా ఇక్కడ ఏంటంటే, ఈ మెహరన్గఢ్ అనేది రాజు కుటుంబం వాళ్ళు ఇక్కడ ఉండేవారంట అప్పట్లో. ఇంకా వీళ్ళు చాలా విలాసవంతంగా ఉండటం కోసం ఇక్కడ హోటల్ ఒకటి ఉంటుంది. ఆ హోటల్ పేరే ఉమైద్ భవన్. ఇది కూడా పెద్ద ప్యాలెస్ అన్నమాట ఈ ఉమైద్ భవన్ అనేది. ఇదేంటంటే 19వ శతాబ్ద పాలకుడు జస్వంత్ సింగ్ స్మారక చిహ్నం కూడా జోధ్పూర్లో ఉంటుంది. ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు శ్రోతలు కోరుకున్న పాటలు ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ మనకి మెసేజ్ పంపిస్తున్నారు, దేవుడు చేసిన పెళ్లి అనే చిత్రం నుంచి మా కోసం పాట వినిపించండి అంటూ శ్రీనివాస్ జిల్లా పరిషత్ నుండి కోరుతున్నారు. మీకోసం మీరు కోరిన పాట

ఎస్ లిజనర్స్, మనమున్నాం మధురమే సుదాగరంలో. ఇక పాతపాటల ప్రత్యేక కార్యక్రమంలో మనమున్నాం. ఈరోజు మా పదం మీ భావంలో నేనిచ్చిన పదం పంచదార. ఈ పంచదార అనే పదంపై మీరు కూడా కవితలు పంపించాలి. మీ కవితలు మన ఎఫ్ఎంలో మీరు కూడా వినాలని అనుకుంటే 6304767436 అనే నెంబర్కి మీ కవితల్ని పంపించండి. 4 గంటల నుండి 5 గంటల

గంటల 30 నిమిషాల్లోపు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికాసేపట్లో జపాన్లో జరుగుతున్నటువంటి ఏషియన్ గేమ్స్ 20th ఎడిషన్ యొక్క లైవ్ అప్డేట్స్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: going on, in which I will be happy to tell you that Taufik Nushad has cleared 1.85 meter and a few more events in athletics are lined up.
1: जी बिल्कुल, बाधा दौड़ में हम दो महिलाओं को, भारतीय महिला खिलाड़ियों को देखेंगे. ज्योति आरा जी 100 मीटर बाधा दौड़ में दौड़ती नजर आएंगी, वहीं नंदिनी कोंग भी 100 मीटर बाधा दौड़ में दौड़ लगाती हुई दिखेंगी. वहीं शॉटपुट में तजिंदर पाल सिंह तूर जो हैट्रिक लगाने के लिए उतरेंगे, उनको भी हम देखेंगे. वहीं महिला एथलीट में 200 मीटर में हरित भद्रा जो अभी भी इंडिया ओपन का फाइनल जीत के गई, उन्हें भी 200 मीटर में दौड़ते हुए देखेंगे.
0: राइट, एंड वी विल बी बैक विद मोर अपडेट्स इन एन आवर्स टाइम. वी विल लीव यू विद द अपडेट दैट इंडियाज मेन कबड्डी टीम इज लीडिंग बाय 39-32, 48 seconds. On the match clock, we'll meet you again at 4:30 p.m.
2: Asian Games 2026, Aichi Nagoya.
3: మీరింతవరకు జపాన్ లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 20th ఎడిషన్ యొక్క తాజా సమాచారాన్ని విన్నారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఎస్ లిజనర్స్, మనమున్నాం మీకు నచ్చిన, మీ మనసుకు హత్తుకున్న ఆపాత మధురాలను వినిపించే పాత పాటల ప్రత్యేక కార్యక్రమం మధురమే సుధాగానంలో ఉన్నాము. అలాగే ఈరోజు మనం కార్యక్రమంలో శ్రోతలు కోరుకున్న పాటలతో పాటు జోధ్పూర్ కోసం ఆసక్తికర విషయాలు కూడా తెలుసుకుంటున్నాం. ఇక జోధ్పూర్లో ఎలాంటి పంటలు పండిస్తారు, అసలు అక్కడ ఏంటేంటి ఉంటాయో కూడా తెలుసుకుందాం. జోధ్పూర్ చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. ఇక్కడ ఏంటంటే సజ్జలు, పప్పుధాన్యాలు, జొన్న, నూనె గింజలు, పెసర ఇక్కడ పండిస్తూ ఉంటారు. ఇంకా పత్తి, గోధుమలు కూడా పండిస్తూ ఉంటారు. లిగ్నైట్, ఇనుప ఖనిజం, టంగ్స్టన్, గార్నెట్, ఇంకా గాజు ఇసుక, జిప్సం లాంటి నిక్షేపాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి జోధ్పూర్లో. ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు శ్రోతలు కోరుకున్న పాటలు ఏంటో చూసేద్దాం. మాకోసం అంతస్తులు సినిమా నుంచి పాట వినిపించండి అంటూ శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణ, మల్లేష్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్, సాయి చరణ్, బృందా, చిన్నముంతల వీరందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మీ అందరి కోసం మీరు కోరుకున్న పాట వస్తుంది. అలాగే మరొక మెసేజ్ చూద్దాం.

తర్వాత మెసేజ్ మనకి, మాకోసం మంచి పాట వినిపించండి అంటూ తెలంగాణ రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, ప్రణీత్, వెంకన్న, అవంతిక, ప్రియాన్షి గీతిగా అడుగుతున్నారు. మీకోసం కూడా ఒక మంచి పాటనైతే వినిపిస్తాను, వింటూ ఆనందించండి.

ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ప్రజెంట్ మనమున్న మధురమే సుధాగానం పాత పాటల ప్రత్యేక కార్యక్రమంలో ఉన్నాము. ఈరోజు శ్రోతలు కోరుకున్న పాటలతో పాటు జోధ్పూర్ కోసం ఆసక్తికర విషయాలు తెలుసుకుంటున్నారు. ఇంకా జోధ్పూర్ని బ్లూ సిటీ అని అంటారు, ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇక్కడున్నటువంటి కోటలు, రాజభవనాలు, దేవాలయాలు, హవేలీలు, ఇళ్ళు, ఇక్కడుండే ప్రతి ఇళ్ళు కూడా నీలిరంగులో ఉంటుంది. ఇంకా నీలిరంగులో ఉంటే ఏమంటారు? అందుకోసమే బ్లూ సిటీ అంటారు. ఎక్కడ చూసినా బ్లూ కనిపిస్తుందన్నమాట. నీలిరంగులో ఇళ్ళు, ఇంకా ప్రతి కోటలు, ఇంకా రాజభవనాలు ఏం చూసినా నీలిరంగులో ఉంటాయి. అందువలన దీనికి బ్లూ సిటీ అని పేరు వచ్చింది. ఇంకా భారీ గంభీరమైన మెహరన్గఢ్ కోసం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. ఇది ఈ కోట ఒక రాతి కొండ శిఖరంపై నిర్మించారంట. జోధ్పూర్ మార్వారి లేదా మలాని అని పిలిచే అరుదైన గుర్రాలు కూడా ఉంటాయండి ఇక్కడ ఈ మెహరన్గఢ్ సమీపంలో. ఈ అరుదైన గుర్రాలు బాగా ప్రసిద్ధి చెందాయి ఇక్కడనే. అయితే ఇవి ఇంకెక్కడ కూడా కనిపించవంట, ఈ ప్లేస్లో మాత్రమే కనిపిస్తాయంట ఈ మలాని ఇంకా మార్వారి అని పిలిచే గుర్రాలు. ఇంకా రాజకుటుంబాలు ఎప్పుడైనా వాళ్ళు ఏమన్నా మీటింగ్స్ పెట్టుకోవాలన్నా, అంటే ఏమైనా సభలు నిర్వహించుకోవాలని అనుకుంటే ఇక్కడ ముత్యాల మండపం అప్పట్లో ఏర్పాటు చేసుకున్నారంట. దాన్నే మోతీ మహల్ అని అంటారు. ఈ మోతీ మహల్, ముత్యాల మండపం అని తెలుగులో అంటున్నాం కదా, అదే హిందీలో మోతీ మహల్. ఇంకా పేర్లోనే ఉంది కదా ముత్యాల మండపం అని, అంత అందంగా అద్భుతంగా కూడా ఉంటుంది ఈ మోతీ మహల్. ఇంకా మరొక అద్భుతం ఏంటంటే రాణిసర్ ఇంకా పద్మసర్ అనేటటువంటి సరస్సులు కూడా ఈ మెహరన్గఢ్ దగ్గరలో ఫతేపోల్ అనేటటువంటి, అంటే మెహరన్గఢ్ దగ్గరలో ఫతేపోల్ అనేటటువంటి ప్లేస్ ఉంటుంది, దాని దగ్గరలో ఈ రాణిసర్ ఇంకా పద్మసర్ అనే లేక్స్ అయితే ఉంటాయి పక్క పక్కనే. వీటిని కూడా అప్పట్లో 1459 నిర్మించారంట ఈ అందమైన సరస్సులు కూడా. ఇంకా అలాగే గడియారపు గోపురం కూడా ఉంటుంది. అంటే ప్రతి సిటీలో కూడా ఏదో ఒక అట్రాక్షన్ ఉంటుంది కదా. మనకి కూడా విశాఖపట్నంలో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి, అలాగే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఫేమస్ ప్లేసెస్. అలాగే జోధ్పూర్లో కూడా ఈ ఘంటాఘర్ అనేది ఉంది. ఈ ఘంటాఘర్ ఏంటంటే గడియారపు గోపురం, పెద్ద గోపురం అనమాట. అంటే ఇక్కడ ఘంటాఘర్కి వెళ్తే దాని చుట్టుపక్కల మార్కెట్ కూడా జరుగుతుంది. ఇక్కడ హస్తకళలు, ఇంకా తక్కువ ధరలకే వస్త్రాలు ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. ఇంకా మసాలా దినుసులు కూడా, అంటే ఇది ఒక చిన్న మార్కెట్ అనమాట, కానీ చాలా ఎక్కువ జనం ఉంటారు, రష్గా ఉండే ఏరియా ఈ ఘంటాఘర్. జోధ్పూర్లోని చాలా ఎక్కువ రష్గా ఉండే ప్లేసెస్లో

ఈ ఘంటాఘర్ కూడా ఒకటి. అలాగే జోధ్పూర్లో మసూరియ ఉద్యానవనం కూడా ఉంటుంది. ఈ పార్క్ అయితే చాలా అందంగా ఉంటుంది. జోధ్పూర్లోని అందమైన ప్రసిద్ధమైనటువంటి ఉద్యానవనాల్లో ఒకటిగా ఉంది ఈ మసూరియ ఉద్యానవనం. అది జోధ్పూర్ నగరం మధ్యలో ఉన్నటువంటి మసూరియ కొండపై ఉంటుంది కనుక దీన్ని మసూరియ ఉద్యానవనం అని అంటూ ఉంటారు. సో ఇదన్నమాట జోధ్పూర్కి సంబంధించినటువంటి అద్భుతమైన అందమైన విశేషాలు. విన్నారు కదా, తర్వాత మన శ్రోతలు కోరుకునే పాటలు ఏంటో చూసేద్దాం. బాలమిత్రుల కథా సినిమా నుంచి మాకోసం మంచి పాట వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేశారు మునగపాక నుంచి నాగేశ్వరరావు, మంగరత్నం, కార్తీక్, నిరీష, నిర్మల. మీ అందరి కోసం మీరు కోరిన పాట వస్తుంది. అలాగే మరొక మెసేజ్ కూడా చూద్దాం. తర్వాత మనకి కృష్ణార్జున యుద్ధం అనే చిత్రం నుంచి మాకోసం మంచి పాట వినిపించండి అంటూ మీనా పాపారావు ఫ్రమ్ ఆరిపాక, మీకోసం కూడా మీరు కోరిన పాట వస్తుంది. ఈ అందమైన పాటలు వినేద్దాం మన మధురమే సుధాగానంలో.

ఎస్ లిజనర్స్, మీరు ఇంతవరకు మధురమే సుధాగానంలో జోధ్పూర్ కోసం ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు, అలాగే మీరు కోరిన పాటలు కూడా వినేశారు. ఇక మధురమే సుధాగానం ఇంతటితో సమాప్తం. అలాగే ఈరోజు మా పదం మీ భావంలో నేనిచ్చిన పదం పంచదార. ఈ పంచదార అనే పదంపై మీరు కూడా కవితలు పంపించేయండి. 6304767436 అనే నంబర్కి 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల లోపు, 5 గంటల 30 నిమిషాలకు వచ్చే మా పదం మీ భావంలో మీరు పంపించిన కవితలు నేను చదివి వినిపి

చేస్తాను, అలాగే బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా ప్లే చేస్తాను. ఇక మీరైతే పంపిస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు, అందరికీ పంచు.

ఎస్ లిజనర్స్, మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి 102 FM రెయిన్బో సాగరిక. ఐదు అలరించే కరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు. మన స్టూడియోలో క్లాక్ చూపించేస్తోంది 4:53 కావస్తోంది. ఇక మీ అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన ప్రోగ్రామ్ ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్, అదే సరదాగా కాసేపు. మీతో సరదాగా కాసేపు ముచ్చటించే కార్యక్రమమే ఈ సరదాగా కాసేపు. ఈరోజు కూడా మీ అందరితో కాసేపు మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నాను. ఇక మీరు కూడా రెడీయా అంటే మీరు ఆల్వేస్ రెడీ. సో ఈరోజు టాపిక్ మరి చెప్పాలి కదా, టాపిక్ ఏంటో చెప్పేస్తాను. ఈ టాపిక్ మీద మీరు కూడా ఫన్నీగా మాట్లాడాలి అని అనుకుంటే, ఎవరైనా ఫన్నీగా మాట్లాడాలి అని అనుకుంటే కనుక కాల్ చేస్తూ ఉండండి నేను చెప్పిన నంబర్స్కి. మరి ఈ లైవ్ ప్రోగ్రాంలో మీరు కూడా మాట్లాడేయచ్చు. ఇప్పుడే మీ ఫోన్ తీసుకుని నేను చెప్పిన నంబర్స్కి కాల్ చేస్తూ ఉండండి. 0891-2727-244, అలాగే మరొక నంబర్ 0891-2727-288. ఈ నెంబర్స్కి కాల్ చేస్తూ ఉండండి. టాపిక్ ఏంటంటే, ఒక్కొక్కసారి ఎందుకైనా మంచిదని ఒక రాయి వేసి చూసా అంతే అని చెప్పేసి మీరు ఎప్పుడైనా అలాగా చేశారా? అంటే ఎలాంటి సిచ్యువేషన్లో మీరు ఇలాంటి మాటని ఉపయోగిస్తారు? ఎప్పుడైనా అది రిజల్ట్ ఇచ్చిందా అన్నది ఈరోజు టాపిక్. ఎందుకైనా మంచిదని ఒక రాయి వేసి చూసా అని అంటూ ఉంటాం, ఎలాంటి సందర్భాల్లో అంటారు? సో దీని మీద మాట్లాడాలి అని అనుకుంటే కాల్ చేస్తూ ఉండండి నేను చెప్పిన నంబర్స్కి. ముందుగా మీ అందరి కోసం ఒక మంచి పాట వినిపించేస్తున్నాను, అదే నరసింహ సినిమా నుంచి ఈ పాట. స్టే ట్యూన్ టు 102 FM రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

0: సూపర్ హిట్ సాంగ్ వినేశారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి పాట వినేశారు. మనమున్నాం సరదాగా కాసేపులో. ఎస్, ఫస్ట్ ఫస్ట్ డే ఒక మంచి మోటివేషనల్ సాంగ్ వినేశాం కదా. సో ఫస్ట్ లక్కీ కాలర్ చూద్దాం. టాపిక్ ఏంటంటే ఎందుకైనా మంచిదని ఒక రాయి వేసి చూసా అంతే అనేటటువంటి సందర్భం మీకు ఎప్పుడైనా వచ్చిందా? అసలు ఎప్పుడు అంటారు అలా అని?
1: హలో
0: హలో, గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ ఈవినింగ్ మేడం, మేము జంగారెడ్డి నుంచి రామలక్ష్మి శ్రీనివాసరావు.
0: ఓకే శ్రీనివాసరావు గారు, విన్నారు కదా. మీరైతే ఎప్పుడు అంటారు ఇలాగ, ఎలాంటి సందర్భంలో మీరు ఎలా చేస్తూ ఉంటారు?
1: ఆల్రెడీ ఒకసారి జరిగింది మేడం, మేము వారణాసి వెళ్దామని చెప్పి విజయవాడ రైల్వే స్టేషన్ కి వెళ్ళామండి. అక్కడ కొంతమంది కలిశారు, కలిస్తే ఆయన ఒక ఆయన గురునాథన్ గారండి, ఆయనతో నేను అన్నాను ఇదే ఫస్ట్ టైం సార్ మేము వెళ్ళడం, మాకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు అని ముందస్తుగా ఒక మాట అన్నానండి. అయితే అక్కడ నుంచి ట్రైన్ ఎక్కాక మళ్ళీ వాళ్ళు మేము కలవలేదండి, ట్రైన్ దిగాక కలిసామండి.
0: ఓకే,
1: కలిస్తే రష్ గా ఉండడంలోని వాళ్ళ గ్రూప్ సభ్యుల్లో ఇద్దరు దిగిపోయారండి మధ్యలో, వాళ్ళ రూమ్ కి ఏమో బుక్ చేసుకున్న వాళ్ళు ఇద్దరు తక్కువయ్యారు. మళ్ళీ మేము కలిసాము, కలిసి ఎవరన్నా ఉంటే బాగుండండి అని మళ్ళీ అడిగాం సార్.
0: ఓకే,
1: అడిగితే మాలో ఇద్దరు తక్కువయ్యారండి, దేవుడే మమ్మల్ని కలిపినట్టు ఉన్నాడని మీరు ముందుగా వేసిన మాటకి మమ్మల్ని తీసుకెళ్తాం రెండు తీసుకెళ్లి మొత్తం వారణాసి అంతా చూపించారు.
0: ఎందుకైనా మంచిదని ఒక మాటగా చెప్పారు, మంచిగానే అయింది మీకు, అంటే రిజల్ట్ అయితే వచ్చింది. ఓకే, మంచి సిచ్యువేషన్ చెప్పారండి, ధన్యవాదాలు. ఎస్, మరి నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాము. హలో
2: హలో, నమస్తే.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?

0: వెరీ గుడ్ ఈవినింగ్ అన్నారా నేను.
1: గారు
0: ఓకే, వెరీ గుడ్ ఈవినింగ్.
1: వెరీ గుడ్ ఈవినింగ్.
0: ఓకే,
1: హౌ ఆర్ యూ?
0: ఐఎమ్ ఫైన్, వాట్ అబౌట్ యూ? ఓ వెరీ గుడ్ ఓ గుడ్ మీ పేరు చెప్పండి.
1: ఇందిరా,
0: ఇందిరా గారు. ఓకే, మీరే అనుకున్నారు.

0: వాళ్ళు వాళ్ళ మనీ వదిలేసి ఈ మాట పట్టుకుంటారు.
1: ఓకే,
0: సరే ఇలా కాదురా, మన కొంచెం గట్టి కదా అని చెప్తే అప్పుడు వాళ్ళు వదిలేసి దీన్ని పట్టుకుంటారు.
1: కానీ భలే చెప్పారు, ఎందుకంటే జనరల్ గా గొడవలు పెట్టే వాళ్ళు చూసాను, కానీ ఇలా గొడవల నుండి తప్పిద్దామని చూసే వాళ్ళు మిమ్మల్ని చూసాను నేను. ఎందుకంటే చాలా వరకు సినిమా చూద్దాం అన్నట్టు చూస్తా ఉంటారు, చాలా వరకు ఉంటారు, కానీ ఇలాంటి వాళ్ళు తక్కువ ఉంటారు. నైస్ ఐడియా నిజంగానే, అంటే నెగిటివిటీ పెంచకుండా మీరు చక్కగా పాజిటివ్ గా వెళ్దాము అని చెప్తూ ఉంటారు అన్నమాట.
0: అలాగే ఉంటేనే
1: లేదంటే ఇంకా మనం
0: గొడవలు గొడవలు
1: దేవదాసులం అయిపోతాం మనం. సూపర్, చాలా బాగా చెప్పారు ఇందిరా గారు, ధన్యవాదాలు. ఇంకో కాలర్ తో మనం మాట్లాడదాం. హలో, ఓకే లైన్ కట్ అయింది, మరో కాలర్ ని తీసుకుందాం. హలో,
2: హలో పంచదార ఆంధ్ర అమ్మాడి ఆర్జే శివాని గారు.
1: నమస్తే అండి, మీ పేరు?
2: నా పేరు అగ్రాల త్రినాథ్ అండి.
1: అవునా అండి,
2: చిన్నమ్మ వారి మీదండి.
1: ఓకే త్రినాథ్ గారు, చెప్పండి, మరి మీరెప్పుడు ఒక రాయి వేసి చూసాను ఎందుకైనా మంచిదని అంటారు?
2: సరైన టాపిక్ ఇచ్చారండి. నేను అనుకోవడం ఏంటి, చాలా సార్లు అనుకున్నానండి, లైన్ దొరకలేనప్పుడల్లా కూడా రేడియో మన రేడియో ఎఫ్ఎం లైన్ దొరకనప్పుడల్లా కూడా అలాగే అనుకున్నాను. ముందులో కూడా ఎఫ్ఎం ఉండేది, మామూలు ఎఫ్ఎం ఉండేది.
1: అవును అవును,
2: అది లైన్ దొరకపోతే నేను అప్పుడు అలాగే అనుకున్నానండి.
1: ఎన్నిసార్లు
2: లైన్ దొరకపోతే అక్కడికి దొరికింది దొరికింది దొరికింది, మన లక్ష్మీ ప్రసన్న గారు మాట్లాడారండి అప్పుడు.
1: ఓకేనండి,
2: కొత్తలో అంటే మామూలు ఎఫ్ఎం దొరకడానికి కూడా నాకు ఇబ్బంది అయిపోయింది లైన్ దొరకాలంటే.
1: ఓకే, ఇప్పుడైతే దొరికేస్తుంది ఎందుకైనా మంచిదని మీరు అలాగా ట్రై చేస్తూ ఉంటారు లైన్
2: అంటే ఎఫ్ఎం లోనే సరే అంతే.
1: ఓకేనండి,
2: కాదు మామూలు.
1: ఓకే ఓకే త్రినాథ్ గారు, నాకు అర్థమైంది, మీరు మంచి పాయింట్ చెప్పారు, థ్యాంక్ యూ. ఎస్, మరి మీరు కూడా లిజినెస్ విన్నారు కదా, ఈరోజు టాపిక్ ఏంటంటే ఎందుకైనా మంచిదని ఒక రాయి వేసి చూసా అని అంటూ ఉంటాము. ఇలా మీరు ఏ సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగించారు అన్నది ఈరోజు టాపిక్. దీనిపైన ఫన్నీగా మీరు కూడా మాట్లాడాలి అని అనుకుంటే కాల్ చేస్తూ ఉండండి. 0891-272-7244-272-7288. నెక్స్ట్ మీ అందరి కోసం సాంగ్ వస్తోంది ఫ్రమ్ ద మూవీ ఒంగోలు గీతా.

0: పర్సనల్ లోన్ ఆఫర్
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

0: అజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఎస్ లిజనర్స్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వైజాగ్ స్కూల్ ఎస్టెఫెన్ స్టేషన్ 102 FM రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరెట మాలకించు ఆనందించు అందరికి పంచు మనమున్నాం సరదాగా కాసేపు ప్రోగ్రాంలో. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే, మీరు ఎలాంటి సందర్భాల్లో ఎందుకైనా మంచిది అనేసి ఒక రాయి వేసి చూసా అని అంటారు. ఇలా ఎప్పుడంటాం చెప్పండి? ఎప్పుడైనా మనకు ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు అవతల వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం, వాళ్ళు ఓకే చేస్తారా లేదా అని చెప్పేసి. అలాంటి టైంలో ఎందుకైనా మంచిదని అది మనం నిజం చెప్పొచ్చు, అబద్ధమైనా చెప్పొచ్చు. అంటే వాళ్ళు కన్విన్స్ అవ్వడానికి మనం ఏదైనా చెప్పొచ్చు అన్నమాట. కన్విన్స్ అయ్యారనుకోండి, మనం వేసిన రాయి ఫలించినట్లు. అలా మీరు ఎప్పుడైనా చేశారా? హలో,
4: హలో, హాయ్ హాయ్ శివాని గారు.
3: హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
4: రాధా ఫ్రమ్ శ్రీకాకుళం.
3: రాధా గారు, పడుకొని లేచారా లేదంటే ఈరోజు పడుకోలేదా?
4: పడుకోలేదు.
3: ఓకే, చెప్పండి. చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు మీరు.
4: ఇప్పుడే ఒక రాయి వేసాను మీ మీద.
3: ఏంటి, పడుకోలేదనేసా కదా?
4: అంతే, లేదు పడుకోలేదు. ఇది అంటే కాలు కలుస్తుందో చూద్దాం అంటారా?
3: అయితే మనమేదే ప్రయోగించారనమాట మన ప్రోగ్రామ్ మీద. సూపర్, తగిలిందిగా, మీరు గెలిచారు.
4: బాగా తగిలింది.
3: ఓకే, మీరు గెలిచేశారు రాధ గారు. ఓకే రాధ గారు, బై బై, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో,
5: గుడ్ ఈవినింగ్ శివాని.
3: వెరీ గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?

0: వాసవి ఏవియన్ కాలేజీలో ఉన్నమ్మా.
1: ఓకే వాసవి గారు, మీరు ఎప్పుడైనా ఎందుకైనా మంచిదని ఒక రాయి వేసి చూసా అని ఎప్పుడు అంటారు?
0: ఇప్పుడే టాపిక్ టాపిక్ విషయానికి వస్తే, ఏదో మన ఫ్రెండ్స్ అందరూ చెప్తే నేను ఏదైనా చెప్తామా, అందరూ కాపీ పేస్ట్ చేద్దాం.
1: ఓ తప్పకుండా, తప్పేం లేదు, చేసేయండి.
0: అందుకే ఒక రాయేశాను రేజర్ గా.
1: ఓకే, మీరు కూడా కాల్ కనెక్ట్ అవుతుందా లేదని రాయేశారనమాట.
0: అయితే ఒకసారి ఒక పూజకి ఇక్కడ, అంటే సత్యనామకి పూజ అక్కడ కొండ ఉందమ్మా, అక్కడ పూజకి ఫ్రీగా చేస్తారని అన్నారు, తెలిసింది పేపర్ లో. అంటే అక్కడ వెళ్ళేసరికి వాళ్ళు అన్నారు అయిపోయామ్మా టికెట్స్, ఇంకా కొంతమందికి అనుకున్నాము అయిపోయి అన్నారు. అప్పుడు నేను అన్నాను అనమాట వాళ్ళతోటి, అంటే ఎప్పుడు చేసుకోలేదండి ఫస్ట్ టైమ్, అందుకోసం అని వచ్చాము మాకు తెలిసి అని రిక్వెస్ట్ చేశాను పంతులు గారికి. ఓకే చేశారు అనమాట.
1: ఓ చూసారా, అంటే ఎప్పుడైనా మన మనసులో దాచుకోకుండా ఏదో మనకు కావాల్సింది అడిగేటప్పుడు ఇలా అడిగేస్తే ఏమైపోయిందిలే, తర్వాత అయినా వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా అనేసి మనకు అనిపిస్తూ ఉంటుంది.
0: బాగా ఆనందం వచ్చింది, చాలా బాగా చెప్పారు.
1: నిజంగా
0: థ్యాంక్ యూ అమ్మా,
1: చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు. ఇంకో కాలర్ తో మనం మాట్లాడదాం. హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
2: నా పేరు జీ వెంకటలక్ష్మి, అక్రేడిపాలెం, విశాఖ డైరీ.
1: వెంకటలక్ష్మి గారు చెప్పండి, మీరు ఎప్పుడైనా ఎందుకైనా మంచిదని ఒక రాయి వేసి చూసా అని ఎప్పుడు అంటారు?
2: వేసానండి, పడింది కూడా, అది గెలిచి వచ్చేసాం కూడా.
1: ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు?
2: మేము ఒక ఏడుగురు కాశీ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం, ఒక ఐదుగురు అనుకున్నామండి.
1: ఓకే,
2: అనుకుంటే ఎలా వెళ్దాం, అందరూ మేము ఐదుగురు ఆడవాళ్ళవే లెక్క అయ్యామండి. అందుకు మనకు ఒక ఇద్దరు మగవాళ్ళు ఉంటే బాగుంటది సాయానికి అని మేము ప్లాన్ చేసుకున్నామండి. ఎందుకైనా మంచిదని మా మరిది గారిని నేను అడిగానండి. అడిగితే కాశీయా సరే అయితే వస్తాము, ఎందుకు రావు, మీ తోటి కోడళ్ళు నేను కూడా ఇద్దరం వస్తాము అన్నారండి. ఓకే అయితే వస్తానన్నావు కదా, ఇది ఓకే కాబట్టి నువ్వే రిజర్వేషన్స్ అన్ని చూసి టికెట్లు అన్ని చేసి అమౌంట్ ఎంతో చెప్తే ఇచ్చేస్తాం అన్నానండి. ఒప్పుకుంటాడు ఒప్పుకోవడం అనుకున్నానండి, తగిలిసింది. 9 రోజులు ఉండిపోయి కాశీలోని, రావడం వెళ్ళడం 11-12 రోజుల్లో ఇల్లు వచ్చామండి.
1: చాలా బాగుంది, ఎందుకైనా మంచిదని పని చేయడం వల్ల మీకు ఉపయోగపడింది. బాగుంది వెంకటలక్ష్మి గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఎస్, వెంకటలక్ష్మి గారు ట్రైన్ విషయంకి వచ్చేస్తే నాకు కూడా గుర్తొచ్చింది, మనం కూడా చూడండి ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఎందుకైనా మంచిదని పెరుగన్నం పట్టుకెళ్ళడం, ఎందుకైనా మంచిదని పెసరట్లు పట్టుకెళ్ళడం, ఎందుకైనా మంచిదని పులిహోర పట్టుకెళ్ళడం, ఎందుకైనా మంచిదని పూరీలు చపాతీలు పట్టుకెళ్తూ ఉంటాం. అంటే ట్రైన్లో ఎన్నమైనా సరే మన ఇంట్లో వంటలు వేరే కదా, రుచి వేరే కదా, ఎందుకైనా మంచిదని ఉప్పు కూడా తెచ్చానండి పప్పులో వేసుకోవడానికి అని అంటూ ఉంటాం. ఎందుకైనా మంచిదని ఉప్పు కూడా తెచ్చా పెరుగులో వేసుకుందాం అని, అప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఆ ఉప్పు కూడా చాలా ఎక్కువ విలువైనది. నిజంగానే విలువైంది, దేని విలువ దానికే ఉంటుంది. బట్ మనం ఎన్ని కూరలు ఉన్నా ఎన్ని స్వీట్స్ ఉన్నా ఉప్పు మాత్రం కావాలి కదా కొన్ని వాటిల్లోకి, అది లేకపోతే మనం ఎంత ఖర్చు పెట్టి వండినా వేస్టే. అందుకని ఎందుకైనా మంచిదని నేను కూడా ఇది చెప్పానన్నమాట. మనం ఎందుకైనా మంచిదని అతి తెలివితేటలు చూపిస్తూ ఉంటాం, అప్పుడప్పుడు బాగుంటుందిలేండి, అప్పుడప్పుడు అయిపోతుంది కానీ ఇలాంటి విషయాలు ఎప్పుడైనా అక్కడ దొరకనప్పుడు మనం ఇవి తీసుకెళ్ళామనుకోండి మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఫుడ్ దొరకలేనప్పుడు మన ఇంట్లో ఫుడ్ తీసుకెళ్ళామనుకోండి, ఎందుకైనా మంచిదని తీసుకొచ్చానండి బిస్కెట్లు అని నేను అంటూ ఉంటాం ట్రైన్లో. భలే ఉంటుంది ట్రైన్స్లోని లేదంటే బస్సులోని జర్నీ చేసేటప్పుడు ఇలా మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అదేంటో కానీ కదండి. మరి మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చెప్పాలని అనుకుంటే సరదాగా కాసేపు ప్రోగ్రామ్కి కాల్ చేస్తూ ఉండండి. టాపిక్ ఏంటంటే ఎందుకైనా మంచిదని ఒక రాయి వేసి చూసా అంటూ ఉంటాం, దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు, అంటే ఎలాంటి సందర్భాల్లో ఇలాంటి మాటను ఉపయోగిస్తూ ఉంటారన్నది ఈ టాపిక్. దీన్ని ఫన్నీ వేలో చెప్పడానికి మీరు కాల్ చేసేస్తూ ఉండండి. నేను చెప్పిన నంబర్స్కి మరొకసారి నంబర్స్ రిపీట్ చేస్తున్నాను, 0891-272-7244, మరొక నెంబర్ 0891-272-7288. ఎందరి కోసం మరొక సాంగ్ వచ్చేస్తోంది, విని ఎంజాయ్ చేయండి. సాంగ్ ఏ సినిమా నుంచి అంటే ఊసరవెల్లి.

ఎస్ లిజనర్స్ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. మరికొద్ది క్షణాల్లో జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 20th ఎడిషన్ యొక్క తాజా సమాచారాన్ని వింటారు. లైవ్ అప్డేట్స్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వైజాగ్ స్కూల్ ఎస్ట్ ఎఫ్ఎం స్టేషన్ 102 FM రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు. ప్రజెంట్ మన స్టూడియోలో క్లాక్ చూపించేస్తోంది 4:37:07 కావస్తోంది. సరదాగా కాసేపులో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎందుకైనా మంచిదని ఒక రాయి వేసి చూసా అని మీరు ఎలాంటి సందర్భాల్లో అంటూ ఉంటారు అనేది టాపిక్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
4: హలో.
3: హలో, నమస్తే అండి. మీ పేరు?
4: నమస్తే. ఏమండి, ఆంధ్ర శివాని గారు, హ్యాపీ హ్యాపీ వెల్కమ్.
3: మీరేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. సత్యారెడ్డి గారు అనుకుంటా.
4: నేనండి, ఆ రాయి మీ మీద వేసానండి. సెప్టెంబర్ 29 ఈ నెలనే.
3: ఇంకా 29 ఉంది. అవును,
4: ఇంకా 3 రోజులు కదండి.
3: అవును,
4: ఆ రోజున కాకలిసిందండి.
3: కాకి ఇంకా 29 రాలేదు కదా.
4: 3 రోజులు కదండి, 3 రోజులు ముందు చెప్పేస్తాను.
3: ఓకే,
4: అడ్వాన్స్ 360 రోజులకే నాకు 332 రాయి తగిలిందండి.
3: ఓకే,
4: సంవత్సరానికి అండి.
3: ఓకే, అంటే మీరు సంవత్సరం మొత్తం మాట్లాడారనమాట మన ఎఫ్ఎం రెయిన్బోలో.
4: అవున, చిన్నప్పుడే కాలం ఉండదు కదా, కాలువ.
3: అవునండి,
4: దాంట్లో రాయి రాయికి దారం కట్టాను, అందులో వేసానండి.
3: ఓకే,
4: అది లోతు తోన్నాకి.
3: ఓకే ఓకే,
4: లోతు ఎక్కువ తెలుస్తే లోతు ఎక్కువ మానేస్తామండి.
3: అవును అవును, ఓకే, సూపర్ అండి, చాలా బాగా చెప్పారు.
4: ఓకే,
3: బాయ్ అండి, బాయ్, ధన్యవాదాలు, చక్కగా మాట్లాడారు. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో,
5: హాయ్ శివాని.
3: హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు?
5: సుమలత, కాకల్లో నుంచి.
3: ఓకే, మా సుమలత గారు ఫోన్ చేసేసారు, ఇప్పుడు చెప్తారు. కమాన్, రెడీ, చెప్పండి. ఎందుకైనా మంచిదని ఒక రాయి వేసి చూసా.
5: మీరు చెప్పండి, నా గురించి ఏదో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా.
3: ఇప్పుడు ఎందుకు చెప్పాను తెలుసు, ఎందుకైనా మంచిదని మా సుమలత గారు ఫోన్ చేశారు అని చూడండి, అది రాయి వేసా ఎందుకంటే మీరు బాగా చెప్తారని. కానీ మీరు ఇంకా నన్నే క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకంటే అప్పుడు మీకు అంటే అభిమానంతో మనం కొన్ని సంపాదించవచ్చు కదా, అందుకోసమని. ఆ అభిమానం నేను ఎప్పుడు చూపిస్తానండి, మీరు ఎప్పుడు చూపిస్తారు, నేను ఎప్పుడు చూపిస్తా, కామనే. అదే నేను రాయి వేసాను అనమాట వెంటనే, అంటే మీరు చెప్పేస్తారని. కానీ నన్ను తిరిగి అడిగారు, సర్లేండి, మీరే గెలిచారు. చెప్పండి సుమలత గారు, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ.
5: నేను ఇంకా చెప్పలేదు.
3: మరి చెప్పండి, ఇంక ఇదేనేమో అనుకుంటున్నా, అంతేనా అన్న, అందుకోసమే.
5: అయితే నేను పెళ్ళైన తర్వాత టీచర్ గా చెయ్యాలి అనే ఒక ఆలోచన వచ్చింది.
3: ఓకే,
5: అంటే ఇంగ్లీష్ హిందీ ఏవేవో అప్పుడు నాకు భయం అనమాట, చెప్పకపో లేదా అని అనుకున్నాను.
3: ఓకే,

0: చేశాను. పర్వాలేదు, కొద్దిగా ఇంగ్లీష్ హిందీ అయితే కొద్దిగా ఆ సబ్జెక్ట్ తీసుకోలేదు కానీ పర్వాలేదు.
1: జరిగిందే కదా. ధన్యవాదాలు సుమలత గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో
2: హలో
1: హలో, గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ ఈవినింగ్ అండి, అగనంపూర్ నుంచి నూకరాజ్ అండి.
1: నూకరాజు గారు ఏం చేస్తుంటారు?
2: ఏండి
1: ఏం చేస్తుంటారు?
2: ఇంటి దగ్గర ప్రస్తుతం ఖాళీ అండి.
1: జనరల్ గా ఏం చేస్తుంటారు అని అంటున్నాను.
2: జనరల్ గా అంటే ఇప్పుడు నేను బ్లైండ్.
1: ఏమంటున్నారు?
2: నేను బ్లైండ్, టోటల్ బ్లైండ్.
1: ఓకే ఓకే, చెప్పండి.
2: అందుకని ప్రస్తుతం ఇంటి దగ్గరే.
1: ఓకే ఓకే.
2: ఒక 3 సంవత్సరాల బట్టి కళ్ళు కనపడలేదు, అంత ముందు అయితే వర్క్ చేసుకునేవాడిని.
1: ఓకే.
2: అయితే 2000 మేడం గారు, ఇప్పుడు ట్రాఫిక్ చెప్పడానికి 2012 లేదా 2013లో గాని మహాకుంభమేళ వచ్చిందండి.
1: ఓకే.
2: ఆ మహాకుంభమేళకి కాశీ ఇంకొకరితో పాటు వెళ్ళామండి. వెళ్ళి ఆ యాత్ర చూసుకొని ఇంటికి వచ్చేసాము. చాలా మంది నన్ను మరి మమ్మల్ని తీసుకెళ్ళని అడిగారండి.
1: ఓకే.
2: సరే అని చెప్పేసి నేను ఒకసారి వెళ్ళి వచ్చాను. హిందీ పూర్తిగా రాదు, కొంత కొంత మాత్రమే వచ్చాను.
1: అవునులేండి.
2: సరే అని చెప్పేసి అలాగా ఒకళ్ళు ఇద్దరిని కూరిస్తే అలాగా ఒక 10 మంది వరకు ఇంచుమించు ఫస్ట్ షాట్ తీసుకెళ్ళినప్పుడు 10 మంది వరకు కూడారండి. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి భార్య భర్తలు గాని లేక సింగిల్ గా ఉన్న ఆడవాళ్ళు గాని.
1: ఓకే.
2: వాళ్ళని టికెట్లు బుక్ చేసి తీసుకెళ్ళానండి. తీసుకెళ్లి ఎలాగో సక్సెస్ గా యాత్ర అంతా చూపించి చుట్టుపక్కల తీసుకొచ్చాం. మళ్ళీ రామేశ్వరం తీసుకెళ్ళమన్నారండి.
1: ఓకే.
2: రామేశ్వరం కూడా తీసుకెళ్ళానండి.
1: ఇప్పుడు మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. టాపిక్ రిలేటెడ్ అనిపించట్లేదు నాకు అసలు.
2: అదే అండి, మరి నేను ఒక రాయడం అంటే మరి చూపించగలనా లేదా అని డౌట్.
1: ఓకే. అంటే మీకు అంటే అసలు అన్ని చూపించగలనా లేదా అన్ని ప్లేసెస్ అని మీకు అనిపించింది?
2: అనిపించి ఇల్లు తీసుకెళ్ళమనగానే సరే చూద్దాము అని ఒక రాయేసి వీళ్ళందరినీ బుక్ చేసి తీసుకెళ్లాను.
1: మొత్తానికి సక్సెస్ఫుల్ అయింది.
2: సక్సెస్ అయింది. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 2023 వరకు సుమారుగా ఒక 10-15 సార్లు వాళ్ళని అటు ఇటు రామేశ్వరం కాశీ కూడా తిప్పానండి చాలా మంది.
1: చాలా గ్రేట్ అండి, ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి అంటే
2: 50 మంది వరకు తీసుకెళ్ళానండి ఒక్కొక్క ట్రిప్.
1: చాలా గ్రేట్ అండి. ఇంకా మీరు
2: అయిందండి,
1: మీరు ఇంకా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా మీరు హెల్దీగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నూకరాజు గారు. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఓకేనండి. ఎస్ లిజినెస్, మరి మీరు కూడా టాపిక్ విన్నారు కదా, ఎందుకైనా మంచిదని ఒక రాయి వేసి చూసానని అంటూ ఉంటాము. ఎలాంటి సందర్భాల్లో మీకు ఇలా అయింది అన్నది టాపిక్ ఫన్నీగా చెప్పండి, కాల్ చేస్తూ ఉండండి నేను చెప్పిన నంబర్స్ కి. ఇప్పుడైతే పోటుగాడు సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో.

0: ఎస్ లిజనర్స్, మనం ఉన్నాం సరదాగా కాసేపులో. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో.
1: హలో, హాయ్ మేడం.
0: హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: బాగున్నారు మేడం? నా పేరు నాగరాజ్ మేడం.
0: నాగరాజ్ గారు, నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఓ, బాగున్నారని అడగడానికి ఫోన్ చేసినట్లుంది. ఎనీవేస్, మరి మీరు కూడా కాల్ చేసి మాట్లాడాలి అని అనుకుంటే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్, హలో. హలో, ఓకే, ఇది కూడా కట్ అయింది. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం అనుకుంటూనే ఉంటాం కదా, చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఎందుకైనా మంచిదని ఒక రాయి వేసి చూసా అని అంటూ ఉంటాం. ఎలాంటి సందర్భాల్లో అంటే, మనకు కావాల్సిన దానికోసం, అంటే అక్కడ ఏదో అబద్ధం చెప్పడం, లేదు అంటే వాళ్ళని ఏదో ఇంప్రెస్ చేయడానికి ఏదో ట్రై చేస్తూ ఉంటాం. ఇలా ఎందుకైనా మంచిది, ఒకసారి ఈ వార్త వాళ్ళ చెవిని పెడితే ఎప్పుడైనా అవకాశం ఇస్తారేమో అన్నట్టు దేనికైనా మనం ట్రై చేస్తూ ఉంటాం. అలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అన్నది ఈరోజు టాపిక్. హలో.
2: హలో, నమస్తే మేడం. బాగున్నారా? చాలా
0: అవునా, చాలా ఫీల్ అవుతున్నట్టున్నారు నేను రాలేదని.
2: మరి కాదా?
0: అయ్యయ్యో, అందుకే వచ్చానండి. ఆగ మేఘాల మీద
2: మీ అసలు మీ టోన్ అయితే చాలా బాగుంటదని ఆనందిస్తాం మేము. అందుకే సరదా మాట మీరు వచ్చారు.
0: నిజంగానే అండి, సరదాగా ఫీల్ అవుతున్నాను. నేను కూడా చాలా బాగా చెప్తారు. థ్యాంక్ యూ. చెప్పండి మీ పేరు.
2: నా పేరు మత్స్యరావుని, ఎల్మెంట్లీ పెద్దపల్లి జిల్లా అనకాపల్లి.
0: ఓకే రమణ గారు, మరి ఎప్పుడైనా ఎందుకైనా మంచిదని ఒక రాయి వేసి చూసాను, మీరు ఎప్పుడు అంటూ ఉంటారు?
2: చుట్టూ గాజువా సినిమాకి వెళ్ళామండి. మా ఫ్రెండ్ ఏమో అలా వాళ్ళ దగ్గరకు వచ్చేస్తాడు, వెళ్ళాం ఇద్దరు.
0: ఓకే,
2: వెళ్తే ఒక ఆయన ఏమో జాంకాయలు జాంకాయలు అని చెప్పేసి కొండమని బతిమాలతాడు. కొండమని బతిమాలి తీరు టికెట్లు దొరకవు అని చెప్పేసి ఆదాలు పోతుంటే, ఏంటి కొనండి కొనండి అంటే ఎందుకు మీద అని చెప్పేసి నాలుగు జాంకాయలు కొన్నాను.
0: ఓకే,
2: మీరు ట్రాఫిక్ ఇచ్చిన కానీ అదే చెప్దాన్ని మీకు నాకు మనుషులకు.
0: ఓకే, ఎందుకైనా మంచిదని మీరు సినిమా హాల్లోకి పట్టుకుని వెళ్ళిపోయారనమాట, స్నాక్స్ లాగా.
2: వెళ్తే సినిమాలో అంటే సినిమా బాగుందని చెప్పి జాంకాయల మీద నాగలేదు, సినిమా చూసాము నాలుగు సార్లు కరెంట్ పోయింది. ఏంటి ఏసీ ఏంటి చిన్న చిన్న గంటలో కరెంట్ పోవడం ఇది బొమ్మలాగా అని చెప్పేసి చూస్తుంటే ఓనాగాలి వచ్చేసి
0: అయ్యో
2: అక్కడ కూడా కొట్టులు లేవు.
0: ఓకే ఓకే, అయితే నాకు తెలుసు మొన్న మూడు రోజులు వర్షం పడింది, ఎప్పుడు వచ్చేసారు ఏంటి మీరు?
2: ఇప్పుడు కాదండి, చాలా లాభండి అది. జాకాయలే గదానే మాకు.
0: ఓకే, ఎందుకైనా మంచిదని అలా తీసుకెళ్ళడం వల్ల మీకు ఇబ్బంది లేకుండా తిన్నారనమాట. ఎనీవేస్
2: అండి, చెప్పండి, మాకు జ్ఞాపకం వచ్చింది.
0: ఓకే, ధన్యవాదాలు రమణ గారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: ఎన్ఎన్ శ్రీరావు, శ్రీరామారి మేడం.
0: ఎన్ఎన్ శ్రీరావు గారు, మరి మీరు ఎప్పుడైనా ఎందుకైనా మంచిదని ఒక రాయి వేసి చూసా అని ఎప్పుడు అంటూ
1: మేడం,
0: ఉంటారు.
1: ఎందుకు మంచిది? లూజ్ మోషన్ టాబ్లెట్లు తీసుకెళ్తాను మేడం.
0: ఏమంటున్నారు?
1: లూజ్ మోషన్ టాబ్లెట్లు ఫస్ట్ తీసుకెళ్తుంటాను.
0: ఓకే, బాగా చెప్పారు నిజంగా. ఎందుకంటే మనం మన తెలుగు వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం టాబ్లెట్స్ తీసుకువెళ్ళి ఇవి మాత్రం చాలా సేఫ్ సైడ్ తీసుకెళ్తూ ఉంటాం కదా.
1: అలవాటు
0: చాలా మంచి టిప్
1: అయినా
0: కూడా అనమాట, మాకు ఈరోజు ఒక మంచి టిప్ కూడా చెప్పారు. ఓకేనండి,
1: థ్యాంక్ యూ
0: థ్యాంక్ యూ
1: మేడం.
0: అండి. మరి మీరు కూడా మాట్లాడాలి అని అనుకుంటే ఎందుకైనా మంచిదని ఒక రాయి వేసి చూసా అని మీరు ఎలాంటి సందర్భాల్లో అంటారు అన్నది టాపిక్. ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో,
2: శివాని గారు, గుడ్ ఈవినింగ్.
0: వెరీ గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
2: శిరీష ఫ్రమ్ నాయుడుపేట.
0: శిరీష గారు చెప్పండి, మీరు ఎప్పుడైనా ఎందుకైనా మంచిది అని ఒక రాయి వేసి చూసాను ఎప్పుడు అంటూ ఉంటారు?
2: అంటే షాపింగ్ కి వెళ్ళేటప్పుడు చీరల విషయంలో ఆ చీర మనకి నచ్చింది అనుకోండి, ఆ చీర వాళ్ళకి ఎలాగో ఒకలాగా ఏదో మాయమాటలు చెప్పి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్
0: నాకు
2: ఏంటంటే
0: అర్థమైంది.
2: నెక్స్ట్ ఏంటంటే మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు అంటే ప్లేట్లలో బాక్సుల్లో వేసి ఇస్తాం కదా,
0: అవునవును,
2: వీధిలో వాళ్ళు అయితే మనకి ఈ రోజు కనిపిస్తారు కాబట్టి మాట్లాడుతాము. అంటే నేను అప్పుడు అంటూ ఉంటాను, వాళ్ళు తిరిగి ఇవ్వడానికి నేను అంటుండే వాళ్ళకి అలా ఉన్న బోర్లు ఇచ్చారు బాక్స్ తోని ఇచ్చేయాలి అని అంట. వాళ్ళకి వాళ్ళకి అప్పుడు మీరు కూడా ఇచ్చారు కదా అని మనసులో అనుకుంటారు కదా, వెంటనే ఇస్తారన్నమాట.
0: పెద్ద ప్లానే. బాగుందండి, బాగుంది, నైస్, బాగా చెప్పారు, థ్యాంక్ యూ. నిజంగానే శిరీష గారు అన్నట్లు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకు ఆ డ్రెస్సో చీరో నచ్చిందనుకోండి, అక్కడే వేరే ఆవిడకి నచ్చింది, అది ఆవిడ ఆల్రెడీ పట్టుకుంది, మనం ఏం చేస్తామంటే ఏమని కావాలి, కానీ ఆవిడ ఇవ్వదు కదా. ఆవిడ ఏమంటారంటే పక్కోళ్ళు ఎందుకు అదేం బాగాలేదు, అదెందుకు వేస్ట్, ఇంకో చీర చూద్దాం అని చెప్పేసరికి ఆవిడకి అనిపిస్తుంది, నెగిటివ్ అనిపిస్తుంది, ఓహో నేను తీసుకుంది బాగాలేదా అని చెప్పేసి వదిలేస్తారనమాట. ఇది ఒక ట్రిక్ నిజంగానే, మంచి బాగా చెప్పారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక సాంగ్తో మరి కంటిన్యూ చేసేద్దాం మన ప్రోగ్రామ్ని. స్టే ట్యూన్ టు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. బంగారం సినిమా నుంచి ఈ టైటిల్ సాంగ్ మీకోసం.
3: మనవాడు వచ్చాడో, మెరుపల్లె వచ్చాడో, దమ్మున్న చిన్నోడో, దుమ్ము దులిపేస్తాడో.

0: ఎస్, మనం ఉన్నాం సరదాగా కాసేపులో. నెక్స్ట్ లాస్ట్ లకి కాలర్. హలో హలో
1: హలో శివాని మేడం, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మగల్తూరు.
0: సుబ్రహ్మణ్యం గారు చెప్పండి.
1: నాలుగు వచ్చారు.
0: అవునండి
1: మేడం, మిస్ మెయిల్ బాగుంటుంది.
0: థ్యాంక్ యూ అండి.
1: మేడం ఈ టాపిక్ వచ్చేసి, నేను మొన్న హైదరాబాద్ వెళ్ళాను మేడం. యాక్చువల్గా నా ఫోన్ నెంబరు పట్టుకెళ్తే అక్కడ సిగ్నల్ ఉండదు అనమాట. నేను ఎందుకైనా మంచిదని, జ్యూయల్ సిమ్ నాది, రెండు యాక్సెప్ట్ చేస్తుంది. వేరే సిమ్ కూడా పట్టుకెళ్ళాను అక్కడ, అది పనిచేసింది మేడం.
0: ఓకే, సూపర్ అండి. ఇది మాత్రం మంచి టిప్ నిజంగా, ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో మనకి సిగ్నల్ ఉండదు ఆ నెట్వర్క్. మనం బాగా పనిచేసేది ఇంకొక నెట్వర్క్ తీసుకెళ్లాం అనుకోండి, ఇందుకైనా మంచిదని యూజ్ అవుతుంది నిజంగానే. చాలా మంచి టిప్
1: చెప్పారు.
0: ఓకే అండి, బాగుందండి, థ్యాంక్ యూ. ఎస్, మరి మరో కాలర్ ని పలకరించేద్దాం. హలో.
2: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. పేరు?
2: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: నాగేశ్వరరావు గారు, ఎందుకైనా మంచిదని ఎప్పుడైనా ఒక రాయి వేశారా?
2: ఇసరండి, ఇసరడం తాగడం అన్ని అయిపోయాయండి.
0: అంతే
2: అయితే ఏ విధంగా తగిలిందో చెప్పారండి. ఒకసారి సంబరానికి నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళామండి.
0: ఓకే,
2: చూడండి భారీ ఎత్తున అవుతాయి కదా, గైరం సంబరాలు
0: అయ్యాయి.
2: అలా సంబరానికి వెళ్తే అక్కడ ఈ లాటరీ పెట్టి సైకిల్, బైక్, టీవీ ఇలాంటివన్నీ టికెట్లు అమ్ముతున్నారండి.
0: ఓకే,
2: అమ్మితే మా ఫ్రెండ్స్ అంతా అన్నారు అవి పలకో ఎందుకు అలా ఇలాగ అన్నారండి.
0: పలకో
2: 20 రూపాయలు కదా, బోల్లే ఒక రాయి చూద్దాం. ఇదే డైలాగ్
0: అక్కడ
2: చూద్దాం, ఒక రాయి చూద్దాం ఏదో అవుతుంది అని చెప్పేసి అంతే అది నేర్చు అన్నారు. 20 రూపాయలు కట్టానండి, అది సైకిల్ వచ్చిందండి. అందులో
0: చూసారు మీరు వేసిన రాయి నిజంగానే ఫలించింది, సూపర్.
2: రాయి తగిలిందండి
0: నిజంగానే, బాగుందండి చాలా. అప్పుడప్పుడు సబ్బులు వస్తాయి, మనం ఇచ్చిన డబ్బులకి సబ్బులు వస్తాయి. ఓకే, బాగుందండి, చాలా ఫన్నీగా కూడా ఉంది, మాకు గుర్తు చేశారు మళ్ళీ అన్ని. థ్యాంక్ యూ. ఎస్ లిజనర్స్, మరి ఈ రోజు సరదాగా కాసేపులో నేను ఇచ్చిన టాపిక్ మీద చాలా మంది చాలా చక్కగా మాట్లాడారు, అందరికి మరొకసారి థ్యాంక్ యూ చెప్పేస్తూ మన కార్యక్రమాన్ని కంక్లూడ్ చేద్దాం. మరొక మంచి పాటతో, తుంటరి సినిమా నుంచి ఈ సాంగ్తో కార్యక్రమాన్ని కంక్లూడ్ చేసేద్దాం. స్టే ట్యూన్డ్ 102.1 FM రెయిన్బో.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు ఆనందించు, అందరికీ పంచు. మనమున్నాం యువవాణి కార్యక్రమంలో. యువవాణి యువజనుల కార్యక్రమానికి అందరికీ స్వాగతం.

0: ఎస్ లిజినెస్, మనమున్న మీ యువవాణి కార్యక్రమంలో మరి ఈ రోజు మన యువవాణిలో ఒక గెస్ట్ కూడా ఉన్నారు. ఇక ఈరోజు గెస్ట్ ఎవరు అంటే అసోసియేట్ ప్రొఫెసర్, ఆయనకి 12 సంవత్సరాల అనుభవం ఉంది. ఇంకా మనకి ప్రొఫెసర్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇంకా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం టీచ్ చేస్తున్నటువంటి శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. మరి శ్రీకాంత్ గారిని అడిగి మనం ఈ రోజు ఏంటి స్పెషల్ అనేది కూడా మీకు చెప్తాను మరి కాసేపట్లో. మరి ఈరోజు ఏంటంటే మనకి ఓల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే. మరి ఈ ఓల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే అంటే ఏంటి, దీనికోసం మనం మాట్లాడేసుకుందాం. హలో సార్, నమస్తే.
1: నమస్తే అండి.
0: సో మా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి స్వాగతం మీకు.
1: థ్యాంక్ యూ అండి. అందరు ముందుగా రెయిన్బో ఎఫ్ఎం శ్రోతలందరికి కూడా నమస్కారం.
0: ఓకే సార్, చెప్పండి సార్, మరి మీరు ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు సార్, టీచింగ్ ఫీల్డ్లో?
1: నేను గత 12 సంవత్సరాలుగా నేను టీచింగ్ లో ఉన్నానండి.
0: ఓకే, సో మీరు చాలా యంగేజ్ లోనే మీరు టీచింగ్ ఫీల్డ్ లోకి వచ్చేసారు. ఎలా అసలు యంగేజ్ లో ఉన్నప్పుడు కొన్నాళ్ళు చేస్తారు, తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కొంతమందికి. టీచింగ్ ఫీల్డ్ అనేది కొంచెం డిఫికల్ట్ సార్, నాకు తెలిసినంత వరకు చాలా పేషెన్సీ ఉండాలి. సో మీకు ఎలా అనిపిస్తుంది?
1: అంటే ఒకసారి అలవాటు పడ్డాక ఇదే మన లైఫ్ అని ఒక పాయింట్ లో మనం ఫీల్ అవుతామండి. వన్స్ అది ఫీల్ అయ్యాక వర్క్ అనేది బోర్ కొట్టదు.
0: ఓకే, సో మీరు చాలా ఇష్టపడుతున్నారని తెలుస్తుంది మీ ప్రొఫెషన్ ని.
1: థ్యాంక్ యూ అండి.
0: ఎందుకంటే ఎప్పుడైనా ఇష్టపడితేనే వన్స్ మనం అది అలవాటు చేసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. ఎనీవేస్, మీకు కంగ్రాచులేషన్స్ సార్.
1: థ్యాంక్ యూ
0: సార్,
1: మేడం.
0: ఈ రోజు మరి మనం ఓల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అసలు జనరల్ గా తెలుసు ఎన్విరాన్మెంట్ అంటే, ఒకసారి మన శ్రోతలకి మీరు చెప్తారా?
1: యాక్చువల్ గా ఇది సెప్టెంబర్ 26, 2011 నుండి స్టార్ట్ చేశారండి ఈ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ వాళ్ళు, IFEH అంటారు.
0: ఓకే,
1: సో వీళ్ళు ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. సో మెయిన్ మోటివ్ ఏంటంటే మామూలుగా మనం అందరం కూడా హెల్తీగా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం.
0: అవును.
1: సో మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉంటాము, అలాగే మంచి డైలీ రొటీన్ అనేది ప్లాన్ చేసుకుంటాము. సో ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ కూడా మనం ఇంటర్నల్ గా మనం చేసుకోవడానికి. మనం ఇంటర్నల్ గా బాగుంటే సరిపోతుందా?
0: ఓకే,
1: మనం ఎంత మంచి ఇంటిలో ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకుని మనం బాగా మంచి ఆక్సిజన్ పీల్చుకున్నా, వన్స్ మనం వర్క్ లోకి వచ్చాక, ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు, కొంతమంది ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, పని మీద బయటకు వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఈ పొల్యూటెడ్ ఈ కాలుష్యం కూడిన గాలి పీల్చుకున్నప్పుడు వాళ్ళ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇది మేజర్ గా వీళ్ళు దీని మీద ఫోకస్ చేసి ఏం చేస్తారంటే, మన హెల్త్, ప్రజల యొక్క ఆరోగ్యం అనేది ఈ పర్యావరణం మీద కూడా ఆధారపడి ఉంటుందని చెప్పి ఒక ఉద్దేశంతో వీళ్ళు ఈ రోజున ఏం చేస్తారంటే, మనం బాగుండాలంటే మన పర్యావరణం, మన చుట్టుపక్కల పరిస్థితులు కూడా బాగుంటేనే మనం ఇంకా బాగుంటాం అనేది వాళ్ళ ఉద్దేశంతో మనం ఈ రోజు జరుపుకుంటున్నాం.
0: ఓకే, సో బేసిక్ గా ప్రజలు బాగుండాలి అంటే పరిస్థితులు, అంటే పరిసరాలు కూడా బాగుండాలి చుట్టూ కూడా.
1: ఇది ఏంటంటే ఒకదానికి ఒకదానికి అనుసంధానం అయి ఉంటాయండి. ఇప్పుడు మనం ఒక మంచి పార్క్ కి వెళ్ళాము, అక్కడంతా కూడా పరిశుభ్రంగా ఉంది, మంచి గాలి వేస్తుంది, చెట్లు చుట్టుపక్కల ఉన్నాయి. ఆ పార్క్ కి వెళ్ళాక మనం ఒక అరగంట గంట బాగా రిలాక్స్ అవుతాం, బాగా ఎంజాయ్ చేస్తాం, మన మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, మన మెదడు కూడా చాలా రిలాక్స్ ఫీల్ అవుతుంది అంతా.

0: మనకి ఒక గంట కూడా చాలా మంచి అనుభూతి ఉంటుంది మనకి.
1: అవును అవును.
0: అదే మనం ఒక 10 నిమిషాలు ఏదో ఒక సిరిపురం ట్రాఫిక్ జామ్ దగ్గర లేకపోతే మధ్యపాలెం దగ్గర ఆగిపోయాం అనుకోండి, ఒక 10 నిమిషాలు ట్రాఫిక్ లో ఆ చుట్టూ ఉన్న పొల్యూషన్ వల్ల కానివ్వండి, ఈ సౌండ్ పొల్యూషన్, ఈ ఆటోమొబైల్స్ చేస్తున్న హార్న్ సౌండ్లు కానివ్వండి, వీటిలో ఉన్నప్పుడు ఆ అరగంటకే మనకి తలనొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఒక రకమైన ఇరిటేషన్, ఒక రకమైన ఇబ్బంది అనేది మనకి మొదలవుతుంది కదండి.
1: అవునండి.
0: ఎందుకంటే మన పరిసరాలు మన ఆరోగ్యమే చాలా ప్రభావం చూపిస్తాయి. మంచి పరిసరాల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా తిమితంగా ప్రశాంతంగా ఉండగలరు.
1: ఓకే. సో నిజంగానే పరిస్థితులు, అదే పరిసరాలు అనేవి మనల్ని చాలా బాగా ప్రభావితం చేస్తాయి. అవును సార్. మరి ఎన్విరాన్మెంటల్ హెల్త్ అంటున్నాం, జనరల్ గా ఎన్విరాన్మెంట్ అంటే మనకి చుట్టుపక్కల పచ్చగా ఉండాలి, చక్కగా మీరన్నట్లు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కగా ఉండాలి, ప్లెజెంట్ గా ఉండాలి అక్కడ. కానీ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అంటే ఏంటి సార్?
0: ఈ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అంటేనండి, మన చుట్టూ ఉన్న పరిసరాలని మనం ఎంత కొంత ప్రభావితం చేస్తాం. ఇది ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. మనం పరిసరాలని ప్రభావితం చేస్తాం, పరిసరాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. ఇందాక చెప్పిన ఉదాహరణలో పరిసరాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి అన్నది నేను చెప్పాను.
1: ఇప్పుడు
0: మనం చేసే పనుల వల్ల పరిసరాలు ఎలా ప్రభావితం అవుతాయి, లైక్ మనం చెప్పుకుంటున్నట్టు ఈ వాతావరణ కాలుష్యం కానివ్వండి, ఈ నేల కాలుష్యం కానివ్వండి, జల కాలుష్యం కానివ్వండి, ఇవన్నీ కూడా మానవుని కార్యాచరణల వల్ల జరిగేవి.
1: అవును.
0: మనం ఇప్పుడు చేస్తున్న పారిశ్రామికీకరణ, ఇండస్ట్రియలైజేషన్ కానివ్వండి, లేదంటే మన అర్బన్ పాపులేషన్ పెరగడం వల్ల కానివ్వండి, మనం ఏం చేస్తున్నాం, మన చుట్టూ ఉన్న ఒక ప్రశాంతమైన జీవావరణాన్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం, మనం ఇబ్బంది పెడుతున్నాం వాటిని.
1: ఓకే.
0: సో దాని వల్ల ఏమవుతుందంటే ఆ వాటిలో జరిగే పరిణామాలు అనేవి మన హెల్త్ మీద, మన ఆరోగ్యం మీద అవి ప్రతికూలంగా మారుతున్నాయి అన్నమాట. అందుకనే మనకి ఈ చలికాలంలో మనకి ఈ శ్వాసకోశ ఇబ్బందులు కానివ్వండి, అలాగే ఈ వాతావరణ మార్పుల వల్ల వేసవికాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడం కానివ్యండి, ఇప్పుడు మనం రీసెంట్ గా మనం ఫేస్ చేస్తున్న ఎల్నినో ప్రాబ్లం కానివ్వండి, అదృష్టవశాత్తు గత 3 రోజుల్లో మంచిగా మనకి వర్షాలు పడి ఒక సంవత్సరం వరకు మన విశాఖపట్నానికి నీటి అద్దరు లేకుండా జరిగింది.
1: అవునండి.
0: ఓ పొరపాటున ఇది కనుక మనకి కొంచెం లేట్ అయినా లేదంటే ఇంకేదైనా జరిగినా సరే మనం తీవ్ర కరువును ఎదుర్కోవాల్సి వచ్చేది. అంటే మానవుని యొక్క కార్యకలాపాలు ప్రకృతి మీద చూపిస్తున్న విషయాలు అన్నమాట. ఈ ఎన్విరాన్మెంటల్ హెల్త్ లో భాగంగా మనం కూడా ఏం చేయాలంటే మన పరిసరాలని, మన పర్యావరణాన్ని మనం మెరుగుపరుచుకుంటే ప్రకృతి మళ్ళీ మనకు అది తిరిగి ఇస్తుంది. అది మంచి ఆహారం రూపంలో కానివ్వండి, మంచి గాలి రూపంలో కానివ్వండి, మంచి నీరు రూపంలో కానివ్వండి, మన ప్రకృతికి 10 ఇస్తే ప్రకృతి మనకు 100 ఇస్తుంది. పోతే మనం చేసేది ఏంటంటే ప్రకృతి నుండి 100 తీసుకుంటున్నాము, ప్రకృతికి 10 ఇవ్వడానికి కూడా మనం ఆలోచిస్తున్నాం.
1: అవును సార్, అవును.
0: మారాలంటే మార్పు ఉంది సొసైటీలో. మనం చూస్తున్న వాటిలో ఈ ప్రభుత్వ పనులు కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, లేదంటే స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, లేకపోతే కొన్ని అపార్ట్మెంట్ ఆర్గనైజేషన్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కొంతవరకు పర్యావరణానికి ఏదో రకంగా హెల్ప్ చేద్దాం అని చేస్తున్నారు. అవి సరిపోవు. ఇంకొంచెం పకడ్బందీగా మనం అవన్నీ కార్యాచరణలో పెట్టుకుంటే మనకి ముందు తరాలకి మంచి సస్టైనబిలిటీ డెవలప్మెంట్ అనేది మనం ఇవ్వగలం.
1: ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. మీరు అన్నట్లు మనం పర్యావరణాన్ని అంటే జనరల్ గా మనం చదువుకోవడానికి వినడానికి మాత్రమే చేస్తున్నాం, కానీ ప్రాక్టికల్ గా మనం పర్యావరణాన్ని చాలా వరకు కాపాడుకోలేకపోతున్నాం మీరు అన్నట్టు.
0: అవునండి.
1: సో పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే జరిగే నష్టాలు ఏంటంటారు?
0: పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే మనకి ఇప్పుడు మనం ఈ వాతావరణంలో జరుగుతున్న మార్పులు మనం చూస్తూనే ఉన్నాం కదండి.
1: అవును సార్.
0: ఎల్నినో ప్రభావం అని ఎక్కువ చెప్తున్నారు. అలాగే మనకి భూగర్భ జలాలు అడుగండిపోతున్నాయి విశాఖపట్నంలో అని, అలాగే మొన్న నేపాల్లో వచ్చిన వరదలు కానివ్వండి, ఆకస్మిక వరదలు, అవి ఎందుకు హిమానీ నదాలు కరిగిపోయి అక్కడ ఉన్న లోయల్లో నదిలో కలిసిపోయి చుట్టుపక్కల గ్రామాలని ముంచేసాయి. హిమాలయ నదులు అవన్నీ కరిగిపోవడానికి ఒక రకంగా ఈ వాతావరణ కాలుష్యం కూడా ఒక కారణం అవుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ అని కానీ, ఈ ఆటోమొబైల్స్ వీటి వల్ల, ఈ గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల ఏంటంటే ప్రకృతిలోని ఈ ఋతుపవనాల మీద వాటి ప్రభావం ఉంటుంది. సో అందువల్ల ఏమవుతుందంటే ఈ వాతావరణంలో ఆకస్మిక మార్పులు రావడం కానివ్వండి, సముద్రాల ఉష్ణోగ్రత కారణం కానివ్వండి, ఈ రకమైన మార్పుల వల్ల ఏంటంటే మనకి పంటల దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది, అలాగే మనకు కావాల్సిన న్యాచురల్ రిసోర్సెస్ సహజ వనరులు సహజ వనరులు తగ్గిపోతూ ఉంటాయి. సో వీటి వల్ల మనకి ఈ ఫలితాల వల్ల ఏంటంటే ముందు ముందు తరాలకి అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అంటే కొరతను ఎదుర్కొంటాం. ఇప్పుడు వాటర్ బబుల్ తెచ్చుకోవడం

0: మీద ఆధారపడుతున్నాం. మరి భవిష్యత్ సంగతి ఏంటండి, ఇప్పుడు మనం వీటిని నీటిని మనం ఇంకుడు గుంతలు అవి పెట్టి వర్షపు నీటిని మనం సహకరించుకోకపోయినా, లేదంటే నీటిని మనం పొదుపుగా వాడుకోకపోయినా, రాబోయే తరాలకి మనం ప్రకృతిని అందించే మనం ఇవ్వలేము. మనం మళ్ళీ కోసం ఏదో ఒక కృత్రిమమైన దాని మీద ఆధారపడాల్సి
1: ఉంటుంది. సో
0: చాలా ఇబ్బంది.
1: మరి మనం ఏం చేస్తే, ఏం చేయడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయంటారు?
0: ఇవి మన కార్యకలాపాల్లో నేను ఒక్కడిని చేస్తే ఏమవుతుంది, మిగిలిన వాళ్ళందరూ చెయ్యట్లేదు కదా అనే ఒకటి వాతావరణం గురించి కానీ పర్యావరణం గురించి కానీ మనం తీసుకునే దాంట్లో ఎక్కువగా వినపడే మాట అండి. అంటే మనకి ఉదాహరణ తీసుకున్నట్టయితే, ఇప్పుడు డస్ట్బిన్ ఉంటుంది వీధిలో, మన ఇంట్లో డస్ట్బిన్ తీసుకెళ్ళి అక్కడ కొంతమంది అది ఒక మంచి ప్రాక్టీస్ అని చేస్తూ ఉంటారు. కొంతమంది ఎవరున్నారు అని చెప్పి పక్కన ఎక్కడ కూడా డంప్ చేసేస్తూ ఉంటారు. సో నేను ఒక్కనే కదా ఇక్కడ పడేసాను, మిగిలిన వాళ్ళందరూ డస్ట్బిన్ లో వేస్తున్నారు కదా అని అనుకుంటారు. కొన్ని రోజులు పోయేసరికి ఆ డస్ట్బిన్ నీట్ గా ఉంటుంది, ఈ పక్క ప్లేస్ డస్ట్బిన్ లో తయారవుతుంది. సో మనం ప్రకృతిలో మన కార్యకలాపాలన్నీ కూడా ఆ రకంగా జరుగుతున్నవి. వీటి మీద కొద్దిగా గవర్నమెంట్ కంట్రోల్ అనేది ఉండాలి, అలాగే సీరియస్ యాక్షన్స్ అనేవి తీసుకుంటే కొంతవరకు చెయ్యాలి. వీటన్నిటికన్నా ముందర మనలో ఒక రకమైన అవేర్నెస్ అనేది ఉండాలండి. ఇది మన నేల, ఇది మన ప్రాంతం, దీన్ని మనం కాపాడుకోవాలి, దీనికి పర్యావరణాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి, పర్యావరణాన్ని పచ్చగా చేసుకోవాలనే ఒక ఉద్దేశం అందరిలోనూ ఉంటే ఇది మనం చేయగలమండి.
1: ఇక మరి మనం వింటున్నట్లుగా విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే, అంటే ఎక్కడ చాలా చోట్ల ఈ సమస్య ఉంది, కానీ ముఖ్యంగా ఈ ప్లేస్ గురించి మాట్లాడుకుంటే నీటి ఎద్దడి ఉంది అంటున్నారు. కారణం దేనికంటారు, ఈ ఈ కొరత రావడానికి కారణం ఏంటంటారు?
0: మన విశాఖపట్నానికి అండి,
1: ఎక్కడైనా నీటి ఎద్దడి అంటే నీరు లేకపోవడానికి కారణం ఏంటంటారు?
0: ముఖ్యంగా ఏంటంటేనండి, సహజంగా ఉండే జల వనరులని మనం సరిగ్గా వాటిని కేర్ చేయకపోవడం అండి. అంటే వాటిని సరైన పరిరక్షణ కల్పించకపోవడం, జలాశయాల్లో పూడికలు దిగిపోవడం కానివ్వండి, అదొక పాయింట్. రెండోది విపరీతమైన జనాభా పెరుగుదల. సో మనకి మెయిన్ జల వనరులు అన్ని కూడా మనకి చుట్టుపక్కల ఉన్న ఈ ముట్టల్లో రిజర్వాయర్ అని కానివ్వండి, లేదంటే మేఘాద్రి గడ్డ కానివ్వండి, లేదంటే తాపూడి నుండి కానీ మనకి ఎక్కువగా నీళ్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఇవి వీటితోనే కాకుండా మనం మన ఎక్కువ శాతం మంది భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. మనం ఈ భూగర్భ జలాల కోసం విపరీతంగా బోర్లు 200 మీటర్లు 500 మీటర్లు అలా తవ్వుకుంటూ పోవడం వల్ల నీటి అద్దడి అనేది పెరుగుతుంది. దీన్ని తగ్గించుకోవాలనుకుంటే మేజర్ గా చేయాల్సిన పని ఏంటంటే, మనం అందరం కూడా ఈ ఇంకుడు గుంతలు ఉంటాయి కదండి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సోర్సెస్.
1: అవును సార్.
0: రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సోర్సెస్ ని మనం ఎక్కువగా డెవలప్ చేసుకున్నట్టయితే, ఏ అపార్ట్మెంట్ ఏ గేటెడ్ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ పరిసరాల్లో ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టుకుంటే వాళ్ళ పరిసరానికి తగ్గట్టుగా వాళ్ళ నీటి అదడిని తగ్గించుకోగలరు. సో ఎవరి ప్రాంతం వాళ్ళు చేసుకుంటే మొత్తం సిటీ మొత్తం కూడా ఆ రకంగా మనం చేసుకోవచ్చు.
1: ఓకే, ఇవన్నీ పాటిస్తే మనం మనకి నీటి ఎద్దడి కూడా ఎక్కడే కూడా ఉండదంటారు.
0: రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఒక మంచి ఇంపార్టెంట్ థింగ్ అండి. అలాగే నీటిని పొదుపుగా వాడుకోవడం, అనవసరమైన వాటికి వాడకుండా, అలాగే ఈ మొక్కలకి వాటికి వాడే వాటర్ని ఏవైతే మనం ఇంట్లో కూరగాయలు అవి కడగడానికి వాడతారో ఆ నెలనే గార్డెనింగ్ కి వాడుకుంటే మొక్కలకి మంచిగా పనికొస్తుంది, మనకి ఆ నీటి వాడకం అనేది తగ్గుతుంది. అంటే రీయూజ్ అనేది ఇంపార్టెంట్ అండి, తిరిగి వాడుకునేలా చేసుకోవాలి.
1: ఓకే, వృధా చేయకుండా రీయూజబుల్ గా ఉండాలి ఏదైనా సరే.
0: ఏదైనా సరే రీయూజబుల్ గా వెళ్తే మనకి కొంతవరకు వ్యర్థాలు అనేవి తగ్గుతాయి. లైక్ ప్లాస్టిక్ పొల్యూషన్ అయినా సరే మనకి అందులో చెప్పేది రీయూజ్ రీసైకిలేనండి. ఇంకో పొల్యూషన్ రిలేటెడ్ థింగ్స్ ఏంటంటే, ఈ ఎన్విరాన్మెంట్ కాకుండా హ్యూమన్ మేడ్ అంటే మనం చేసే పొల్యూషన్ ఎక్కువగా ప్లాస్టిక్ వేస్ట్ ఒకటండి, అలాగే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఒకటండి. ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది, గత 10 సంవత్సరాల నుండి ఎక్కడ పడితే అక్కడ ఎలక్ట్రానిక్ వేస్ట్ పెరుగుతూనే ఉంది. దానికి కారణం ఏంటంటే, మనకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మార్కెట్ లో చాలా విరివిగా దొరకడం వల్ల ఎవ్రీ ప్రతి సంవత్సరం కూడా ఐఫోన్ కొత్త మోడల్ వస్తూనే ఉంటది. కిందటేడాది ఏమో ఐఫోన్ 17 అన్నారు, ఇప్పుడు ఐఫోన్ 18 అంటారు, నెక్స్ట్ ఇంకో సంవత్సరం వచ్చరికి ఐఫోన్.
1: సో ఈ బ్రాండ్స్ లో మనకి రకరకాల

0: వెర్షన్స్ అనేవి వచ్చేయటం వలన కూడా.
1: ఏం చేస్తామంటే పాతది మనకి రోత అయిపోయడం, లేదంటే కొత్త దాని మీద ఉన్న మోజు వల్ల ఏంటంటే మనం మనకు అక్కర్లేకపోయినా సరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మనం ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటాం. మరి
0: ఓకే.
1: వాడబడి పరిస్థితి ఏంటి, వాటిని మనం స్క్రాప్ కి ఇచ్చేయడము లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. అవి కూడా ఏంటంటే మనకి తెలియకుండానే అవి కూడా ఒక రకమైన పొల్యూషన్ ని తయారు చేస్తున్నాయి మన పర్యావరణంలో.
0: ఓకే,
1: ఏంటంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ ని కూడా మనం చాలా
0: తగ్గించుకోవాలి.
1: అంటే రీసైకిల్ చేయడం కానీ, లేదంటే సెకండ్ హ్యాండ్ లో వాటిని అమ్మేసి వాటి బదులు ఇంకోటి చేసుకోవడం కానీ. కొంతమంది ఏం చేస్తారంటే ఇది 500 రూపాయలు కానీ ఎక్కువ సేల్ అవ్వదు, దీన్ని ఎందుకు ఎక్కడో డస్ట్బిన్ లో పడద్దాం అన్న ఉద్దేశం ఎక్కువ ఉంటుంది.
0: అవును.
1: అలా కాకుండా కొన్ని కంపెనీలు కూడా ఏం చేస్తుంటే, ఈ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలు ఈపీఆర్ అని ఫాలో అవుతూ ఉంటారండి, టెండర్ ప్రొడ్యూసర్ రూల్ అని ఉంటుంది.
0: ఓకే.
1: ప్రకారం ఏంటంటే వాళ్ళ దగ్గర తయారు చేసిన వస్తువులు వాళ్ళే కొంటూ ఉంటారు అన్నమాట తక్కువ రేటుకి సెకండ్ హ్యాండ్ కింద.
0: ఓకే.
1: అలా చేయడం వల్ల ఏంటంటే ఆ వేస్ట్ అనేది బయటకు వెళ్ళకుండా వాళ్ళు రీసైకిల్ చేసుకుని వాడుకునేలా ఉంటారు అన్నమాట,
0: ఓకే.
1: బాగుంటది.
0: ఓకే. సో ఇంకా మనం మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం శ్రీకాంత్ గారు. ఒక పాట విందాము జనతా గ్యారేజ్ నుంచి.
1: తప్పకుండా.

0: ఎస్, మనం ఉన్నాం యువవాణి కార్యక్రమంలో. మరి ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే సందర్భంగా మనతో పాటు అసోసియేట్ ప్రొఫెసర్, మనతో పాటు శ్రీకాంత్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మరి మనం ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి?
1: ఇప్పుడు మీరు వేసిన పాటలోనే సగం ఆన్సర్ ఉందండి.
0: అవును సార్,
1: అవును. మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ వారి సామాజిక బాధ్యత కింద తమ వంతు కృషి వాళ్ళు చేయాలి. అంటే నీరు పొదుగా వాడడం కానివ్వండి, లేదంటే ఆటోమొబైల్స్ అవసరం లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అవ్వడం కానివ్వండి, అలాగే అనవసరంగా విద్యుత్ వాడకం కానివ్వండి, గదిలో ఫ్యాన్ లైట్ వేసి వేరే గదిలో కూర్చుని ఏసీ ఆన్ చేసుకోవడం, అలాంటివి అంటే ఇవి మనం చేయగలిగే చిన్న చిన్న పనులు. మనం వెళ్ళి ఇప్పుడు ఇండస్ట్రీస్ ని మూయించేసి అక్కడికి వెళ్ళి మనం నదుల్ని వాటిని క్లీన్ చేయలేం కదా.
0: అవును,
1: ఒక సామాజిక బాధ్యత కింద ఏంటంటే మన చేతుల్లో ఉన్నంత వరకు మనం చేసుకోవడం, అలాగే మనం తీసుకునే ఆహారం వృధా చేయకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న స్టెప్స్ ఏ గానీ ఇవన్నీ కూడా మేజర్ ఇంపాక్ట్ అనేది భవిష్యత్ మీద చూపిస్తాయండి.
0: ఓకే, సో సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి సార్ ఇలాంటి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఎన్విరాన్మెంట్ ని. జనరల్ గా ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి కావాల్సినప్పుడు చెట్లను నరికేయడం, అక్కడ ఏమన్నా కావాలి. ఇప్పుడు చాలా వరకు మామిడి కొమ్మలు కావాలన్నా చెట్టునే, వాళ్ళ కొమ్మలు కూడా చాలా మంది ఏముందిలే అన్నట్టు ఈజీగా చేసేస్తూ ఉంటారు, కానీ దాని వలన అక్కడ నీడపోతుంది.
1: పండగ ఉంటేనే మామిడి చెట్టు గుర్తొచ్చేలా ఉంది.
0: ఓకే, కానీ ముందుగానే ఒక చెట్టు నాటుకుందాము, దాని వల్ల నీడ వస్తుంది, కావాల్సినప్పుడు మనం చిన్న చిన్న కొమ్మలు కూడా తీసుకోవచ్చు అనే ఆలోచన లేదంటారా?
1: సామాజిక బాధ్యత అనేది ఉండాలండి.
0: ఓకే,
1: అంటే ఇప్పుడు ఉన్నంతలో ఒక చెట్టు మన అవసరానికి నరుకుతున్నామంటే దాని ప్లేస్ లో ఒక చిన్న మొక్కనైనా నాటితే మనకి భవిష్యత్తుకి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం.
0: ఓకే,
1: అలాగే యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఏం చేసిందంటేనండి, ఈ మీరు చెప్పిన ఈ కాన్సెప్ట్ ఏదైతే మనం ఇప్పుడు ఇవాళ మనం అబ్జర్వ్ చేస్తున్నామో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే అని, సో వాళ్ళు ఏం చేశారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని వాళ్ళు కొన్ని డిజైన్ చేశారండి, ఎస్డిజి అంటారు. ఎస్డిజి లో ఒక 13 నుండి 15 రూల్స్ ఉంటాయండి. అందులో మెజారిటీ ఒక 6-7 వరకు కూడా ఈ మనం ఇవాళ చెప్పుకుంటున్న దాని మీదే ఆధారపడి ఉంటుందండి. అందులో మేజర్ గా ఏంటంటే SDG 3 అని ఒకటి ఉంటుంది, అంటే పరిశుభ్రమైన గాలి నీరు, అలాగే సురక్షితమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి ఇవ్వడం ఒకటి, అలాగే SDG 6 అందులో ఏంటంటే ప్రతి ఒక్కరికి సురక్షితమైన నీరు అందించడం, అలాగే SDG 11 సస్టైనబుల్ సిటీస్ డెవలప్ చేయడం, సుస్థిరమైన పట్టణాలు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రెసెంట్ జరుగుతున్న వాళ్ళ కార్యాచరణలో ఇది ఒక ముఖ్య భాగం, సస్టైనబుల్ సిటీస్ డెవలప్ చేయడం. అలాగే SDG 12 వనరుల వినియోగము, వాటిని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడం, ఇందాక మనం మాట్లాడుకున్న రీసైక్లింగ్ అని కానివ్వండి, అలాగే SDG 13 వాతావరణ మార్పులను తగ్గించడానికి మన చేయగలిగినంత పని. ఇవన్నీ కూడా ఏంటంటేనండి వాళ్ళు యుఎన్ఓ వాళ్ళు డిఫైన్ చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో భాగం అండి. ఇవన్నీ కూడా మనం ఆచరించగలిగితే మన ప్రాంతం సుస్థిరమైన అభివృద్ధి అనేది చూస్తుంది.
0: సో ఫైనల్ గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి శ్రీకాంత్ గారు మన శ్రోతలకి?
1: మన శ్రోతలకి చెప్పేది ఒకటేనండి, పర్యావరణ ఆరోగ్యం అనేది ఒక ఆరోగ్య శాఖ లేదా ప్రభుత్వానితో బాధ్యత కాదు, ఇందులో ప్రభుత్వం, ప్రైవేట్ విద్యా సంస్థలు మరియు ప్రతి పౌరుడు కలిసి పనిచేసినప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం నిర్మించగలం. సో ఈ అభివృద్ధి లక్ష్యాలని మనం చేరుకోవడానికి ఇందులో మన అందరం మన బాధ్యత నిర్వహించాల్సి ఉంటుంది. అంటే హెల్దీ ఎన్విరాన్మెంట్ లీడ్స్ హెల్తీ పీపుల్ విచ్ ప్రొవైడ్స్ సస్టైనబిలిటీ సొసైటీ ఫర్ ఫ్యూచర్, ఇది నేను చెప్పాలనుకుంటున్నాను.
0: ఓకే, చాలా బాగా చెప్పారు సార్, ప్రతి పాయింట్ కూడా చాలా చక్కగా చెప్పారు. మంచి మంచి పాయింట్స్ అండ్ మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి కానీ ప్రతి ఒక్కరు ఇండివిజువల్

0: రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా అంటూ మీరు చాలా మంచి పాయింట్స్ మా అందరికీ చెప్పారు, శ్రోతలందరికీ. మీ టైంని మాతో ఈరోజు ఈ విధంగా స్పెండ్ చేసినందుకు, మంచి వాల్యుబుల్ సమాచారాన్ని అందించినందుకు మీకు ప్రత్యేకంగా మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తరపు నుండి ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ మేడం. రెయిన్బో ఎఫ్ఎం వారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, నాకు ఇక ఇలాంటి ఒక మంచి చక్కని అవకాశాన్ని ఇచ్చారు. శ్రోతలందరితో కూడా నాకు తెలిసిన విషయాలని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ.
0: ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ లిసనర్స్, మరి ఇంతవరకు యువవాణి కార్యక్రమంలో మీరు ఇంతవరకు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ గారు తో మనం యువవాణి కార్యక్రమంలో మాట్లాడుకున్నాము. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే సందర్భంగా మరి శ్రీకాంత్ గారు చాలా చాలా మంచి విషయాలు మనకు చెప్పారు. కార్యక్రమాన్ని కన్క్లూడ్ చేద్దాం ఒక పాటతో. బాలగం చిత్రం నుంచి ఈ పాటతో మన కార్యక్రమాన్ని కన్క్లూడ్ చేసేద్దాం.

యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరికొద్ది క్షణాల్లో జపాన్లో జరుగుతున్నటువంటి ఏషియన్ గేమ్స్ 2026 20th ఎడిషన్ యొక్క తాజా సమాచారాన్ని వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి 102 FM రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి ప్రస్తుతానికి మన స్టూడియోలో క్లాక్ చూపించేస్తోంది 5:36:39 కావస్తోంది. ఈ సమయం అయిందంటే మీ అందరికీ తెలుసు ఒక మంచి ప్రోగ్రాం వస్తుందని. అదే మేమిచ్చే పదంపై మీ భావాలను కవితల రూపంలో పంపించే మా పదం మీ భావం ఈ కార్యక్రమం. మరి మా పదం మీ భావం కార్యక్రమానికి మీ అందరికీ హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను. ఇక ఈరోజు నేను ఇచ్చిన పదం పంచదార. ఇక పంచదారపై శ్రోతలు చాలా మెసేజ్లు పంపించారు, కవితలు పంపించారు. చూద్దాం మరి. అంతకంటే ముందు పంచదార. ఉదయం లేవగానే మనల్ని పలకరిస్తుంది డబ్బాలో ఉండే పంచదార. నేనున్నాను నోటిని తీపి చేయడానికి అంటూ తెల్లటి మల్లెల దార మన ఇంటి పంచదార. ఇది లేనిదే రోజే గడవదు మన ఇంట్లో. శుభకార్యాలకు నోటిని తీపి చేసుకోవడానికి ఉండాలి ఈ చక్కెర. అందుకే గుడ్ న్యూస్ చెప్పేటప్పుడు చాలామంది అంటూ ఉంటారు నోట్లో పంచదార పోసుకో అంటూ ఉంటారు. ఇక మధురం మధురం మన చిట్టికే వెల్లం పంచదార. ఇక ఈ పంచదారపై మన శ్రోతలు ఎలాంటి కవితలు పంపించేశారో చూద్దాం. ఫస్ట్ కవిత చూద్దాం ఎవరు పంపించారు. బీసెట్టు సుమలత పంపిస్తున్నారు. చిరునవ్వులొలికించే తీపివి నీవు, ప్రతి పండుగ శోభకు మూలము నీవు, చేదు జీవితాన అమృతానివి నీవు, అందరి మనసులను గెలిచేస్తావు నువ్వే కదా నా పంచదార అంటూ పంపించారు. చాలా చక్కగా ఉంది మీరు పంపించిన మెసేజ్. ఇక ఇంకా చాలామంది పంపించారు చూద్దాం. మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు పంపిస్తున్నారు. పంచదార అంటే తెల్లని పలుకుల చిన్నారి రూపం, నోరూరించి అమృత వర్షం, చెరుకు నుంచి పుట్టావు జీవితాన తీపిని నింపేది నువ్వే, కాఫీ కప్పులో కరిగిపోయేది నువ్వే, అంతేకాదు అమ్మ చేసే వంటకాలకు కావాలి పంచదార అంటూ చాలా చక్కగా పంపించారు. చాలా చాలా బాగుంది మీరు పంపించిన కవిత్వం. ఇంకా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు మీరు ఈ కవిత్వం. ఎనీవేస్ మరి మీ అందరి కోసం ఇదే పంచదార పదం నుంచి ఒక మంచి పాట వస్తుంది, పంచదార చిలక అనే సినిమా నుంచి.

0: పర్సనల్ లోన్ ఆఫర్
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుందంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: ఎస్, మనం ఉన్నాం మా పదం మీ భావం కార్యక్రమంలో. తర్వాత మనకి మెసేజ్ పంపిస్తున్నారు, ఎలాంటి కవిత వచ్చేసిందో చూసేద్దాం. పంచదార అనే పదంపై, అమృతం లాంటి మాటలు, కల్మషం లేని నవ్వుల తోటలు, మధురమైన మనసు ఉన్న చోట కష్టాలైనా కరిగిపోవా పంచదార ముక్కల, మాట్లాడితే ముత్యాల వాన, నీ బుజ్జి చేతులను తాగితే చాలు ఈ లోకమంతా పంచదారమయమంటూ శిరీష గారు పంపిస్తున్నారు నాయుడుతోటి నుండి. చాలా చక్కగా పంపించారు మీరు కూడా. మరొక కవిత చదివేద్దాం. పంచదార గులికెలు శుభానికి ముందుంటాయి. మా ఇంటి చిన్నారి పంచదార అంటే చాలు, నోరి ఊరినట్లు మాటలు రాకపోయినా పలికేది తీయగా. మా ఊరు వెళ్తూ ఉంటే పొలాలు చెరుకు గడలతో స్వాగతం అనేవి. యజమాని ఎవరనేది కాదు ముఖ్యం, అతిథి మన ఊరు వాడయి అవసరం లేదు, అందరికీ తీపి చేయడం అంటూ ఉంటాయి. నేను ముందుగా పంచదార ఉందా అత్తయ్య గారు అంటూ వరుసలు కలిపే గడసరి పంచదార మరి అంటూ వీరేంద్ర వైజాగ్ నుంచి పంపించారు. కరెక్టేనండి, ప్రతి ఇంట్లో ఈ పంచదార ఉంటుంది, కానీ సమయానికి ఒక్కొక్కసారి ఉండదు. టీ చేసుకుందామన్నా, లేదంటే ఎవరికైనా లెమన్ వాటర్ ఇద్దామన్నా సమయానికి పంచదార లేకపోతే అదేంటో తోచదు కదా. ఇది మనందరం ఎక్స్పీరియన్స్ చేసిందే. చాలా చక్కగా చెప్పారు.

మరి మీ అందరికోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది విలన్ సినిమా నుంచి, విని ఎంజాయ్ చేయండి ఈ పాట కూడా. పంచదార చిలక అంటూ ఉదిత్ నారాయణ్ సాధన సర్గం పాడిన ఈ పాట.

ఎస్, మా పదం మీ భవం కార్యక్రమంలో ఉన్నాం కదా. నెక్స్ట్ మనకి ఎవరు పంపించేశారో చూసేద్దాం. పంచదార నోట్లో వేస్తే కరిగిపోతుంది, దీని రుచి అమృతం. మంచు ముక్కల చిన్ని చిన్నిగా ఉంటుంది, మాటలతో పలికే పంచదార పలుకులు, చిరునవ్వులు వెనక దాగిన తీపి వలయం. పాయసంలో వేసినా కాఫీలో వేసినా దాని రుచి ప్రాణరూపం. నీటిలో వేస్తే కరిగిపోయే మధురమైన తీపి. పిండి వంటలు వండాలి అంటే ఇది లేనిది రుచే ఉండదు. లోకానికంతా మధురం పంచే నువ్వే కదా అందమైన పంచదార. చేదు మరిపించి తీపిని జ్ఞాపకం తీయని జ్ఞాపకంగా మిగిలిపోతావు పంచదార అంటూ జి వెంకటలక్ష్మి పంపించారు. మీరు పంపించింది కూడా చాలా న్యాచురల్గా ఉందండి. తర్వాత మరొక మెసేజ్ చూద్దాం. మనకి తర్వాత పంపిస్తున్నారు. ప్రేమనే పాత్రలోన అభిమానమనే పాలను పోసి కలిపారు బంధాల పంచదార. అదే కదా మన ఇరిగిపోని అనురాగం. పైకి కనిపించదు ఆ తీపి, కాని జీవితాన్ని రుచిగా మార్చేస్తుంది. కరిగిపోయే గుణమున్నా కలకాలం సంతోషాన్నిచ్చే పంచదార లాంటి మనసు అంటూ పంపించారు. జనకుల సత్యనారాయణమూర్తి, సలాది ప్రసన్నకుమార్, ఉమా సోమేశ్వర శివాలయం సుందరంపల్లి నుంచి హనుమంత్ సూర్యప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని, లహరి వీరంతా పంపిస్తున్నారు. చాలా చక్కగా ఉంది మీరు పంపించిన కవిత కూడా. అందరూ ఇప్పటివరకు చాలా చాలా చక్కగా పంపించారు, అందరికీ ధన్యవాదాలు. మరొక పాట మీ అందరికోసం వచ్చేస్తోంది. ఇంకా పంచదార అంటే మనకు గుర్తొచ్చే పాట, బాగా గుర్తొచ్చే పాట ఏంటి చెప్పండి? పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ. ఈ పాట కదా, మరి ఇదే సాంగ్ మీ అందరికోసం వచ్చేస్తోంది. విని ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి. 102 FM రెయిన్బో సాగరి గైదు అలరించే గరట.

మాపదం మీ భావం కార్యక్రమానికి ఇప్పటి వరకు చాలా మంది మెసేజ్లు పంపించారు. కవితల్ని చాలా చక్కగా ఉన్నాయి. అందరికీ ధన్యవాదాలు చెప్పేసుకుంటూ చివరిగా మరొక పాట వసంతం సినిమా నుంచి ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని కంక్లూడ్ చేసేద్దాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించి గెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు సమాచారవాణి.

ముందుగా వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమే ఉంటుంది. అక్కడక్కడ వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. విశాఖపట్నంలో నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు 32.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. విశాఖ పౌర విమానయాన శాఖ దగ్గర నమోదైన ఉష్ణోగ్రతలు, గరిష్ట ఉష్ణోగ్రత 34.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్. రాగల 5 రోజుల వరకు మత్స్యకారులకు ఎలాంటి వాతావరణ హెచ్చరిక లేదు. శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర కార్యకలాపాలు మరియు తీరానికి సమీపంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ తీరంలో రామచంద్రాపురం నుంచి కవిటి వరకు అలల ఉధృతి హెచ్చరిక ఉంది. ఆంధ్ర తీరంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి వచ్చే 5 రోజుల పాటు ఎలాంటి సూచన లేదు. అయితే కృష్ణా నెల్లూరు తీరాల్లో సముద్రపు ఉపరితల ప్రవాహాలు కొనసాగుతున్నందున హార్బర్ సముద్ర కార్యకలాపాల్లో మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం తీరంలో సెప్టెంబర్ 27న స్వెల్ సర్జ్ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రేతర తీరం విషయానికి వచ్చేస్తే ఒడిశాలోని గాంజాం, జగత్సింగ్పూర్, పూరి తదితర తీర ప్రాంతాల్లో అధిక అలలు, స్వెల్ సర్జ్ పరిస్థితులు ఉండే అవకాశముంది. తమిళనాడు తీరంలో పలు ప్రాంతాల్లో సముద్రపు ఉపరితల ప్రవాహాలు కొనసాగుతున్నాయి. చిన్న పడవలు, సముద్ర కార్యకలాపాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ సమాచారం విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, తదుపరి తెలుగులో ప్రాంతీయ వార్తలు, ఆ తర్వాత సంస్కృతంలో వార్తలు వింటారు.
1: This is Akashvani, the news read by Valsa Williams. The Election Commission today said that booth-level officers, BLOs, will visit the homes of individuals who have been issued notices during the ongoing Special Intensive Revision, SIR, to collect the required documents. The BLOs will subsequently upload the documents on the ECINET platform. The decision was taken during

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు టెలికాన్సరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్టంలో 6

కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కృత్రిమ మేధ సాంకేతికతతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా

0: తాజా వర్షాలతో వర్షపాతం లోటు 50 నుంచి 31% తగ్గిందని అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కర్నూలు విమానాశ్రయంలో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్టంలో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. కడప, రాజమండ్రి, భోగాపురంలో కూడా ఎఫ్టీఓలు రానున్నాయని, భోగాపురంలో 139 ఎకరాల్లో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటుకు అనుగుణంగా డీజీసీఏ కార్యకలాపాలు స్థానికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేరాల స్వభావం మారుతున్న నేపథ్యంలో రాష్ట పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కేసులను ఛేదిస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద మీ పోలీస్ మీ ఫ్రెండ్ డిజిటల్ ఫిర్యాదుల కియాస్క్ ను హోంమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రోజు అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, వారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రయాణికులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా కియాస్క్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్టంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఒంగోలులో 3,40,00,000 వ్యయంతో నిర్మించిన సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ కార్యాలయ భవనాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగిందని, దీనికి అనుగుణంగా సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కోటి సూర్యఘర్ కనెక్షన్ల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, 20 లక్షల కనెక్షన్ల లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం కృషి చేస్తున్నాయని మంత్రి పేర్కొంటూ,
1: దాదాపు 6,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడుతున్నాం. ఓన్లీ ట్రాన్స్కో సబ్స్టేషన్స్ కానీ, ట్రాన్స్కో బిల్డింగ్స్ కానీ, ఆఫీసులు కానీ కట్టడం కోసం డిస్కమ్ల ద్వారా కూడా 33/11 kV సబ్స్టేషన్స్ కడుతున్నాం. వ్యవసాయానికి రైతులు అడిగిన వెంటనే అగ్రికల్చర్ ట్రాన్స్ఫారాలు ఇస్తున్నాం. ఆర్డీఎస్ఎస్ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. సూర్యగారు అయితే 6 లక్షలు కనెక్షన్స్ ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ తోటి 78,000 సబ్సిడీ తోటి ఇస్తున్నాం.
0: కృత్రిమ మేధ సాంకేతికతతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాజమహేంద్రవరంలో రాష్ట స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రాజమహేంద్రవరంలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత డిజిటల్ గైడ్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత నివు క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా 130కి పైగా భాషల్లో మాట్లాడగల డిజిటల్ గైడ్ నివుతో పర్యాటకులు నేరుగా సమాచారం పొందే అవకాశముంటుందని తెలిపారు. దీంతో పర్యాటక ప్రాంతాల చరిత్ర, ప్రత్యేకతలు, సందర్శకులకు అవసరమైన సమాచారం మరింత సులభంగా అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డీడీ న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకమే స్వచ్ఛ భారత్ మిషన్. దేశంలో పారిశుద్ధ్య ప్రమాణాలను పెంచడం, ప్రజల జీవన శైలిలో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఉద్యమం రూపుదిద్దుకుంది. గాంధీజీ 145వ జయంతిని పురస్కరించుకుని 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే నినాదంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. పదేళ్లకు పైగా దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ మిషన్ ప్రస్తుతం స్వచ్ఛ భారత్ 2.0 రూపంలో వ్యర్థరహిత నగరాలు ఒడిఎఫ్ ప్లస్ గ్రామాలను తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి

0: నరేంద్ర మోదీ ఒక సందర్భంలో స్వచ్ఛ భారత్ మిషన్ గురించి మాట్లాడుతూ,
1: కూడే కీ బద్బూ కో బర్దాస్ కర్తే హుయే కచరా సాఫ్ కర్నే వాలే హమారే సాథీ సచ్చే అర్థ మే ఇస్ అభియాన్ కే మహానాయక హై. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కితనీ హి బేటియా కో స్కూల్ మే శౌచాలయ న హోనే కీ వజహ సే పఢాయీ ఛోడ్నీ పడతీ థీ. అబ్ ఇన్ సబ్ మే బద్లావ్ ఆ రహా. ఇన్ సఫలతా ఆజ్ కే నయే సంకల్పం పూజ్య బాపూ కే చరణో మే అర్పిత కర్తా హూ.
0: వివిధ జిల్లాల్లో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్ట్రైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, కాకినాడలో మంత్రి వాసంశెట్టి సుభాష్, చిత్తూరు జిల్లాలో మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ, పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా పోలీసు కానిస్టేబుల్స్ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర మిషన్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రమైన వాతావరణం, ప్రజారోగ్య సంరక్షణ, కాలుష్య నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ప్రకృతి సంపదను కాపాడుతూ పర్యాటకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరముందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా పారమ్మకొండ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, మన్యం ప్రాంతం ప్రకృతి సోయగాలకు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని పేర్కొన్నారు. పారమ్మకొండ వంటి సహజ పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేయడం ద్వారా ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి, ఆదాయాన్ని పెంచే అవకాశం ఉందన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా రాగల 5 రోజుల పాటు తీవ్రమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్టంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర ఏఐ మాధ్యమేన నిర్మితానాం అవసరాణాం ఉపయోగాయ సంబద్ధ సంకటాన్ నివారణాయ ఆహూతవాన్. న్యూయార్క్ నగరే అంతారాష్ట్రీయ శాంతేః సురక్షాయాః చ సందర్భే ఏఐ ఇత్యస్మిన్ విషయే ఆయోజితే కార్యక్రమే సః అధ్యక్షః అభవత్. శ్రీజయశంకరః అద్య న్యూయార్క్ నగరె 81వ సంయుక్తరాష్ట్రసంఘస్య సామాన్యసభాం సంబోధయిష్యతి. విదేశ సచివః విక్రమ మిశ్రీ ఇత్యేషః వికాసశీల రాష్ట్రాణాం కృతే అధికం స్వరం దాతుం UNSC ఇత్యస్య తాత్కాలిక పరిష్కారాయ ఆహూతవాన్. ఒడిశా, ఛత్తీస్గఢ, బిహార, ఉత్తరప్రదేశేషు చ నిరంతర వృష్టిః సామాన్య జీవనే బాధాం జనయతి. అద్య ఉత్తరప్రదేశస్య, ఉత్తరాఖండస్య, ఛత్తీస్గఢస్య, మధ్యప్రదేశస్య చ కేషుచిత్ భాగేషు ప్రచండ వృష్ట్యై సంచేతనా ప్రసారితా అస్తి. అపి చ భారతీయ పురుష మహిళా కబడ్డీ దళాని ఏషియన్ క్రీడాయాం స్వర్ణ పదకాని విజయ

ప్రకటితవంతః. అథ వార్తాః విస్తరేణ. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ఏఐ మాధ్యమేన ప్రాప్త సంభావనానాం ఉపయోగస్య, పరిణామానాం పూర్వానుమానస్య, సంకటానాం శమనస్య చ ఆవశ్యకతాయాః విషయే అవధానం దత్తవాన్. మంత్రిణా ఇదం వక్తవ్యం గ్రీస్ దేశస్య విదేశమంత్రిణా జార్జ్ గెరాపెట్రైటిస్ ఇత్యనేన సహ అంతారాష్ట్రీయ శాంతేః సురక్షయాః చ సందర్భే ఏఐ ఇత్యస్మిన్ విషయే ఆయోజితే కార్యక్రమే సహ అధ్యక్షతావదౌ ప్రదత్తం. కార్యక్రమస్య సమయే డాక్టర్ జయశంకరః పునః దృఢీకృతవాన్ యత్ సంయుక్తరాష్ట్రసంఘే భారతస్య ప్రాథమికతా ఏఐ తథా సముద్రీయ సురక్షయోః విషయే అస్తి. సహ అధురేఖితవాన్ యత్ నవదిల్లీ ఘోషణాపత్రే ఏఐ సంసాధనానాం లోకతాంత్రిక ప్రవేశః సురక్షిత విశ్వసనీయ ప్రణాళ్యాః నిర్మాణం మానవ క్షమతా నివేశః ఆర్థిక వృద్ధేః సామాజిక కళ్యాణస్య చ కృతే ఏఐ ఇత్యస్య ఉపయోగస్య చ విషయే మహత్వం వర్తతే. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అద్య న్యూయార్క్ నగరె ఏకాశీతితమం సంయుక్తరాష్ట్రసంఘస్య సామాన్య సభాయాః ఉచ్చస్తరీయం సత్రం సంబోధయిష్యతి. సంయుక్తరాష్ట్రసంఘస్య సామాన్య సభాయాః ఏకాశీతితమసత్రస్య విషయః విశ్వాసస్య పునర్స్థాపనం పరివర్తనస్య ప్రబంధనం ఏకః సంయుక్తరాష్ట్రసంఘః ఇత్యస్తి. సామాన్య సభాయాం 93 సంయుక్త రాష్ట్ర సంఘస్య సదస్య రాష్ట్రాణాం అధ్యక్షాః ప్రధానమంత్రిణః వరిష్ఠ ప్రతినిధయః చ సమ్మిళితాః భవంతి. యే ప్రముఖేషు అంతరాష్ట్రీయ విషయేషు స్వప్రతిబద్ధతాం స్థితిం చ నిరూపయంతి. సంయుక్త రాష్ట్ర సంఘస్యానుసారం ఏకాశీతితమం సత్రం వైశ్విక సహయోగస్య పునరుత్థానే సుస్థిర వికాస లక్ష్యాణాం ప్రగతి విషయే శాంతేః గౌరవస్య సమానతాయాః చ కృతే సామూహిక కార్యస్య ప్రోత్సాహనే చ కేంద్రితః భవిష్యతి. విదేశ సచివః విక్రమ మిశ్రి సంయుక్త రాష్ట్ర పరిషదః పరిష్కారస్య ఆవశ్యకతాయాం బలం ప్రతిపాద్య వికాసశీల రాష్ట్రాణాం కృతే ప్రబల ప్రతినిధిత్వస్య మహత్వం ఉక్తవాన్. న్యూయార్క్ నగరే ఆయోజితస్య సంయుక్త రాష్ట్ర మహాసభాయాః ఏకాశీతితమస్య సత్రస్య కాలే గ్రూప్ ఆఫ్ G77 ఇత్యస్య విదేశమంత్రిణాం 50వ వార్షికోపవేశనే భారతీయ విదేశ సచివేన మిశ్రివర్యేణ వైశ్విక రాష్ట్రాః సమాహూతాః తథా చ నియమపాలకైః నియమనిర్మాతృభిః సామూహిక ప్రయాసాః కర్తవ్యాః ఇత్యపి ప్రతిపాదితం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వః ప్రాతః 11 ఆకాశవాణీతః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమే స్వీయం మనోగతం ప్రకటయిష్యతి. మాసికస్యాస్య ఆకాశవాణీ కార్యక్రమస్య ఏతత్ 38వ సంస్కరణం భవిష్యతి. ఆకాశవాణ్యాః దూరదర్శనస్య చ సర్వాభిః వాహినీభిః అస్య కార్యక్రమస్య ప్రసారణం భవిష్యతి. అయం హి కార్యక్రమః ఆకాశవాణీ వార్తా విభాగస్య అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అపి చ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఇతి చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ఆకాశవాణీ దూరదర్శన వార్తా ప్రధానమంత్రి కార్యాలయ సూచనా ప్రసారణ కార్యాలయానాం యూట్యూబ్ వాహినీభిః అపి అస్య కార్యక్రమస్య సాక్షాత్ ప్రసారణం భవిష్యతి. హిందీభాషాయాం ప్రసారణస్య పశ్చాత్ అస్య ప్రసారణం ఆకాశవాణ్యాః క్షేత్రీయాసు భాషాసు అపి భవిష్యతి. ప్రియాః శ్రోతారః సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలె www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. భారతస్య ముఖ్య న్యాయాధీశ సూర్యకాంతః అవదత్ యత్ బాలానాం మధ్యే మాదకద్రవ్యాణాం దురుపయోగః న కేవలం సార్వజనిక స్వాస్థ్యస్య విషయరూపేణ అపితు బాలసంరక్షణస్య విషయరూపేణాపి విచారణీయః. సః అద్య పటనానగరే బాల్యావస్థాయాః పునః

0: స్థాపనం, మాదక ద్రవ్యాణాం దురుపయోగస్య నివారణం తథా చ పరిచర్యాయాః సంరక్షణస్య చ ఆవశ్యకతాయాం బాలకానాం పునః ఏకీకరణం ఇత్యస్మిన్ విషయే చర్చా సత్రం సంబోధయనాసీత్. ముఖ్య న్యాయాధీశ మాదక ద్రవ్యాణాం ఉపయోగేన పీడితానాం బాలకానాం సురక్షాయాః చికిత్సాయాః పరామర్శస్య పునర్వసనస్య శిక్షాయాః పారివారిక జీవనస్య చ పునః ఆరంభస్య అవసరాణాం సునిశ్చితతాయాః విషయే అవధానం దత్తం. వి మంత్రాలయేన ఉద్ఘోషితం యత్ ఉపభోక్తృణాం సౌవిధ్యాయ శ్వః రవివాసరే సర్వాః సార్వజనిక క్షేత్రస్య బ్యాంక్ సంస్థాః క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్ సంస్థాః చ ఉద్ఘాటితాః స్థాస్యంతి. మంత్రాలయేన ఉక్తం యత్ అయం నిర్ణయః మాసస్యాస్య అష్టావింశతితః త్రింశత్ దినాంక పర్యంతం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ద్వారా ఆహూతస్య త్రిదివసీయ రాష్ట్రవ్యాపి బ్యాంక్ కార్యావరోధస్య సందర్భే గృహీతః. స్వాస్థ్య పరివార కళ్యాణ మంత్రాలయస్య సచివ పుణ్య సలిలా శ్రీవాత్సవః ఇత్యసా న్యూయార్క్ నగరే సంయుక్త రాష్ట్ర సంఘస్య ఉచ్చస్తరీయ సభాయాం వైశ్విక మహమ్మారీ సజ్జతాం ప్రతిక్రియాం చ సుదృఢీకర్తుం భారతస్య ప్రతిబద్ధతాం పునః ప్రతిపాదితవతీ. సభాం సంబోధయంతి సచివ సర్వకారస్య సమాజస్య చ మధ్యే మహమ్మారీ నివారణస్య ప్రతిక్రియాయాః చ విషయే భారతస్య సమన్విత దృష్టికోణం ప్రకటితవతీ. యస్మిన్ సంభావ్య స్వాస్థ్య ఆపత్కాలస్య విస్తృత శ్రేణీ అంతర్భవతి. సా భారతే ప్రయోగశాలాయాః జాలస్య విస్తారః ఆపత్కాలే సమన్వయః స్వాస్థ్య కర్మచారిణః చికిత్సా క్షమతాయాః కృతే చ కృతాః ప్రయత్నాః అధోరేఖితవతీ. యేన సునిశ్చితం భవతి యత్ స్వాస్థ్య ఆపత్కాలేషు ప్రభావిరూపేణ ప్రతిక్రియాం దాతుం వ్యవస్థాః సుసజ్జితాః సంతి. శ్రీమతీ శ్రీవాస్తవః ఇత్యేషా కోవిడ్ 19 మహమ్మార్యాః పాఠాన్ సుస్థిర నివేశరూపేణ సంస్థాగత క్షమతాయాం స్థితి స్థాపక స్వాస్థ్య ప్రణాళ్యాం చ పరిష్కారస్య ఆవశ్యకతాయాం బలం ప్రదత్తవతి. భారతీయ ఋతువిజ్ఞాన విభాగేన అద్య ఉత్తరప్రదేశ ఉత్తరాఖండ ఛత్తీస్గఢ మధ్యప్రదేశేషు చ కేషుచిత్ భాగేషు అతివృష్టేః సంభావనా ప్రకటితా. ఏతదతిరిచ్య బిహార్ హర్యాణా చండీగఢ్ దిల్లీ హిమాచల ప్రదేశ్ ఝార్ఖండ్ ఒడిశా పశ్చిమ బంగాల్ సిక్కిం రాజ్యేషు అపి వృష్టేః పూర్వానుమానం ప్రకాశితం. ఉత్తరప్రదేశే 63 జనపదాని అతివృష్ట్యా ప్రభావితాని సంతి. అతివృష్టేః పూర్వానుమాన కారణాత్ తత్రత్య విద్యాలయాః మహావిద్యాలయాశ్చ పిహితాః ఆసన్. సర్వేషు జనపదేషు ప్రశాసనేన ఉచ్చ సంచేతనాపి ప్రసారితా. జనాః అపి అధ్యర్థితా యత్తే గృహాద్ బహిః మా గచ్ఛంతు. భారతీయ క్రీడకైః అద్య జపాన్ దేశే ప్రవర్తమానాయాం నాగోయా ఏషియాయి క్రీడాస్పర్ధాసు కబడ్డీ అథ్లెటిక్స్ స్క్వాస్ షూటింగ్ ప్రభృతి చతుర్షు స్పర్ధాసు చత్వారి పదకాని ప్రాప్య స్వీయ స్థానం దృఢీకృతం ఇతి వార్తాః.
1: एशियन गेम्स 2026 आईजी नगोया.
2: Welcome to the hourly updates from the 20th Asian Games, and the conversation has been surrounding athletics, the crown jewel of multi-sport competition. Over the last couple of updates, we told you that it has been raining down in Nagoya and hence the track is wet, it is slippery, it is drenched in water, and yet some of the athletes have done some terrific work to give India a lot of laurels, and none bigger than Tajinder Pal Singh Tur.
3: बिल्कुल, तजिंदर पाल सिंह ने कमाल का प्रदर्शन किया है और लगातार तीसरे एशियन गेम्स में उन्होंने पदक जीत लिया है. भारत की स्टार शॉट पुटर तजिंदर पाल सिंह तूर ने एशियन गेम्स में आज जिस तरह प्रदर्शन किया है, सिल्वर मेडल अपने नाम कर लिया, अपने उस जो लय थी उसको लगातार बनाए रखा. तजिंदर पाल सिंह तूर का जो सर्वश्रेष्ठ प्रदर्शन, जो सर्वश्रेष्ठ थ्रो था, वो 20.64 मीटर का थ्रो रहा और पोडियम पर जगह पक्की की बनाई. मुकाबले में ईरान के मोहम्मद रेजा तैबिसी 20.81 मीटर के थ्रो के साथ गोल्ड मेडल जीता, जबकि सऊदी अरब के मोहम्मद टोलू ने 20.84 4.8 मीटर के प्रयास के साथ ब्रॉन्ज मेडल।

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: పర్సనల్ లోన్ ఆఫర్
3: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
2: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్,
3: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఎలా బ్లాక్ చేయాలరా?
4: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
3: మరి ఏం చేయాలి?
4: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్.

0: చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుందంతే.
1: దీనివల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
0: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా, అంటే నేకీకి దీవార్, వీటిలో భాగంగా ఈరోజు మనం వాల్ ఆఫ్ చారిటీ అవేర్నెస్ కోసం తెలుసుకుందాం. అసలు ఈ వాల్ ఆఫ్ చారిటీ, దీన్నే వాల్ ఆఫ్ కైండ్నెస్ అని కూడా అంటారు, అంటే ఏంటి అంటే దీని ముఖ్య ఉద్దేశం, మన సమాజంలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరికైతే సహాయం అవసరమో, అంటే వారికి ఏదైతే సహాయం అవసరమో, వారికి మనకి తోచినట్టుగా, అంటే మనం ఏదైతే ఇవ్వగలమో అది ఇచ్చేటటువంటి కార్యక్రమం అన్నమాట ఈ వాల్ ఆఫ్ చారిటీ అనేది. అంటే దీన్నే మనం హిందీలో నేకీకి దీవార్ అంటారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఈ నేకీకి దీవార్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు ఏవైతే అవసరం లేని వస్తువులు ఉంటాయో వాటిని ఇక్కడ వదిలేయండి, అవసరమైన వాటిని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళండి అనేటటువంటి ఉద్దేశం అన్నమాట. అంటే చాలామందికి బట్టలు ఉండకపోవచ్చు వేసుకోవడానికి, లేదు అంటే తినడానికి ఫుడ్ లేకపోవచ్చు, ఇలా రకరకాల వారికి అవసరాలు ఉండొచ్చు. వీటిని ఏంటంటే, ఎక్కడైతే మన దగ్గరలో ఈ వాల్ ఆఫ్ చారిటీ అనేది ఉంటుందన్నమాట, అంటే ఏంటంటే ఇక్కడ ఒక గోడ కానీ లేదంటే ఒక అల్మరా కానీ ఏర్పాటు చేస్తారు వాళ్ళు. ఇవి కొన్ని ఎన్జిఓస్ వీటిని నిర్వహిస్తూ ఉంటాయి, జీవీఎంసీ కూడా నిర్వహిస్తుంది దీన్ని, వాల్ ఆఫ్ చారిటీ అనే దాన్ని. మరి దీనికి ఏంటంటే, మీరు ఎలా చేయాలంటే, మీరు ఏదైతే మీ ఇంట్లో దుస్తులు కానీ, అంటే మీరు అంటే మంచి దుస్తులు అయి ఉండొచ్చు లేదంటే కొన్ని ఉపయోగించిన దుస్తులు అయినప్పటికీ అవి నీట్గా మంచి కండిషన్లో ఉన్నవన్నమాట, అంటే పాడైపోయినవి ఎప్పుడు ఇవ్వకూడదు ఇతరులకు ఇచ్చేటప్పుడు. కనుక మంచి దుస్తులు, దుప్పట్లు, చెప్పులు, పుస్తకాలు లేదంటే ఆడుకునే బొమ్మలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, ఇలాంటివి ఏంటంటే రోడ్డు పక్కన చాలామంది నివసిస్తూ ఉంటారు, నిరుపేదలు కానీ లేదంటే యాచకులు కానీ లేదంటే అవసరానికి కావాల్సిన వాళ్ళు కానీ, ఇలా కొంతమంది ఏంటంటే మొహమాటం కొలిది వాళ్ళు అడగలేరు. కనుక మనం ఏం చేయాలంటే, మన విశాఖపట్నంలో కూడా వాల్ ఆఫ్ చారిటీలో చాలామంది నిర్వహిస్తున్నారు, మీరు కూడా మీ దగ్గరలో ఏమన్నా ఇలాగా పేదవారికి ఇచ్చేటటువంటి ఉంటే, అంటే ఎవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళకి ఈ దుప్పట్లు, చెప్పులు కానీ, పాత దుస్తులు కానీ లేదంటే పుస్తకాలు కానీ, ఆట వస్తువులు కానీ ఇలా మీరు ఇవ్వచ్చు. అంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం, అంటే ఎక్కడికి కూడా వెళ్ళి అడగకుండా ఉంటారు చాలామంది. ఇలా ఏవైతే గోడకి లేదంటే అల్మరాకి లేదంటే వారు ఒక రూమ్ ఏర్పాటు చేస్తారో వాటిలో మనం పెట్టేస్తే, ఈ ఏవైతే ఉంటాయో మనం కనుక పెట్టేసినట్లయితే వాళ్ళు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు తీసుకుంటారనమాట, వెళ్ళి మొహమాటం లేకుండా తీసుకునే ప్లేసే ఈ వాల్ ఆఫ్ చారిటీ అంటూ ఉంటారు. మరి మీరు కూడా ఏమాత్రం ఆలోచించుకుంటే, ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఈ ఆలోచన ఉంటుంది, ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, కనుక మీరు కూడా మీ దగ్గర ఉన్న ఇప్పుడు నేను చెప్పినటువంటి వస్తువులు ఏమన్నా ఉంటే ఇవి పేదవారికి సహాయం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి వాల్ ఆఫ్ చారిటీకి వెళ్ళి వీటిని మీరు ఇవ్వచ్చు, డొనేట్ చేయొచ్చు, అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఎస్ లిజినెస్, మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి 102 FM రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి మన వైజాగ్ స్కూల్ ఎస్టెఫ్ఎం స్టేషన్ 102 FM వినేస్తున్నారు మీరు. టైం చూసుకుంటే 6:40:38 కావస్తోంది మన స్టూడియోలో. ఇక ఇప్పటి ప్రోగ్రామ్ మిక్స్డ్ మస్తీ. మిక్స్డ్ మస్తీలో ఈరోజు ఏంటంటే సాటర్డే కదా, శనివారం స్పెషల్ ఏంటి అంటే, నేను ఇస్తున్నాను ఈరోజు ఒక మంచి థీమ్ ఏంటంటే, మనకి మనసు బాగున్నప్పుడు లేదంటే హుషారుగా ఉన్నప్పుడు లేదంటే బాధగా ఉన్నప్పుడు ఇలా రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి కదా మనకి, అయితే మీరు ఒక ఫీలింగ్ చెప్పి మీకు గుర్తొచ్చినప్పుడు ఏ పాట పాడుకుంటారో ఆ పాట మీరు ఈరోజు పాడాలి మన 102 FM. ఇప్పుడు చాలామందికి ఒక వర్షంలో వెళ్తున్నారనుకోండి, ఒక సాంగ్ గుర్తొస్తుంది, లేదు అంటే బాగా సంతోషంలో ఉన్నారనుకోండి పనులు చేసుకుంటూ ఒక పాట పాడుకుంటారు, అదే బాధలో ఉన్నారనుకోండి గుర్తొచ్చిన పాట పాడుకుని ఆ బాధను కూడా ఎంజాయ్ చేస్తుంటారు. అలా మీరు ఏ పాటని బాగా ఎంజాయ్ చేస్తుంటారు అన్నది ఈరోజు, ఆ పాట మీరు పాడాలి.

0: మీకు ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ చెప్తూ ఆ పాట పాడాలి. ఫస్ట్ లక్కీ కాలర్ చూద్దాము. హలో హలో హలో
1: హలో హలో హలో హారిక గారు.
0: హలో.
1: హలో శివాని గారు.
0: అరే నా పేరు మర్చిపోయారు, మళ్ళీ నా పేరు చెప్తున్నారు.
1: ఈ పక్కన మైక్ సెట్ పెట్టారు ఆ సౌండ్ కి, అంత పగెత్తుకుని మళ్ళీ ఒకరికి వచ్చి అనమాట ఆ సౌండ్ వినిపించేస్తుంది.
0: పోన్లేండి, బ్రతికించారు, గుర్తొచ్చింది నా పేరు. అది ఓకే, హ్యాపీ.
1: మాట్లాడుకున్నాం కదా మన ఇద్దరం,
0: అదే నేను కూడా అనుకుంటున్నాను, ఈ వాయిస్ విన్నాను ఇందా. కానీ ఓకేనండి, చెప్పండి మీ పేరు. రాధ గారు, మీకు ఎలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు ఏ పాట పాడతారు, ఒక ఫీలింగ్ చెప్పి పాట పాడండి.
1: నవ్వుతూనే ఉంటాను కాబట్టి నవ్వింది మళ్ళీ చెందు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికే రొమాన్స్
0: యురేక కసమ్ అంతే. ఓకే సూపర్ అండి, చాలా బాగా స్టార్ట్ చేశారు బిగినింగ్. థ్యాంక్ యూ రాధా గారు, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఎస్, మన నెక్స్ట్ కాలర్ ఏ సాంగ్ పాడతారు, ఎలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు ఎలాంటి సాంగ్ పాడతారు చూద్దాం. హలో
2: శివాని గారు, గుడ్ ఈవినింగ్.
0: వెరీ గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
2: శిరీష ఫ్రమ్ నాయతోట.
0: ఓకే శిరీష గారు, మీ ఫీలింగ్ చెప్పండి, పాట పాడండి.
2: అంటే మనసు బాగాలేనప్పుడు అంటే ఆ పాట వింటే హ్యాపీగా అనిపిస్తుంది.
0: ఓకే పాడేయాలి మరి మీరు, ఏంటో బాధగా ఉన్నప్పుడు కదా మీరు చెప్పింది సాడ్ ఫీలింగ్. ఓకే చెప్పండి, పాడండి.
2: సాడ్ ఫీలింగ్ అనే కాదు, ఆ దాంట్లో కొంచెం బాధ ఉంటది, కొంచెం హ్యాపీనెస్ కూడా ఉంటది.
0: మేము వినాలనుకుంటున్నాం ఏంటో మరి.
2: నేను అలా అనుకుంటున్నాను, అందుకే ఆ పాట సెలెక్ట్ చేసుకున్నాను.
0: సరే మీరు పాడేదాన్ని బట్టి మాకు అర్థమవుతుంది, వింటున్నాం మేము.
2: ఓకే
0: పాడేయండి.

0: కదా కవ్విస్తావేంగిల్లి అంటే ఆ పాటలో ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంచెం ఫస్ట్ హ్యాపీనెస్ తో స్టార్ట్ అయ్యి లాస్ట్ ఎండింగ్ తో అదే కొంచెం సాడ్ తో ఎండ్ అవుతుంది ఆ పాట.
1: చాలా బాగా చెప్పారు, నిజంగానే టూ ఫీలింగ్స్ ఉంటాయి. అంటే అది ఏదో స్లోగా ఉంటుంది స్టార్టింగ్ లో, ఏదో ఫీలింగ్స్, లాస్ట్ లో మాత్రం మంచిగా ఎండ్ చేస్తారు. బాగుంది శిరీష గారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ ఏ సాంగ్ పాడతారో చూద్దాం. హలో,
2: హాయ్ శివాని.
1: హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: సుమలత.
1: ఓకే సుమలత గారు, మంచి పాట పాడండి, ఫీలింగ్ చెప్పండి.
2: ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే
1: ఉన్నట్టు ఉంటుంది, నా నీడైన అచ్చన్నీలా అనిపిస్తూ ఉంది, అదే ఇదేం గారడి. ఓకే సూపర్ గా పాడారు, థ్యాంక్ యూ సుమలత గారు. ఓకే మరి మీరు కూడా ఇప్పుడు మీకున్న ఫీలింగ్ చెప్తూ ఏ సాంగ్ పాడితే మీకు అంటే మంచిగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ చెప్తూ మీరు పాడాలన్నమాట. పాడేయండి, రెడీగా ఉండండి మీరు పాడడానికి. నెక్స్ట్ నేనైతే ఒక మంచి పాట వినిపించేస్తాను. నెక్స్ట్ నేను ఉండిపో ఉండిపో అనే సాంగ్ ఇస్మార్ట్ శంకర్ నుంచి, విని ఎంజాయ్ చేయండి.

0: ఎస్, మనమున్న మిక్స్డ్ మస్తీలో నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: శ్రీనిబాబు మేడం, గోపాలపట్నం నుంచి మాట్లాడుతున్నాను.
0: శ్రీనిబాబు గారు, మీకు ఏ ఫీలింగ్ వచ్చినప్పుడు ఏ సాంగ్ పాడుతూ ఉంటారు?
1: నాకు ఎప్పుడైనా ఈ పవర్ డ్రాప్ అయింది అనుకోండి మేడం, అప్పుడు ఈ పాట గుర్తొస్తుంది మేడం.
0: అంటే కరెంట్ పోయినప్పుడా?
1: అది కాదండి, శరీరంలో శక్తి ఎప్పుడైనా
0: ఓకే, బాడీలో కరెంట్ తగ్గినప్పుడు అంటున్నారా? ఓకే, పాడండి.
1: నేల తాములెందు చేయరా, మబ్బుల్లో మెరుపంతా నీదిరా, నిలబడి తాగే నీళ్లు చేదురా, పరిగెత్తైన పాలు తాగరా, మనిషి జన్మ మరువలేని ఛాన్సురా, ఈ రేసులో జాతా కొట్టాలిరా, నదిలోకి దూకాలిరా, కడదాకా ఈదాలిరా. ఓకే మేడం,
0: చాలా బాగా పాడారండి శ్రీనిబాబు గారు, బాగుంది, నైస్. ఓకే, మరి మీరైతే ఎలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు ఎలాంటి సాంగ్ పాడతారు అన్నది ఈరోజు మిక్స్డ్ మస్తీలో థీమ్. మరి మీరు కూడా పాడేయాలి అని అనుకుంటే కాల్ చేస్తూ ఉండండి మిక్స్డ్ మస్తీకి, 0891-2727-2424-2727-288. హలో,
2: గుడ్ ఈవినింగ్ శివాణి, లావరెస్ పర్వాడ.
0: వెరీ గుడ్ ఈవినింగ్.

0: ఈవినింగ్ లోవరాజ్ గారు, మీకు ఎలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు ఎలాంటి పాట పాడతారు?
1: సాడ్నెస్ ఉన్నప్పుడు వెళ్ళి నీళ్ళ పాట ఉంది, చాలా రోజులకి మీతో మాట్లాడుతున్నాను.
0: అవును.
1: అలముకున్న చీకటిలోనే అలమటించనేలా కలకలకే లొంగిపోయి కలవరించనేలా ఓ

0: వావ్,
1: సూపర్ లవరాజు గారు, థ్యాంక్ యూ. నిజంగా నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే, ఒక్కొక్కసారి పాటల రూపంలో ఫీలింగ్స్ అంటే మామూలుగా ఉండవు, కొన్ని ఏడుపు సాంగ్స్ ఉంటాయి, కానీ అవి కూడా ఎలా ఉంటాయంటే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం ఏడుస్తాం కదా ఆ సాంగ్స్ అంటే, ఇంకా ఎక్కువ ఏడుస్తాము. నెక్స్ట్ కాలర్ ఏ సాంగ్ పడతారు చూద్దాం. హలో,
2: నమస్తే అండి.
1: నమస్తే అండి, మీ పేరు?
2: రత్న. బాబా గారు.
1: రత్న గారు పాడేయండి. ఏ ఫీలింగ్ ఉన్నప్పుడు ఏ సాంగ్ గుర్తొస్తుంది మీకు?
2: హ్యాపీగా ఉన్నప్పుడు. ఎవరే చక్కని వాడు, ఎంతకీ చిక్కని వాడు, ఎన్నటికి దారి కొస్తాడు. ఎవరి చక్కని చుక్క, తోపు దీని తాళికి మొక్క, కామతో వెంటబడుతోంది.
1: ఓహో, బాగుంది. ఓకే రత్న గారు, చక్కగా పాడారు, థ్యాంక్ యూ. ఓకే బాయ్ అండి. నిజంగానే ఇప్పుడు నేను ఇప్పుడు ఒక పాట ప్లే చేస్తాను. ఇది అప్పట్లోనే ఎలా ఉండేదంటే, చాలా ఫేమస్ అయిన సినిమా, చాలా ఫేమస్ అయిన పాట. నువ్వే నువ్వే, అదేనా? ఎస్, ఆ పాటే. నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్నే నిన్నే వెంటాడుతుంది అంటూ ఈ పాట వింటే అసలు నాకు, అబ్బో ఈ పాట అసలు వినకూడదు, నో నో స్కిప్ అని చెప్పేసి స్కిప్ కొట్టేసేవారి. అంటే అప్పుడు పాడేవారిని, ఇప్పుడు స్కిప్ చేస్తున్నాను నేను. ఎందుకంటే అప్పుడు చిన్నతనంలో తెలియక వినేసేవారు అనమాట ఈ పాటలు వింటూ వింటూ, ఓ తెగ ఏడ్ చేసేవారిని కదా. నీకు కూడా ఈ ఫీలింగ్ తెలుసు. ఇదే పాట నేను ప్లే చేస్తున్నాను, కాసేపు ఏడుద్దాం.

0: అమ్మో చూసారు కదూ ఎలా ఉందో. ఇలా ఉంటదన్నమాట, చాలా మంచి పాట, చాలా చాలా పెద్ద హిట్ అయిన పాట, కానీ ఫీలింగ్ గురించి చెప్తున్నాం కదా ఈరోజు. ఈ పాట విన్నప్పుడల్లా అప్పట్లో అయితే ఏడుపు వచ్చేది, ఇప్పుడు ఏడుపు రాదా అంటే వస్తుంది, కానీ మరి ఎక్కువ మనసు పెట్టేకూడదు. మనం ఏడుపు వచ్చినప్పుడు అస్సలు విన్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చేస్తుంది. నెక్స్ట్ కాలర్ ఏ ఫీలింగ్ చెప్తారో, ఏ సాంగ్ పాడతారో చూద్దాం. బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా. హలో,
1: ఒకటి సున్నా రెండు.
0: అవును,
1: తిరుపురం
0: 102. ఓకే చెప్పండి. అవును,
1: శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం, పాడండి. మీకు ఏ ఫీలింగ్ కలిగినప్పుడు ఏ సాంగ్ పాడతారు?
1: నా పేరు మీరు చెప్పలేదు. మీరు సత్యరెడ్డి పసలపూడి.
0: సత్యరెడ్డి పసలపూడి నుంచి ఫోన్ చేశారు. అయ్యో, రాణివి కన్నీళ్ళు చూడాలనుకుంటున్నారా? భలే ఉంది, తప్పు కదా. నైస్ సత్యరెడ్డి గారు. అవునవును, చాలా బాగా మీరు బాగా మాట్లాడతారు. ధన్యవాదాలు సత్యరెడ్డి గారు, బాయ్. అవును
1: చెప్పారు కదా.
0: అవునండి,
1: అది నయ్యే సత్యం. నిజమే.
0: అవునండి, చాలా చక్కగా చెప్పారు.
1: చెప్పారు, అందరు పాటించారనుకోండి, మా దేశం ఎప్పుడో బాగుపడిపోతుంది.
0: నిజంగా అండి, మీరు కూడా చాలా చక్కగా చెప్పారండి.
1: అంటే నేను కూడా అలా చేస్తుంటాను.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ సత్యరెడ్డి గారు.
1: బాయ్
0: బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ కాలర్ ఏ సాంగ్ పాడతారో చూద్దాం. హలో,
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
2: మన్మధరావు. రెండు జబర్ తోట.
0: మన్మధరావు గారు, మీకు ఏ ఫీలింగ్ కలిగినప్పుడు ఏ సాంగ్ పాడతారు?
2: నేను ఎక్కువ ఫ్యామిలీ కోసం అని చెప్తానండి, ఆ పాట పాడుతుంది.
0: ఓకే పాడండి.
2: ప్రేమ మందిరం, ఇదే ప్రేమ మందిరం, నిరుపేదల తల దాటుకునే నింగి కుటీరం, కలవారులు కలలగనే పసిడి పంజరం. ప్రేమ మందిరం,
0: ఓకే. మన్మధరావు గారు చాలా చక్కని ఫ్యామిలీ సాంగ్ పాడారు, ధన్యవాదాలు. నెక్స్ట్ కాలర్ ఏ సాంగ్ పాడతారో చూద్దాం. హలో హలో హలో, ఓకే హలో. లైన్లన్నీ బిజీగా ఉన్నవి కనుక మరలా ప్రయత్నించండి. ఎస్, మరి ఈరోజు నేను ఇచ్చిన థీమ్ ఏంటంటే మిక్స్డ్ మస్తీలో మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగినప్పుడు ఎలాంటి సాంగ్ పాడతారు అనేసి అడిగాను. లాస్ట్ లక్కీ కాలర్ని మనం పలకరించేద్దాము. హలో.
3: హలో, శివాని గారు బాగున్నారా?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నాను మేడం. నా పేరు నవీన్, మెలిపాక గ్రామం, అనకాపల్లి జిల్లా.
0: ఓకే నవీన్ గారు, మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగినప్పుడు ఎలాంటి సాంగ్ పాడతారు?
3: యాక్చువల్ గా ఏంటంటే నాకు ఇష్టమైన సాంగ్ అనమాట. అంటే ఏ ఊళ్ళో ఉన్నా నాకు ఈ పాట వినాలనిపిస్తూ ఉంటది.
0: పాడేయండి మరి.
3: హలో,
0: పాడేయండి నవీన్ గారు.
3: మూవీలో ఉంటాయి. యాక్చువల్ గా నేను ఒక ట్రావెలర్ ని, సో నాకు ఈ సాంగ్ అంటే ఇష్టం అనమాట. పాడేది కదా,
0: భలే ఉంటది. మీరు పాడలేదు, నేను పాడుతూ వైబ్ అవుతున్నానండి. ఓకే, సో మీరు ట్రావెలర్ కాబట్టి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ సాంగ్. ఓకే నవీన్ గారు, ఎప్పుడు ఇలాగే బిందాస్ గా ఉండండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఈరోజు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి మిక్స్డ్ మస్తీలో చాలా మంచి మంచి పాటలు పాడారు. టైం చాలా తక్కువ ఉంది, యాక్చువల్గా చాలా మందికి ఈ ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ టైం కంటిన్యూ చేద్దాం ఇదే మనం. సో ఇదే ఏ ఫీలింగ్తో పాడతారనేది నెక్స్ట్ టైం కూడా కంటిన్యూ చేయిస్తాను నేను. బట్ ఇప్పుడైతే కార్యక్రమాన్ని కంక్లూడ్ చేసేద్దాం.

లెక్కించు అన్నదించు అందరికి పంచు. సమయం 7:01:30 కావస్తోంది. కార్యక్రమాల వివరాలు చూద్దాం. 7:05 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 తెలుగు పాటలు వింటారు. అలాగే 7:30 ఢిల్లీ కేంద్రం నుండి 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 యొక్క లైవ్ అప్డేట్స్ వింటారు. జపాన్లో జరుగుతున్నటువంటి ఏషియన్ గేమ్స్ 2026 అప్డేట్స్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 7:35 తెలుగు పాటల్ని వింటారు. 7:45 మెలడీ మ్యాచ్ కార్యక్రమం ఉంటుంది. రాత్రి 8:00 విజయవాడ కేంద్రం నుండి దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ వింటారు. రాత్రి 8:15 మెలడీ మ్యాచ్ కంటిన్యూ అవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 తెలుగు పాటని వింటారు. 8:45 ఢిల్లీ కేంద్రం నుండి సమాచార్ సంధ్య హిందీలో వార్తలు ప్రసారం. రాత్రి 9:00 ఢిల్లీ కేంద్రం నుండి న్యూస్ ఎట్ 9. 9:15 ఢిల్లీ కేంద్రం నుండి స్పాట్ లైట్. రాత్రి 9:30 ఢిల్లీ కేంద్రం నుండి నేషనల్ సైన్స్ మ్యాగజైన్ రిలే వింటారు. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్నటువంటి ఆసియా క్రీడలు 2026-20 ఎడిషన్ యొక్క తాజా సమాచారాన్ని ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 11:05 ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు. రాత్రి 11:10 రేపటి కార్యక్రమాల వివరాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఎస్ లిజనర్స్, మరి మీరు కూడా ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన ఆకాశవాణికి సంబంధించిన ఛానల్స్ నుండి మీరు ప్రసారాలు వినాలి అని అనుకుంటే మీ గూగుల్ ప్లేస్టోర్ నుండి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కేవలం రేడియో సెట్స్ ద్వారానే కాదు, మీరు యాప్ నుండి కూడా ఎక్కడి నుంచైనా వినొచ్చు. ఇక అలాగే మన కార్యక్రమాలు శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ శ్రోతలు కూడా ఇప్పుడు వినేయొచ్చు. మరి శ్రీకాకుళం శ్రోతలు 102.7 MHz, కాకినాడ శ్రోతలు 100.1 MHz, రాజమండ్రి శ్రోతలు 102.9 MHz ఫ్రీక్వెన్సీపై వినేయొచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తఫణి కుమార్. ముఖ్యాంశాలు. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పతకాలను గెలుచుకున్నాయి. వార్తల వివరంగా. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. కేరళంలోని కుందరలో నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ప్రత్యేక సహకార

0: మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా చర్యలు తీసుకోవడం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారిందని అమిత్ షా తెలిపారు.
1: और कोऑपरेटिव सेक्टर से जुड़े हुए सभी लोगों का एक मांग था कि केंद्र में कोऑपरेटिव मिनिस्ट्री बने, मगर वो पूरा नहीं होता था. नरेंद्र मोदी जी ने कोऑपरेटिव मिनिस्ट्री बनाकर देश के ग्रामीण विकास, कृषि विकास और विमेन एम्पावरमेंट के लिए बहुत बड़ा कदम उठाया है.
0: కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓ వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం ఈరోజు స్పష్టం చేసింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఈసీఏ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నోటీసు అందుకున్న వ్యక్తులను ఎన్నికల నమోదు అధికారి విచారణకు పిలవబోరని కమిషన్ స్పష్టం చేసింది. విచారణలో కేవలం అసాధారణ పరిస్థితుల్లో ప్రాధాన్యంగా ఆన్లైన్ విధానంలో మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. ఒకవేళ విచారణ అవసరమైతే ఓటర్ తరఫున హాజరయ్యేందుకు తమ కుటుంబంలోని ఏ వయోజన సభ్యుడినైనా నియమించవచ్చని కూడా కమిషన్ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ఇది నెలవారీ ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. ఇది ఏఆర్ న్యూస్, దూరదర్శన్ న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం తర్వాత వెంటనే ఆకాశవాణి కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ను విమానయాన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా కర్నూలును విమానయాన డ్రోన్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓ ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కర్నూలు విమానాశ్రయంలో ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కేవలం విమానాశ్రయాలపైనే కాకుండా పైలట్ శిక్షణ, నిర్వహణ, గ్రౌండ్ ఆపరేషన్స్, విమానాశ్రయ నిర్వహణతో కూడిన సంపూర్ణ విమానయాన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం, ఆ దేశాల వాణిని కల్పించేందుకు వినిపించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81 సెషన్లో గ్రూప్ ఆఫ్ 77 G77 విదేశాంగ మంత్రుల 50వ వార్షిక సమావేశంలో భారత తరఫున ప్రకటన చేస్తూ, దక్షిణార్థ దేశాలు కేవలం నియమాలను పాటించే స్థాయి నుండి వాటిని రూపొందించే స్థాయికి మారేందుకు సమష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగా మాత్రమే కాకుండా బాలల రక్షణకు సంబంధించిన విషయంగా కూడా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. బాల్యాన్ని పునరుద్ధరించడం, మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, సంరక్షణ, రక్షణ, అవసరమైన పిల్లలను తిరిగి సమాజంలోకి చేర్చడం అనే అంశంపై ఈరోజు పాట్నాలో జరిగిన ఒక సెమినార్లో ఆయన ప్రసంగించారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల ప్రభావితమైన పిల్లలకు భద్రత, చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసం, అలాగే విద్యను, కుటుంబ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న ఐచి నగోయా ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు రెండు నేడు స్వర్ణ పథకాలను గెలుచుకున్నాయి. ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు ఇరాన్ను 40-34 తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరులో భారత మహిళల జట్టు కూడా ఇరాన్పై 37-34 తేడాతో విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో కబడ్డీ, అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో 5 పథకాలను భారత్ సాధించింది. 4 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్యాలతో ప్రస్తుతం పథకాల పట్టికలో భారత్ 10వ స్థానంలో ఉండగా మొత్తం పథకాల సంఖ్య 28కి చేరింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రేపు ఆదివారం

0: చెస్ట్లు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఇదిలా ఉండగా 3 రోజుల బ్యాంకు సమ్మె సందర్భంగా ఉచిత నెలవారీ పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీల ఛార్జీలను మాఫీ చేయాలని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి. వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సాధారణ జనజీవనం తీవ్రంగా స్తంభించిపోయింది. రాష్ట్రంలోని 63 జిల్లాలు అతి భారీ వర్షాలు బారిన పడగా ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా సగటు కంటే 19 రెట్లు అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ 85వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తమిళ, తెలుగు, మరాఠీ, బెంగాలీ, అస్సామీ భాషల్లో 5 కొత్త ప్రజాదరణ పొందిన సైన్స్ పత్రికలను ప్రారంభించారు. ఈ పత్రికలను సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ ప్రచురించింది. ఈ పత్రిక విడుదల సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ ప్రజాదరణ పొందిన సైన్స్ ప్రచురణల పరంపరలో ఒక ముఖ్యమైన విస్తరణని మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్మోజ్ జలసంధిని ట్రంప్ జలసంధిగా చిత్రీకరిస్తూ ఒక పటాన్ని పంచుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం ఇరాన్ను అణ్వాయుధాన్ని సంపాదించుకోవడానికి అనుమతించబోమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అంతకుముందు అన్ని అంశాల్లోనూ ఘర్షణలు ఆగిపోవటానికి 7 రోజుల ప్రక్రియను ఇరాన్ ప్రతిపాదించింది. దీని ప్రకారం అమెరికా ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, చమురు సంబంధిత ఆంక్షలను మాఫీ చేయాలి. దానికి ప్రతిగా ఇరాన్ హోర్మోజ్ జలసంధిని తిరిగి తెరుస్తుందని ప్రతిపాదించగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సర్వన్ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఓల్వోలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పథకాలు గెలుచుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వైజాగ్ స్కూల్ ఎస్టీఎఫ్ఎం స్టేషన్, 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇది అలరించే కిరీటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఎస్ లిజనర్స్, మరి మన స్టూడియోలో క్లాక్ చూపించేస్తోంది 7:15:26 అవుతుంది. ఇక మనం ఇప్పుడు కొన్ని బ్యూటిఫుల్ తెలుగు సాంగ్స్ వినేద్దాం. అంతకంటే ముందు ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మీరు బైక్పై వెళ్తే ఖచ్చితంగా మీరు హెల్మెట్ పెట్టుకోండి. ఇంకా వీలైతే బ్యాక్ సైడ్ ఉన్నవాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోండి. ఇంకా కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి, అస్సలు మర్చిపోవద్దు. ఇంకా డ్రింక్ చేసి అస్సలు మీరు డ్రైవింగ్ అనేది అస్సలు చేయకండి. సో ముందుగా అయితే మీరు మీకోసం యువరాజు సినిమా నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినిపించేస్తున్నాను, విని ఎంజాయ్ చేయండి.

కెరటమాలకించు ఆనందించు అందరికి పంచు సాంగ్స్ వినేస్తున్నారు కదా. ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళు ముందు వెళ్తున్నప్పుడు, ఎప్పుడు మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు రూల్ ఏంటి, ఫ్రంట్ ఏదైతే ఉందో మనం అది చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనం వెనుకున్నాం అనుకోండి, మన ఫ్రంట్ ఎవరు ఉన్నారో మనం చూసుకొని వెళ్ళాలి, బ్యాక్ ఉన్న వాళ్ళు మనల్ని చూడాలి. ఇలా ఉంటేనే కదా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన జర్నీ అనేది బాగా వెళ్తూ ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, సడన్గా వాళ్ళు యూటర్న్ తిరిగేస్తూ ఉంటారు. అక్కడ ఎటువంటి ఏమీ ఉండదు, వన్ వే అనుకోండి, అక్కడే అన్నీ చేసేస్తూ ఉంటారు. అక్కడే యూటర్న్ తీసేసుకుంటారు, అక్కడే బ్యాక్ తెచ్చేస్తారు, అక్కడే వాళ్ళకి నచ్చినట్లు వెళ్ళిపోతూ ఉంటారు. అది కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు ఇలాగా. అసలు ఇలా చేయకండి. ఎప్పుడైనా సరే సిగ్నల్ అనేది ఉంటుంది కదా బైక్కి లేదంటే వెహికల్కి, సిగ్నల్ ఇవ్వడం చూసుకోండి. ఒకవేళ సిగ్నల్ ఇచ్చినా సరే కొంతమంది చూడరు, అంటే వాళ్ళు ఓవర్లుక్లో చూడకపోవచ్చు లేదంటే అక్కడ అంతా అబ్జర్వ్ చేయకపోవచ్చు. ఏంటంటే ఫ్రంట్ వెహికల్ చూస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి సిగ్నల్ని అబ్జర్వ్ చేయరు. చాలామంది చూశాను పెద్ద పెద్ద వెహికల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సిగ్నల్ చూడరేమోనని హ్యాండ్తో వాళ్ళు గెస్చర్ ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు హ్యాండ్తో చెప్తూ ఉంటారు ఇటు రావద్దు, మేము ఇటు టర్న్ చేస్తున్నామని. కనుక ఇలా మీరు కూడా పాటిస్తూ ఉండండి, కేవలం సిగ్నల్ మీద ఆధారపడకుండా. ఒక్కొక్కసారి మీ అంతటి మీరే బ్యాక్కి చూడడం, ఎవరైనా వస్తున్నారో లేదో చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. నెక్స్ట్ మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తోంది, చింతకాయల రవి సినిమా నుంచి ఈ సాంగ్ వస్తుంది. విని ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

మరికొద్ది క్షణాల్లో జపాన్లో జరుగుతున్నటువంటి 20వ ఎడిషన్ ఏషియన్ గేమ్స్ 2026 యొక్క తాజా సమాచారాన్ని వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: मुकाबला था, लेकिन भारतीय महिलाओं ने खिताबी मुकाबला जीतकर चौथी बार एशियन गेम्स का गोल्ड मेडल जीत लिया। वहीं पुरुष कबड्डी टीम की बात करें तो ईरान से ही मुकाबला था, यहां भी 40-34 से भारतीय टीम ने ईरान को शिकस्त देते हुए रिकॉर्ड 9वीं बार एशियन गेम्स का गोल्ड मेडल अपने नाम कर लिया।
1: Right, and then we also got a couple of silver medals early in the morning. One of them came from the shooting range, where the trio of Ashi Choksi, Vidarsha Vinod and Tilotama Sen brought us that silver medal in the women's team event of the 50-meter rifle three position.
0: जी अगर बात करें सुबह की जब शुरुआत होती है सूरज निकलता उसी समय भारत को एक बड़ी जीत मिली। भारत के एक खिलाड़ी ने इतिहास रचा, बताना चाहूंगा सामन बरवाल के बारे में। 44 साल का इंतजार था मैराथन में पदक का, उन्होंने वो सपना वो ख्वाब पूरा किया। भारत के सामन बरवाल ने मेंस मैराथन में 2 घंटा 11 मिनट 37 सेकंड का समय निकालकर सिल्वर मेडल जीता। यह एक नेशनल रिकॉर्ड भी उनका है, अब तक का सबसे सर्वश्रेष्ठ प्रदर्शन भी उनका रहा है।
1: टॉकिंग अबाउट ड्रीम्स कमिंग ट्रू, जोशना चिनप्पा playing her 7th Asian Games was able to get herself on the podium. She along with Senthil Kumar in squash mixed doubles registered a bronze medal, and 2 more medals have been confirmed in squash. Anahat Singh and Abhay Singh have made it to the final respectively in the women's singles and the men's singles. They will be playing their final matches tomorrow.
0: Sham dhalte darpan batana chahunga to Bharat ki प्राची चौधरी ने 400 मीटर दौड़ में 53.21 सेकंड का समय निकालकर भारत के जो पदक की संख्या थी उसमें इजाफा किया।
1: Right, and how can we forget Tajinder Pal Singh Toor, who won the silver medal in men's shot put and thereby completed a hat-trick of Asian Games medals. He won 2 gold medals back-to-back in 2018 and 2023 and now has won a silver medal today. However, the day is not done. There is one more match that the Indian fans are eagerly awaiting. It is the third round of the women's singles in badminton, where P.V. Sindhu is supposed to take on Japan's Miyazaki Tomaka, and that match is going to begin in a while from now. So we are still awaiting it. However, let's have a look at the medals tally. India are currently at number 10. Yes, those 2 kabaddi gold medals have helped us climb a couple of spots on the medals tally. India have 4 gold medals in total, 12 silver and 14 bronze medals, with a total of 30 medals at number 10. People's Republic of China at the apex spot, number 1. Japan, number 2. And Republic of Korea, that's South Korea, at number 3.
0: जी बिल्कुल। अब जब कल शुरुआत होगी तो भारतीय एथलीट जब कल शुरुआत करेंगे, क्योंकि कल कई मुकाबले होने वाले हैं, शूटिंग में भारत को उम्मीद है, कई ऐसे खेल हैं जहां पर भारत की उम्मीद है, लेकिन अभी पीवी सिंधु का मुकाबला आना बाकी, देखना वहां पर क्या कुछ होता, बहुत कुछ आने वाला है। आज की अंतिम अपडेट के साथ मुझे मोहम्मद शाहिद आजमी और दर्पण टिकिया को ये कहते हुए अनुमति दीजिए कि आज रात 10 बजे सुनना न भूलिएगा हमारा विशेष कार्यक्रम, जो विशेष रिपोर्ट है एशियन गेम्स पर जरूर सुनिएगा। साथ साथ कल सुबह 10 बजे माफ कीजिएगा सुबह 9:30 पर दोबारा आपसे मुलाकात होगी। तब तक के लिए इजाजत दीजिए, धन्यवाद।
2: एशियन गेम्स 2026 आईजी नगोया।
3: మీరు ఇంతవరకు జపాన్ లో జరుగుతున్నటువంటి ఏషియన్ గేమ్స్ 2026 20th ఎడిషన్ యొక్క లైవ్ అప్డేట్స్ విన్నారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వైజాగ్ స్కూల్ ఎస్టెఫ్ఎం స్టేషన్ 102 FM రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు. ప్రజెంట్ టైం అయితే 7:36:12 కావస్తుంది మన స్టూడియోలో. తెలుగు పాటలు వినేస్తున్నారు, తర్వాత మరొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరికోసం వచ్చేస్తోంది. బృందావనం సినిమా నుంచి ఈ సాంగ్ వస్తోంది, విని ఎంజాయ్ చేయండి.

0: ఎస్ లిజినెస్, మనమున్న 102 FM రెయిన్బో సాగరికలో ఉన్నాము. ఇక మీరైతే తెలుగు పాటలు వినేస్తున్నారు, బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నారు. ఇక తర్వాత ఏంటంటే, చాలామంది మనకి కోవిడ్ టైంలో మాస్కులు పెట్టుకుండేవారు, తర్వాత కొంతమంది ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. ఎనీవేస్, చెప్పేది ఏంటంటే, చాలా పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొల్యూటెడ్ ఏరియాస్లో అయినా సరే మీరు కనీసం మాస్క్ పెట్టుకోండి, లేదంటే స్కార్ఫ్లు కట్టుకోండి, చాలా సేఫ్గా ఉంటుంది. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మన ఫోన్ మీద ఎంత డస్ట్ వస్తుందో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు, అదే డస్ట్ మనం ఫేస్ పైన కూడా ఉంటుందన్నమాట. మేబీ అందుకే కలర్ తగ్గిపోతున్నామేమో రోజు రోజుకి పొల్యూషన్ వలన. కనుక వీలైతే మాస్కులు లేదంటే స్కార్ఫ్లు కట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక సాంగ్ మీ అందరికోసం వస్తుంది, బాస్ సినిమా నుంచి. విని ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.
1: ఎక్కడో ఎక్కడో ఎక్కడో ఒక్క చోట.

ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరి గాయదు అలరించే కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మన స్టూడియోలో క్లాక్ చూపించేస్తోంది 7:45:49 కావస్తోంది. మీ అందరికీ ఎంతో ఇష్టమైన కార్యక్రమం అదే మెలడీ మ్యాచ్. ఆరోగ్య చిట్కాలతో, ఆలోచింపచేసే మాటలతో, మనసుకి హాయినిచ్చే పాటలతో ఈనాటి మెలడీ మ్యాచ్కు మీకు స్వాగతం. ఎస్ లిజనర్స్, వైజాగ్ స్కూలెస్ట్ ఎఫ్ఎం స్టేషన్ 102 FM రెయిన్బో సాగరిక, ఇది అలరించే కెరటం. వింటున్నారు కదా మరి 102 FM రెయిన్బో మెలడీ మ్యాచ్లో ఉన్నాము. మరి ముందుగా ఒక మంచి కొటేషన్ అయితే తెలుసుకుందాము. న్యాయస్థానాల కంటే ఉన్నతమైన న్యాయస్థానం ఒకటి ఉందంట, అదేంటో తెలుసా? అదే అంతరాత్మ. మరి ఈ మాట చెప్పింది నేను కాదు, మహాత్మా గాంధీ అన్నారు ఈ విధంగా. న్యాయస్థానాలు ప్రతిసారి మనం వెళ్ళము, కానీ న్యాయం ఏంటో అన్యాయం ఏంటో మనకే తెలుస్తుంది. కనుక అంతరాత్మకి మాత్రమే తెలుస్తుంది మనం చేసేది మంచా చెడా అన్నది. అప్పుడు మనకి మనమే నిర్ణయించుకోవాలి మనం ఏం చేస్తున్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో అనే విషయం. కనుక మనం ఎవరిని మోసం చేసినా పర్లేదు, కానీ అంతరాత్మను మోసం చేసుకుంటే

మన లైఫే వృధా అనుకోవచ్చు కదా. మంచి కొటేషన్ విన్నారు కదా, మహాత్మాగాంధీ చెప్పినటువంటి కొటేషన్, దేర్ ఈజ్ ఎ హయ్యర్ కోర్ట్ దాన్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ అండ్ దట్ ఈస్ ద కోర్ట్ ఆఫ్ కన్సైన్స్. అంతరాత్మ కంటే మించిన న్యాయస్థానం ఏది లేదు. ఇక ముందుగా మన మెలడీ మ్యాచ్లో మీ అందరి కోసం బొమ్మరిల్లు చిత్రం నుంచి ఒక మంచి పాట వచ్చేస్తుంది.

ఎస్ లిజనర్స్, మెలడీ మ్యాచ్ ప్రోగ్రామ్ లో ఉన్నాము. మరి ఈనాటి మెలడీ మ్యాచ్ లో మంచి మంచి పాటలు వినేస్తున్నారు, ఇంకా మంచి మంచి మాటలు కూడా వినేస్తున్నారు కదా. ఇంకా తర్వాత ఒక మంచి సామెత అయితే తెలుసుకుందాము, వెతకబోతున్న తీగ కాలికి తగినట్లు.

వెతకతో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు అంటే ఏంటంటే, ఎప్పుడైనా మనం ఏదేదో ఎక్కడికో వెళ్ళి ఏదో సంపాదిద్దాం లేదంటే ఏదో దేనికోసమో ప్రయత్నిస్తున్నాం అనుకోండి, అది మన దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ఆ అవకాశం ఏదో మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలా వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు అని అంటూ ఉంటారనమాట. సో మంచి సామెత అయితే వినేశారు కదా. మరొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం, చిరుజల్లు సినిమా నుంచి, విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

0: మరికొద్ది క్షణాల్లో దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి దార్శనిక్ భారత్ ఈనాటి కార్యక్రమంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుడు కర్నూలు జిల్లా రైతు శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారితో పరిచయం. మీకు పరిచయం చేస్తున్న వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజు దార్శనిక్ భారత్ లో భాగంగా మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు March 13, 2026 గౌహతి అస్సాం నుండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేయడం జరిగింది. మరి ఈ భాగంలో లబ్ధిదారులైనటువంటి వారు మన జిల్లాలో రైతులు మన దగ్గర ఉన్నారు. వారిలో శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు, వీరు వచ్చేసి నందికొట్కూరు గ్రామానికి చెందిన వారు, వీరు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి మరి లబ్ధిదారుడుగా ఉన్నారు కాబట్టి మరి ముందుగా వీరిని ఆహ్వానించి ఆ తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. నమస్కారం అండి శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు.
3: నమస్కారం సార్. మరి ముఖ్యంగా రేడియో శ్రోతలకు, మరి ప్రధానంగా రైతు సోదరులందరికీ కూడా నమస్కారం సార్.
2: ఇకండి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అంటే ఏంటో మా శ్రోతలు కాస్త తెలియజేస్తారండి.
3: ఖచ్చితంగా సార్. మనకు ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అనేది రైతుల కోసం ప్రవేశపెట్టినది, రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రారంభించిన పథకం సార్ ఇది. ప్రతి సంవత్సరం కూడా రైతులకు 6,000 రూపాయలు 3 విడతలుగా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. రైతే లబ్ధిదారుడు సార్. డీబీటీ పథకం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకం కింద నేరుగా రైతులకు అకౌంట్లో జమ అవుతుంది సార్.
2: ఇక ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మా శ్రోతలకు, మా రైతు మిత్రులకు తెలియజేస్తారండి.

0: ఈ పథకము పంటలు ఏదైతే రైతులు సాగు చేస్తారో, రైతులు పంటల సాగు సమయంలో రైతులకు కొంత ఆర్థిక సహాయం అందించడం ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వము మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల ఆర్థిక భరోసా కోసం ఈ పథకాన్ని ప్రతి సంవత్సరం కూడా విడుదల చేయడం జరుగుతుంది సార్.
1: మీరు ఇందాక అన్నారండి డిబిటి అని.
0: అవును సార్.
1: అంటే డైరెక్ట్
0: బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్
1: అని చెప్పారండి.
0: నేరుగా లబ్ధిదారు అకౌంట్ లోనే జమ అవుతుంది.
1: మరి ఈ డబ్బు రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, తర్వాత ఎంత డబ్బు వస్తుందో తెలియజేస్తారు.
0: ఇది వరకే మనకు అనుకున్న విధంగా ప్రతి సంవత్సరం రైతుకు 6,000 రూపాయలు 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వము రైతులకు విడుదల చేస్తుంది. రైతులు ఈ ఆర్థిక సహాయాన్ని వాళ్లు పెట్టే పంటల సాగుకు పెట్టే ఖర్చులో కొంతైనా కూడా వాళ్లకు విత్తనాలు కొనడానికి గాని ఎరువులు కొనడానికి గాని పంటల సాగు ఖర్చులకు కూడా ఈ డబ్బు ఉపయోగపడుతుంది. అలాగే క్రిమి సంహారక మందులు గాని వాళ్లకు అవసరమైన పంట సాగులో ఈ ఆర్థిక సహాయం అనేది ఉపయోగపడడము ఈ పథకం ముఖ్య ఉద్దేశం సార్.
1: ఇకండి ముఖ్య ఉద్దేశాలు చెప్పారు, తర్వాత లబ్ధిదారులుగా మీరున్నారు కాబట్టి బెనిఫిషరీకి ఎటువంటి లాభాలు ఉంటాయో తెలియజేశారు. ఇకపోతేనండి పీఎం కిసాన్ పథకంలో రైతులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు కూడా చాలా వరకు చెప్తా ఉన్నారండి.
0: ఏంటో తెలియజేస్తారు. రైతులు క్షేత్రస్థాయిలో సమస్యలు ముఖ్యంగా బ్యాంకు ఖాతా సమస్యలు, ఆధార్ లింక్ సమస్యలు, భూమి రికార్డు సమస్యలు, ఈకేవైసీ నో యువర్ కస్టమర్ అంటే బ్యాంకుకి నువ్వు కస్టమర్వా కాదా అని పూర్తిగా తెలుసుకునే విధంగా ఇలాంటి విషయాలపైన రైతులకు సమస్యలు ఉన్నాయి సార్.
1: ఇకపోతే అండి బ్యాంకు సమస్యలు రైతు ఎలా పరిష్కారం పొందాలో తెలియజేస్తారా?
0: ఖచ్చితంగా సార్. ఇప్పుడు రైతు ఎందుకంటే బ్యాంకు ఖాతా సమస్య ఎందుకు వస్తుంది అంటే ఏ అయితే రైతు ఉన్నాడో ఆ రైతు ఆధారు బ్యాంకు ఖాతాకు లింక్ కాకపోవడం, లేకపోతే బ్యాంకులో వాళ్ల వివరాలు సరిగా నమోదు కాకపోవడం, వాళ్ల వివరాలు ఎప్పుడైతే తప్పులు తడకలుగా ఉన్నాయో దానివల్ల ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వాళ్లకు 3 వితళ్లలో ఏదైతే 2,000, 2,000, 2,000 జమ అవుతుందో ఆ జమ కావడంలో బ్యాంకులో సమస్యలు వస్తాయి సార్ ప్రధానంగా.
1: అయితే అండి ముఖ్యంగా రైతులు క్రాప్ లోన్స్ కూడా తీసుకుని ఉంటారండి. ఈ ఇప్పుడు ఈకేవైసీ అని మీరు ఇందాక తెలియజేశారు.
0: అవును సార్.
1: నో యువర్ కస్టమర్ దాంట్లో మనము తీసుకున్న లోన్లు కూడా తెలిసిపోతా ఉంటాయి.
0: ఖచ్చితంగా.
1: ఇప్పుడు మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 2,000 రూపాయలు అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు పడతాయి, 3 విత్తాలుగా 2,000 రూపాయలు పడ్డాయి ఈసారి అనుకోండి. మరి ఇది మనకు డైరెక్ట్ గా అందుతుందా లేకుండా మనం తీసుకున్న లోన్లో కట్ చేసేస్తారా?
0: అలాంటిది ఏముండదు సార్. రైతు ఖాతాలో జమ అవుతుంది. రైతుకు బ్యాంకుకి ఉన్న లావాదేవీలో వాళ్ళ అవగాహన వలన వాళ్ళకి ఇదివరకే బ్యాంకుకు ఏదన్నా ఉన్నా కూడా వీళ్ళు ఇప్పుడు మనకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఏదైతే మనకు వీళ్ళకు పడిన డబ్బులని వీళ్ళు డిజిటల్ రూపంలో డ్రా చేసుకోవచ్చు వాడుకోవచ్చు సార్. కాబట్టి అది బ్యాంకు వాళ్లకు రైతుకు సంబంధించిన మధ్య అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇది వరకు ఏదన్నా బ్యాంకులో క్రాప్ లోన్లున్నా లేకపోతే ఏ వేరే లోన్ లేకున్నా కూడా ఇవి చిన్న అమౌంట్ కాబట్టి బ్యాంకు వాళ్ళు కూడా దీన్ని అంతగా పరిగణలోకి తీసుకుపోవచ్చు. ఇవైతే లబ్ధిదారునికి రైతుకు వాళ్ళ ఖాతాలో జమ అవుతాయి కాబట్టి వాళ్ళు వినియోగించుకోవడానికే ఉపయోగపడతాయి సార్.
1: ఇకపోతేనండి సంవత్సరానికి 6,000 రూపాయలు మనకు ప్రభుత్వం చేయూతనిస్తుంది ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా. అయితే ఈ 6,000 రూపాయలు నిజంగా సరిపోతాయంటారా?
0: అదే మనం మాట్లాడుకున్నాము. ఏదైనా గానీ ఇది చేయూత రైతులకు. కేంద్ర ప్రభుత్వము సకాలంలో రైతులకు మేమున్నాము అనే భరోసా ఇవ్వడానికి వాళ్లకు మనకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 6,000 ఇస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు రైతుకు సంబంధించి కొంత డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏ రకంగా సంవత్సరానికి వాళ్లకు ఒక 15,000 నుంచి 20,000 ఆసరా అవుతుంది కాబట్టి కొంతలో కొంత వాళ్లకు అవసరానికైతే ఉపయోగపడతాయి సార్.
1: ఇక మరొక ప్రశ్న అండి శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు, రైతు మరణించిన తర్వాత పరిస్థితి ఎలాగుంటుంది? అంటే మీరు ఎంతో అవగాహన ఉంది, వ్యవసాయము గత 10 ఏళ్లుగా మీరు వ్యవసాయం చేస్తా ఉన్నారు, మీకు వీటి గురించి బాగా తెలుసు. కాబట్టి ఈ రైతు మరణించిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే మనం ప్రభుత్వ చేయూత ఏమన్నా వస్తుందా ప్రభుత్వం నుంచి, లేదంటే పీఎం కిసాన్ నిధిలో భాగంగా ఏమన్నా మనకు చేయూత ఉంటుందా, దీని గురించి ఏమన్నా తెలియజేస్తారండి?
0: ఖచ్చితంగా సార్. రైతు ఎప్పుడన్నా మరణించినప్పుడు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకు ఆపద్ధాత్మం కింద కొంత

0: సహాయము ఇచ్చే స్కీమ్స్ కూడా పథకాలు చాలా ఉన్నాయి. ఈ మనకు ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ కు సంబంధించి మనము మాట్లాడుకుంటే, ఒకవేళ ఏదైతే మనం ఇక్కడ లబ్ధిదారుడు రైతే అనుకుంటున్నాం కాబట్టి ఆ రైతు మరణించిన పక్షంలో ఆ పథకము నిలబడిపోతుంది అంతటితో ఆ రైతుతో. ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరన్నా భూమి రికార్డ్స్ వాళ్ళ పేరు మీద మార్చుకొని మళ్లీ తిరిగి పిఎం కిసాన్ సమాధి నిధికి వాళ్ళు నమోదు చేసుకుంటే వాళ్ళు కూడా దీనికి లబ్ధి పొందుతారు సార్.
1: అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో రైతు పేరు మీద ఉన్న పొలము రైతు ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ఎటువంటి మనకు
0: లబ్ధి అనేది ఉండదు, లాభం
1: చేయుత ఉండదు,
0: అక్కడితో ఆగిపోతుంది.
1: ఎటువంటి
0: వారి వారసులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, ముఖ్యంగా పథకం ఏంటంటే రైతు పొలం కలిగి ఉండాలి. ఎవరైతే సొంత పొలం ఉందో వాళ్ళు వీళ్ళు గ్రామ సచివాలయంలో గాని లేకపోతే పిఎం కిసాన్ పోర్టల్లో గాని వాళ్ళ వివరాలు నమోదు చేసుకున్న ఎడల ఈ పథకం వర్తిస్తుంది. కాబట్టి ఆ రైతు అకాలంగా మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భూమి రికార్డులు మార్చుకుని వాళ్ళు మళ్లీ తర్వాత తిరిగి ఈ పథకానికి నమోదు చేసుకుంటే వాళ్ళ పేరు వాళ్ళు అర్హులవుతారు.
1: ఇక మీరు చెప్పింది భూమి కలిగిన రైతు గురించి అండి, అంటే నిజమైన హక్కుదారుడు, భూమి హక్కుదారుడు. అయితే చాలా మంది ఇటీవల వలసలకు వెళ్లి అంటే సిటీలలో ఉద్యోగాలు చేసుకుంటూ పల్లెటూళ్ళలో కౌలుకు భూమిని ఇస్తా ఉంటారండి. మరి కౌలుకి ఇచ్చినప్పుడు వారికి ఈ పథకం వర్తిస్తుందా, కౌలు రైతులకు ఈ పథకం వర్తిస్తుందా?
0: ఈ పథకం పొలం కలిగి ఉన్న రైతులకే సార్ ఈ పథకం అనేది వర్తించేది. కౌలు రైతులకు ఈ పథకం ఇప్పటి వరకు అయితే కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వాలు గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని దృష్టిలో పెట్టుకుని మీరన్నట్లు నిజంగా పొలం ఉన్న రైతులు ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఏదైతే వ్యవసాయం అనేది లాభసాటిగా లేదని ఆలోచనలో పడి రైతులందరూ కూడా వాళ్ళ సొంత భూమిని కౌలుకి ఇచ్చుకుంటున్నారు. కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు సార్. వాళ్ళకి ఏదైనా ప్రత్యేక పథకాలు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను పిఎం కిసాన్ లబ్ధిదారుగా నా సహా రైతులు ఎవరైతే కౌలుకు తీసుకుని వాళ్ళు నిరంతరము 24 గంటలు పొలం చేస్తున్నారో అలాంటి కౌలు రైతులకు కూడా ఏవైనా ప్రత్యేక పథకాలు తీసుకుని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఆదుకోవాలని నేను మీ రేడియో తరపున విన్నవించుకుంటున్నాను సార్.
1: పోతే అండి, ఇది రైతులు స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, తర్వాత లార్జ్ ఫార్మర్స్ అని 3 రకాలుగా విభజించారండి రైతుల్ని. అంటే చిన్న సన్నకారు పెద్ద రైతులు అని ఇట్లా విభజించారు. ఈ పథకము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకము ఎవరికి వర్తిస్తుంది?
0: ఈ పథకం ఎవరైనా పొలం కలిగి ఉన్న వాళ్లకు వర్తిస్తుంది సార్. మరి అంటే 5 ఎకరాలు ఆ పైన ఉండే రైతులకు వర్తించదు. ఎవరికైతే 5 ఎకరాలు ఉంటాయో ఆ రైతులకు వర్తిస్తుంది. ముఖ్యంగా చిన్న సన్నకారు పెద్ద రైతులకు కూడా ఈ పథకం వాళ్ళని 5 ఎకరాలు వరకు వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, అర్హత ఉంటుంది. కానీ ఈ పథకం కొన్ని వర్గాలకు మాత్రం వర్తించదు సార్. ముఖ్యంగా ఎవరైతే రైతులైనా సరే లేకపోతే పొలం కలిగి ఉన్న వాళ్ళైనా సరే వ్యవసాయం చేస్తున్న వాళ్ళైనా గానీ వాళ్ళు ఆదాయం పన్ను చెల్లించని వారై ఉండాలి. ఎవరైతే రైతులుగా ఉండి వ్యవసాయం చేస్తూ వ్యవసాయం సాగుదారులు ఉన్నా కూడా వాళ్లకు వాళ్ళు ఆదాయం పన్ను చెల్లిస్తుంటే వారికి ఈ పథకం వర్తించదు. అలాగే ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని ఈ పథకానికి అర్హులు గారు వాళ్ళకు కూడా వర్తించదు సార్ ఈ పథకం.
1: అంటే ఇటీవలి కాలంలో ముఖ్యంగా చాలా వరకు ఇన్కమ్ ట్యాక్స్ పొలం మీద వచ్చే ఆదాయానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు అని చెప్పి ఈ దాన్ని పొలాలు తీసుకుని చేస్తూ ఉంటారండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉద్యోగస్తులు గాని పెద్ద వ్యాపారవేత్తలు గాని మరి వారికి ఇది వర్తించదని
0: వర్తించదు సార్.
1: ఇకపోతే అండి, ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి ఇంకాస్త వివరంగా మా శ్రోతలకు, అంటే ఇది మీరు 22వ విడత అని చెప్పారు. ఇది 3 మార్చిన గౌహతిలో మన ప్రీతం ప్రధానమంత్రి గారు రిలీజ్ చేశారని చెప్పారు. ఇక దాంట్లో మీరు బెనిఫిషియరీగా ఉన్నారు. ఇక మీకు ఇది 3 నెలల్లో రిలీజ్ అయిందండి, అంటే ఇది 2025-26కి వస్తుందా అండి, 26-27కి వస్తుందా?
0: లేదు సార్, ఇది 25-26 పథకానికి అయిపోయింది సార్. ఇది 2025 సంవత్సరానికి సంబంధించింది. మనకు మొదటి విడత 2025 జూన్, తర్వాత మనకు అక్టోబర్, తర్వాత 2వ విడతగా 2025 సంవత్సరంలో విడుదల చేసినారు. 3వ విడతగా 2025 డిసెంబర్కు చేయాలి కాబట్టి మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో చేసేసినారు కాబట్టి ఇది 2025 సంవత్సరానికి సంపూర్ణంగా రైతులకు చెల్లించిన కిసాన్ సమ్మాన్ నిధి
1: ఇక భరోసా సార్ ఇది. ఇక అండి, ఈ రోజు 8 ఏప్రిల్ 2026 అంటే ఇక మీదట వచ్చే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ ఇన్స్టాల్మెంట్,

రాబోయే విడత గురించి మనం మాట్లాడుకుంటే అది ఈ సంవత్సరానికి వస్తుంది. ఈ సంవత్సరంలో ఏమన్నా మీరు అంటే ఇప్పుడు ఇన్పుట్ కాస్ట్ ఇవన్నీ పెరిగినాయని అంటా ఉన్నారు రైతులు, మరి మీరేమన్నా ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారు?

0: ఎందుకంటే రైతు మనకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు కాబట్టి, మన భారతదేశం కూడా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి దాదాపుగా మనకు ఇప్పుడు కూడా దాదాపుగా 65-70% వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారు కాబట్టి, అలాంటి రైతులకు ఎంత చేయూతస్తే అంత భరోసాగా ఉంటుంది, అంత అండగా ఉంటుంది. దీనిపైన ఈ విషయమై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దృష్టి సారించి ఇప్పుడిచ్చే పీఎం కిసాన్ 6,000ని భవిష్యత్తులో పెంచితే రైతులకు ఇంకా మేలు చేసిన వాళ్ళు, బాగు చేసిన వాళ్ళు అవుతారు సార్.
1: చాలా సంతోషం అండి గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు ఈ రోజు మా ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి వచ్చి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారులుగా మీరు మా రైతులకు కూడా దీనిపైన చాలా అవగాహన కలగజేసినందుకు మీకు ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరఫున, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతు సోదరులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారుడు కర్నూలు జిల్లా రైతు శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు ఇంతవరకు దార్శనిక భారత్ విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. సో వైజాగ్లో మొన్నటి వరకు 4 రోజులు కురిసిన వర్షాలకి చాలా చాలా చల్లగా అయిపోయింది భూమంతా కూడాను. ఎనీవేస్, ఒక్కొక్కసారి అంటే ఏదైనా వర్షం మంచిదే కానీ అతిగా ఏదున్నా ఇబ్బందే కదా. సో సరిపోతుందేమో అనిపిస్తుంది మనకి ఇంత చక్కగా చాలా రోజుల నుంచి ఎండాకాలాన్ని గుర్తు చేసే విధంగా ఉన్నాయి కదా ఎండలు, ఆ తర్వాత వర్షాలు వచ్చాయి. సో అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం 4 రోజులు కూడా. ఇంకేంటంటే ఇప్పుడు మన మెలడీ మ్యాచ్లో ఒక మంచి టిప్ అయితే మీకోసం చెప్పేస్తున్నాను, మంచి హెల్తీ టిప్. హెల్త్ కోసం మనకి పుదీనా మనందరికీ తెలిసిందే, చాలా అంటే తక్కువ ధరకే దొరుకుతుంది, ఎక్కడ చూసినా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన ఇంట్లో కూడా దాన్ని ఒక చిన్న కుండీలో వేసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది పుదీనా. ఇది చాలా న్యాచురల్గా ఉంటుందన్నమాట, అంటే న్యాచురల్గా మనకి మంచి చేస్తుంది అన్ని విధాలుగా. ఇంకా మౌత్ ఫ్రెషనర్గా కూడా యూజ్ అవుతుంది. ఇక ఏదైనా స్మెల్ వస్తుంది కర్రీస్లో అని అంటే కనుక పుదీనా వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, అది మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఇంకా ఈ పుదీనా ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, ఇంకా యాంటీ ఫంగల్గా కూడా పుదీనా వర్క్ చేస్తుంది. ఇది ఒక సాంప్రదాయ మెడిసిన్ అని చెప్పొచ్చు అన్నమాట. ఈ సాంప్రదాయ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే టాక్సిన్స్ అనేవి తొలగిపోతాయి బాడీలో, ఇంకా దీనివల్ల జీర్ణాశయం శుద్ధి అవుతుంది, జీర్ణక్రియ సమస్యలు కూడా తగ్గిపోతాయంట. ముఖ్యంగా ఎండాకాలంలో, ఈ వేసవి కాలంలో శరీరం కూల్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందంట పుదీనా తినడం వల్ల. ఇక పుదీనాని మనం రకరకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, కర్రీస్లో వేసుకోవచ్చు, పుదీనా చట్నీ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే బిర్యానీ చాలామందికి ఇష్టం కదా, బిర్యానీలో కూడా పుదీనా వేసుకుంటారు. అసలు బిర్యానీలో పుదీనా కొత్తిమీర లేనిదే అవ్వదు కదా. పుదీనా ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇంకా మటన్లో వేసుకుంటారు, ఇంకా రకరకాలుగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా నొప్పులు, చర్మం మీద వాపులు తగ్గుతాయంట ఈ పుదీనా వాడటం వలన. జలుబు దగ్గు లాంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా పుదీనాని హీలింగ్ ఫుడ్ అని కూడా అంటారు, ఎందుకంటే అప్పటికప్పుడు ఏదన్నా ఆరోగ్యానికి సంబంధించి సమస్య వస్తే తగ్గిస్తుందంట. ముఖ్యంగా తలనొప్పి ఉన్నప్పుడు ఇదో రిఫ్రెషింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుందంట. అంటే దాన్ని కాస్త స్మెల్ చూస్తే కనుక, మనకి పుదీనా స్మెల్ చూస్తే మైండ్ ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతుందన్నమాట. ఇంకా మనం తినే ఆహారం సాఫీగా జీర్ణం అయ్యేలాగా చేస్తుంది. ముందుగా చెప్పుకున్నట్లు నోటిలో దుర్వాసన కూడా తగ్గిస్తుంది. ఇంకా దీనిలో ఉండే సాల్సిలిక్ ఆమ్లం వలన చర్మం మృదువుగా ఉంటుందంట. ఇంకా యంగ్గా కనిపించాలంటే పుదీనా తింటే చాలా బాగుంటామంట. ఇక మనం కూడా ఈసారి పుదీనాని అస్సలు ఇగ్నోర్ చేయకుండా మనం కూడా ఉపయోగిద్దాం. మెలడీ మ్యాచ్లో మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది, దేశముద్ర సినిమా నుంచి.

ఫిదా సినిమా నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మన మెలడీ మ్యాచ్ లో వింటూనే ఉండండి. వైజాగ్స్ కూలెస్ట్ ఎఫ్ఎం స్టేషన్ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది వాళ్ళ రించే కరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

ఎస్ లిజినెస్, మనం ఉన్న మెలడీ మ్యాచ్లో, మరి మన మెలడీ మ్యాచ్లో చివరిగా ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందాం. నిద్ర బాగా పట్టాలంటే ఏం చేయాలో ఒక మంచి టిప్ అయితే చెప్పేస్తాం. మన ఇంట్లో ఇంటికి గోడకి రంగులు వేస్తూ ఉంటాం. కొంతమంది ఐడియా లేకనో లేదంటే వాళ్ళకి ఇష్టం ఉండి డార్క్ కలర్స్ వేయించేసుకుంటారు బెడ్రూమ్లో ముఖ్యంగా. అయితే బెడ్రూమ్లో అసలు ఎలాంటి కలర్స్ ఉండడం వలన మంచిగా ప్రశాంతంగా ఉంటుందో చెప్పేస్తాను. ఇందులో ఏంటంటే గులాబీ, నీలం, ఇంకా పర్పుల్ కలరు ఇలాంటివంట కళ్ళకు ప్రశాంతనిస్తాయట. ఇంకా బెడ్రూమ్లో ఈ రంగులతో పెయింట్ వేస్తే మంచిదంట. ఇంకా అంటే ఇందులో ఇంకా ముదురు కలర్స్ ఉంటాయంటే రెడ్ కానీ బ్లాక్ కానీ ఇలాంటివి వేయించుకోకపోవడమే మంచిదంటున్నారు. ఇలాంటి కలర్స్ మెయిన్ ఏంటంటే బెడ్రూమ్లో ఇంకా చాలామంది లైట్ కలర్స్ పెయింటింగ్ వేయించుకుంటూ ఉంటారు. ఈ లైట్ కలర్ పెయింటింగ్ వలన చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మనకి కూడా చూడండి, ఎప్పుడైనా సడన్గా డార్క్ కలర్స్ చూస్తే కళ్ళు

ఏదో తెలియనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కనుక కళ్ళకు ప్రశాంతతనిచ్చేవైతే పింక్ కలర్, ఇంకా బ్లూ, ఇంకా పర్పుల్, ఈ కలర్స్ ప్రశాంతతనిస్తాయంట. మనం కూడా ఈసారి ట్రై చేద్దాం. విన్నారు కదా ఒక మంచి టిప్ అయితే. మీ అందరి కోసం చివరిగా మరొక పాట వచ్చేస్తోంది ఖుషీ సినిమా నుంచి.

మెలడీ మ్యాచ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు. మరి ఆఫ్టర్నూన్ నుండి ఇప్పటివరకు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశానని అనుకుంటున్నాను. మరొక రోజు మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే,

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. సాంకేతికత వినియోగంలో భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్దిని సాధించగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఖాతాదారుల సౌకర్యార్థం రేపు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు, గ్రామాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు విస్తృతంగా మెరుగుపడడంతో పాటు దేశవ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటూ ఆత్మనిర్భరత సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడ్ నగర్ వరకు పర్యటిస్తున్న సేవాయాత్రికులతో ఆయన దృశ్య మాధ్యమం విధానంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రజలందరి భాగస్వామ్యం, కృషి ఉన్నప్పుడే వికసిత భారత స్వప్నం సాకారమవుతుందని అన్నారు. వడ్ నగర్ తనకు జీవన విలువలను అందించిందని, కాశీ ఆ విలువలకు సేవను జోడించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్ల నివాసాలకు బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు నేరుగా వెళ్లనున్నారు. అక్కడే వారి నుంచి అవసరమైన పత్రాలను సేకరించి వాటిని ఈసీఐ నెట్లో అప్లోడ్ చేస్తారని కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఓటర్లను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ముఖాముఖి విచారణకు పిలవరని ఈసీ స్పష్టం చేసింది. బీహార్, పశ్చిమ బెంగాల్తో సహా దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ సంఘం ఏకగ్రీవ ఆమోదంతోనే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎస్ఐఆర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు పునరుద్ఘాటించింది.

0: వినియోగదారుల సౌకర్యార్థం రేపు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాంకు యూనియన్ల సమాఖ్య ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సమ్మెకు ముందు వారాంతపు సెలవులు రావడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రేపు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎంతో అనుసంధానమైన శాఖలు, కరెన్సీ చెస్లు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు రిజర్వ్ బ్యాంకు అనుమతి ఇచ్చిందని ఆర్థిక శాఖ తెలిపింది. కేరళం భవిష్యత్తుకు బ్లూ ఎకానమీ అపారమైన అవకాశాలను అందిస్తుందని, సహకార రంగం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కేరళంలోని కుందరా వద్ద నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉండేదని, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దీనికి సాకారం చేసిందని తెలిపారు. ఈ నిర్ణయం దేశంలోని రైతులకు ఎంతో మేలు చేసిందని పేర్కొంటూ,
1: దేశ్ కే సభీ కిసానో కా ఔర్ కోఆపరేటివ్ సెక్టర్ సే జుడే హువే సభీ లోగో కా ఏక్ మాంగ్ థా కి కేంద్ర మే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనే మగర్ వో పూరా నహీ హోతా. నరేంద్ర మోదీ జీ నే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనాకర్ దేశ్ కే గ్రామీణ వికాస్, కృషి వికాస్ ఔర్ విమెన్ ఎంపవర్మెంట్ కే లియే బహుత్ బడా కదమ్ ఉఠాయా.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చార్ధామ్ యాత్రను రేపటి వరకు నిలిపివేస్తున్నట్టు ఉత్తరాఖండ్ రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ స్థానిక యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే యాత్రను తిరిగి పునరుద్దరిస్తామని వినోద్ కుమార్ సుమన్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పిల్లల్లో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగానే కాకుండా వారి రక్షణ, భద్రతకు సంబంధించిన ప్రధాన అంశంగా పరిగణించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. బాధితులకు న్యాయపరమైన రక్షణ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దేశంలోనే మొట్టమొదటి విక్టిమ్ రైట్ సెంటర్ను పాట్నాలో జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల బారిన పడిన చిన్నారులకు తగిన భద్రత, వైద్య చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసంతో పాటు వారు తిరిగి చదువు కొనసాగించేలా, కుటుంబ జీవితాన్ని గడిపేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సూచిస్తూ,
2: చిల్డ్రన్ ఆర్ నాట్ మెర్లీ ఫ్యూచర్ సిటిజన్స్, దే ఆర్ ఈక్వలీ సిటిజన్స్ ఆఫ్ టుడే, దే ఆర్ ఎంటైటిల్డ్ టు సేఫ్టీ, dignity, education, care, and the opportunity to grow. Restoring childhood must therefore mean more than preventing substance abuse. That whenever childhood is threatened, there is always a pathway back to safety, dignity, belonging, and hope.
0: భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందుకోసం సాంకేతికత, ఆవిష్కరణల విస్తృత వినియోగం అవసరమని ఆమె స్పష్టం చేశారు. చెన్నైలో ఈరోజు జరిగిన ఐఐటి మద్రాస్ అలుమ్నీ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడిన ఆమె, ఉన్నతమైన ఆర్థిక వృద్ది రేటు ఆత్మనిర్భర భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలను వేగవంతం చేస్తుందని, అయితే అందుకు అన్ని వర్గాల కృషి అవసరమని పేర్కొన్నారు. దేశంలో స్టార్టప్ల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోందని కొనియాడిన కేంద్ర మంత్రి, సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలు అన్ని రంగాలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విస్తరించాలని పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ అందించే విస్తృత

0: అవకాశాలను అందిపుచ్చుకుంటూనే దానివల్ల ఎదురయ్యే ముప్పును సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పిలుపునిచ్చారు. గ్రీసు విదేశాంగ మంత్రి జార్జ్ గెరాపెట్రిటిస్తో కలిసి అంతర్జాతీయ శాంతి భద్రత, సముద్ర భద్రతపై ఏఐ ప్రభావం అనే అంశంపై న్యూయార్క్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వసనీయమైన సాంకేతిక వ్యవస్థల నిర్మాణం, మానవ వనరుల సామర్థ్యం పెంపు, ఆర్థికాభివృద్దికి ఏఐని ఉపయోగించుకోవడంపై న్యూఢిల్లీ డిక్లరేషన్ ఇదివరకే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో కబడ్డీ పురుషుల మహిళల విభాగాల్లో భారత జట్లు స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. పురుషుల ఫైనల్ పోలులో భారత్ 40-34 తేడాతో ఇరాన్ను ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల ఫైనల్లోనూ భారత జట్టు 37-34 తేడాతో ఇరాన్పై విజయం సాధించింది. కబడ్డీతో పాటు అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో కలిపి భారత్ నేడు ఒక్కరోజే 7 పతకాలను గెలుపొందింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 30కి చేరగా పతకాల పట్టికలో 10వ స్థానానికి చేరుకుంది. వాతావరణం. ఈశాన్య మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్దగల రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 7 రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. సాంకేతికత వినియోగంలో భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక తెలుగు చలనచిత్ర గీతం వింటారు. ముందుగా ఖైదీ నంబర్ 150 చిత్రం కోసం హరిహరన్ శ్రేయ ఘోషల్ పాడిన పాట వింటారు.

తెలుగు చలనచిత్ర గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య హిందీలో వార్తలు, అనంతరం న్యూస్ అట్ 9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ కరెంట్ అఫైర్స్ న్యూఢిల్లీ నుంచి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఆలీబాబా 40 దొంగల చిత్రం కోసం ఏఎం రాజా పి భానుమతి పాడిన పాట వింటారు.

నిన్నే పిల్లడతో చిత్రం నుంచి ఘంటసాల, పి సుశీల, జేవి రాఘవులు, బసవేశ్వరరావు పాడిన పాట విన్నారు. మగాడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

0: చూసి పైన చూసి ముందు చూసి వెనక చూసి కన్ను గీతి మందిలోన కన్ను చూసి బుగ్గ మీద బుగ్గరెత్తి వెళ్ళారు.
1: నిజం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ చివరిగా ఆపాత మధురాలు కార్యక్రమంలో

0: Sitharaman said higher growth would accelerate the journey towards Atmanirbhar Bharat and Vikasit Bharat, but would require greater efforts from all stakeholders. Both the Indian men's and women's kabaddi teams today won gold medals at the Aichi Nagoya Asian Games 2026 in Japan. India has made a strong medal haul at the Asian Games today, adding 7 medals across kabaddi, athletics, shooting and squash. Now, India are currently placed 10th in the medal standing, and its overall tally has reached 30 with 4 gold, 12 silver and 14 bronze. The India Meteorological Department, IMD, has issued a red colour warning for heavy to very heavy rainfall with isolated extremely heavy rainfall at some places in Uttarakhand tomorrow. The IMD forecast heavy to very heavy rainfall at isolated places over Himachal Pradesh and West Uttar Pradesh tomorrow. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. రేపు ప్రసారం అయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, వందే మాత్రం బృందగానం. రచన శ్రీ పల్లి నల్లయ్య, సంగీతం శ్రీ డి నిశ్చల్. 6:10 భక్తిరంజని, శ్రీ మయూర కవి విరచిత సూర్య శతకం. తర్వాత సన్నిధి గీతాలు ప్రసారమవుతాయి. తర్వాత 6:30 చింతన, బైబిల్ సూత్రం వ్యాఖ్యాత రెవరెండ్ డాక్టర్ జాన్ అగస్టిన్ షారోన్ కుమార్ గోవాల్డ్. 6:35 పొలం పనులు, అధిక వానలు, పండ్ల తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం ఉంటుంది. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఈ మాసపు పాట, కొత్త చిగురు తొడిగిందట ఆమని. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్. గాయకురాలు శ్రీమతి ప్రసన్న లక్ష్మి. 7:20 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట, లేఖావళి, పుష్పాంజలి, స్వచ్ఛతాహి సేవ, సమాచార వాణి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీమతి డి ప్రతిమ. 8:30 కర్ణాటక సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక 10:35 ఆప్కీ మన్స్ పసంద్, హిందీ చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 10:50 మన్ కీ బాత్, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:40 భక్తి సంగీతం. 1:30 విజయనగరం సుందరానందన్ సదన్ మహిళా మండల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:31 బాలభారతి స్టీల్ ప్లాంట్ గ్రీన్ సిటీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 6:00 సమాచార వాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమలు. 7:45 దార్శనిక భారత్ ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:00 మన్ కీ భారత్, క్షమించండి, మన్ కీ బాత్, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట ప్రసారమవుతుంది. ఇక 8:40 తెలుగు సినిమా పాట, 9:00 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ రేడియోస్కోప్, 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా గేమ్స్ కంప్లీట్ అప్డేట్, తరువాత ఆపాత మధురాలు తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమం కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 6.6 మిల్లీమీటర్లు. పౌరవిమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 4.4 మిల్లీమీటర్లు. ఆకాశం సాధారణంగా మేఘావృతం ఉంటుంది, అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లు పడవచ్చు. రాగల 5 రోజుల్లో తీవ్ర అల్పపీడనం ఫలితంగా మధ్యప్రదేశ్ భారతదేశం అంతటా, ఉత్తరప్రదేశం భారతదేశం అంతటా కూడా 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. సముద్రంలో చేపలు పెట్టేటువంటి మత్స్యకారులు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు.